ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 23వ తేదీ మంగళవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 47 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ముందుగా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భావన కార్యక్రమంలో ఆధ్యాత్మికత చిట్యాల రవీందర్ గారి భావజాలం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వినాయక స్తుతి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పచ్చిరొట్ట పంటల సాగు వివరాలు. ఈ అంశం గురించి రైతు సోదరులకు కొన్ని వివరాలు వింటారు. ఉదయం 7:00 మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఎస్ పురుషోత్తం. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్

సందర్భంగా కొన్ని వివరాలు. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన నడుము నొప్పి ఫిజియోథెరపీ చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ సిహెచ్ జగదీశ్వరాచారి గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 ఈ ఉదయం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలత్తూర్ బ్రదర్స్ వారి గాత్ర యుగలం వింటారు. పగలు 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీమతి లక్ష్మీ అపూర్వ గారి వయలిన్ వాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ వి కాళీప్రసాద్. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి పూర్వ గురుశర్మ గారు ఆలపించిన భజన్స్ వింటారు. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ ఆసిఫ్ అలీ, ఫ్లూట్పై శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలాపై శ్రీ మహమూద్ హుస్సేన్ ఖాన్. ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇంటర్నేషనల్ విడోస్ డే సందర్భంగా చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొన్నవారు అడ్వకేట్ శ్రీమతి లక్ష్మీ పద్మజ, ఇంకా ఎన్జీఓ సోషల్ యాక్టివిటిస్ట్ శ్రీమతి వాణి సుక్కుబాయ్. మధ్యాహ్నం 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో మక్కల్ మంజరి బాలలు సమర్పించు కదమ్మ కార్యక్రమం.

0: ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో వీరనాగమ్మ కళ్యాణం 2వ భాగం బైండ్ల కథ వినిపిస్తారు శ్రీ దుబ్బ పెద్ద నరసింహులు బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి అంశం వరి సాగు సమగ్ర నిర్వహణ గురించి శాస్త్రవేత్త బి లక్ష్మీ ప్రసన్న గారు అందించిన వివరాలు వింటారు. రాత్రి 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువులకు కావలసిన పోషక పదార్థాల గురించి రాజేంద్రనగర్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారి ప్రసంగం వింటారు. ఇంకా సుస్థిర వ్యవసాయంలో వానపాము పాత్ర వివరాలు. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం ఉంటుంది. సమర్పణ శ్రీ ఎం చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:03 లలిత సంగీత కార్యక్రమంలో సునంద కాంత్ గారి గాత్రం వింటారు. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 మనీ టాక్ మంథన్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భవానీ మహిమ హరికథ. కథకులు శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ శర్మ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6:00. ఇప్పుడు హిందీలో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమాచార్ కి సాత్ మై మనోజ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत तेजी से विकसित हो रही भरोसेमंद अर्थव्यवस्था और विश्वसनीय शक्ति है. श्री मोदी ने कल नई दिल्ली में एक निजी मीडिया हाउस द्वारा आयोजित सम्मेलन में कहा कि पिछले दशक में भारत की उपलब्धियां राष्ट्र प्रथम की भावना से निर्देशित रही हैं. उन्होंने कहा कि वर्तमान में लिए गए निर्णय और कार्रवाई सदियों तक देश के भविष्य की आधारशिला रहेंगी.
2: भारत जो कर रहा है वो आने वाले 1000 वर्ष का फ्यूचर लिखने वाला है और यही दुनिया के लिए सबसे बड़ी

0: సేవను ఒసగడం వల్ల మనసు సామాజిక సహజీవనంలో ఉన్న ఆనందాన్ని గౌరవాన్ని పొందుతుంది. ఆధ్యాత్మికత ద్వారా శాంతి చేకూరుతుందనేది నిర్వివాదాంశం. ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేస్తే జ్ఞానస్థితి కలుగుతుంది. పరమాత్మ సన్నిధిలో ఉన్నట్టు ఊహించుకుంటే నిశ్చలతను సాధించవచ్చు. ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శనంతో ఆనందం, సంతృప్తి మరియు ప్రశాంతత లభిస్తాయి. సానుభూతి, దయ మనిషి జీవితంలో భాగం కావాలి. ధ్యానాభ్యాసం వల్ల మనసు అంతర్ముఖమవుతుంది. సర్వోత్తమ సత్యాలను ఆధ్యాత్మికత ద్వారా తెలుసుకోవచ్చు. సత్సంగం మరియు ఆధ్యాత్మికత సాహిత్యం మనసును ప్రశాంతత వైపుకు దారి మళ్లిస్తాయి. ఆధ్యాత్మికత ద్వారా అలవడే నైతిక నియమాలు, వాటి అనుసరణ వల్ల మనసు ప్రశాంత స్థితికి చేకూరుతుంది. ఆధ్యాత్మిక అభ్యాసం మనిషి మానసిక స్థితిని శాంతపరుస్తుంది. అది జీవన వాస్తవం. ప్రేమ, దయ ఆధ్యాత్మికత కేంద్రంగా మారుతాయి. ఆధ్యాత్మిక పథంలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. మనసు ఆత్మ సంయమనం పొంది సహజంగా శాంతంగా మారుతుంది. ఆధ్యాత్మికత ఎంతో శక్తివంతమైనది. వ్యక్తుల మానసిక, శారీరక, సామాజిక శ్రేయస్సుకు అది తోడ్పడుతుంది. ఆది శంకరాచార్యులు, స్వామి వివేకానంద, రమణ మహర్షి, పరమహంస యోగానంద, సత్య సాయిబాబా, మాతా అమృతానందమయీదేవి, శ్రీ శ్రీ రవిశంకర్, మాతా నిర్మలాదేవి మరియు సద్గురు జగ్గి వాసుదేవ్ తదితరులు మన ఆధ్యాత్మిక గురువులు. యోగాభ్యాసం మానసిక స్థిరతను పెంచేందుకు సహాయపడుతుంది. మానసిక అసహనాన్ని పారదోలేందుకు ఆధ్యాత్మిక సాధన ఎంతో సహాయకరం. ఆధ్యాత్మికతతో ఆత్మ పరిచయం చేసుకోవడం వల్ల మనసు శాంతిని అనుభవిస్తుంది. సాధన మరియు ప్రామాణికతల వంటి గుణాలు ఆత్మశాంతికి మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి కీలకం. ధార్మిక సదస్సులో పాల్గొనడం, ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని అనుసరించడం శాంతికి మార్గాలు. మౌనం, ఆత్మజ్ఞానం, స్వాధ్యాయం ద్వారా అంతర్ముఖ శాంతిని పొందవచ్చు. సాధన ద్వారా అంతర్ముఖ సాంత్వన, ఆత్మశుద్ధిని పొందవచ్చు. ఆంతరంగిక ప్రయాణం చేస్తూ ఆత్మతో అనుసంధానం అవుతూ ఆత్మానుభూతికి లోనైతే కానీ మనం పరిపూర్ణత్వం పొందలేం. ఆ పరిపూర్ణత పొందడమే జీవితానికి పరమార్థం. మానవ శరీరం శారీరక సవాళ్లను ఎదుర్కొంటుంది. మనసు కష్టాలు, భయం, ఆందోళన, ఒత్తిడి, విచారణ, అవమానం, అపరాధం మరియు నిరాశ వంటి వాటిని ఎదుర్కొంటుంది. అహం, కోపం, ద్వేషం, గర్వం, దురాశ మరియు స్వార్థం యొక్క సవాళ్లను ఎదుర్కొంటుంది. బాధలను అధిగమించడానికి, నిరాశను, అహం యొక్క దురాక్రమణను అధిగమించడానికి మనం ఆధ్యాత్మికతను మరియు ఆత్మ శాస్త్రాలని గైకొనాలి. అజ్ఞానం నుండి మనల్ని విముక్తం చేసేది ఆధ్యాత్మికత. అజ్ఞానం మనల్ని బాధపెడుతుంది, గందరగోళపరుస్తుంది. ఆధ్యాత్మికత మనం శాంతిని కనుగొనడంలో సహాయపడుతుంది. వాస్తవానికి శాంతి మనలోపలే ఉంటుంది. మనం మన మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలి. ప్రతికూల స్థితి నుండి అనుకూల స్థితికి చేర్చేది ఆధ్యాత్మికత. బాహ్య ప్రపంచం మనకు ఎప్పటికీ తరగని ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే బయట ప్రపంచం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చెందడం, మార్పు పొందడం దాని సహజ లక్షణం. అప్పుడు మనకు ఎడతెగని ఆనందం కావాలంటే మార్పు లేని మరియు శాశ్వతమైన దాన్ని సాధనలో మనం మన మనస్సును లగ్నం చేయాలి. లోపల ఉన్న ఆత్మ మారదు, అది శాశ్వతం కూడా. మనం దాని స్వభావంతో మనసుని లగ్నం చేస్తే అదే రకమైన ఆనందం మనకు లభిస్తుంది. శాశ్వతమైన ఆనందం మనకు ఆధ్యాత్మికతతోనే లభ్యం అవుతుందని చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా మనం ప్రగతి పథంలో పయనించడం అంటే సమాజంలో ప్రేమ, సానుభూతి, శాంతి మరియు పరమానందాలను పంచడమే అవుతుంది. ఇది మన సమాజంలో ఆత్మీయ మానవ సంబంధాలను పెంపొందిస్తుంది.
1: ఇంతవరకు ఆధ్యాత్మికత చిట్యాల రవీందర్ గారి భావజాలం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి నంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి వినాయక స్తుతి.

ఇంతవరకు వినాయక స్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: ఈనాటి కార్యక్రమంలో పచ్చిరొట్ట పంటల సాగు వివరాలు వింటారు.
1: పచ్చిరొట్ట పంటల సాగు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మన తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ పచ్చిరొట్టెల పంట సాగు గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, పచ్చిరొట్టె పంటలు సాగు చేసి చక్కటి పచ్చిరొట్టె పంటల సాగు చేసుకుని చక్కటి ప్రధానమైన పంటలను ఎక్కువ అధిక ఉత్పత్తి సాధించే విధంగా వీరు మార్గం సులభం చేసుకుంటారని రైతు సోదరులకు తెలియచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాలువలు, బోరుబావుల కింద వరి, తర్వాత వరి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా వానాకాలంలో వరిని నారు పోసి నాటే పద్ధతిలో రైతులు సాగు చేస్తారు. కాబట్టి వరి నాట్లు వేయడానికి 40 నుండి 50 రోజుల ముందు ప్రధాన పొలంలో పచ్చిరొట్టె పంటలను పూత దశ వరకు సాగు చేసి నేలలో కలియదనడం పరిపాటి. ఇలా పచ్చిరొట్టె పంటలను సాగు చేసి భూమిలో కలియదు

దున్నడం వల్ల భూమి యొక్క సారం పెరిగి నేల ఆరోగ్యం పెరుగుతుంది. అంతేగాక నేలలో సూక్ష్మజీవుల మోతాదు పెరుగుతుంది. ఆ తర్వాత వేసే వరి పంట గాని ఇతర పంటలు గాని వాటికి పోషకాల లభ్యత బాగా లభిస్తుంది. గనక పంటను చక్కగా సారవంతంగా మనం పెంచుకున్న వారం అవుతాం. మన తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వము నీటి వనరుల సద్వినియోగం కోసం నాటే పద్ధతికి బదులుగా నేరుగా విత్తే పద్ధతిలో వరిని సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు గాను నేరుగా విత్తుకోవడానికి అనువైన వరి వంగడాలు, సాగుకు అవసరమైన యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనివల్ల తెలంగాణలో క్రమేణా నేరుగా విత్తే వరి సాగు విస్తీర్ణం పెరుగుతుంది. నేరుగా వరి విత్తే పద్ధతిలో పచ్చి రొట్టె పంటలను వరి పంటకు ముందు వేసి నేలలో కలియ దున్నేంత సమయం అవకాశం ఉండదు. అంతేకాకుండా ప్రస్తుతము రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న మరొక సమస్య, సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వరి తర్వాత యాసంగి వరి వేయొద్దని, దీనివల్ల రైతులు నష్టపోతారని, యాసంగి వరికి బదులుగా ఇతర ఆరుతడి పంటలను వేసుకోవాలని ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ పద్ధతి వల్ల రైతులకు అన్ని విధాల లాభదాయకమే. దీనివల్ల క్రమేణా కాలువలు, బోరుబావుల క్రింద రైతులు వరికి బదులుగా నూనె గింజ పంటలు, అపరాల సాగు చేపడుతున్నారు. కానీ ఆరుతడి నూనె గింజ పంటలు వేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు భూమిని బీడుగా పెట్టుకోకుండా పచ్చి రొట్టె పంటలను కనుక సాగు చేస్తే నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు పంటల ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలను నేలలో పెంపొందించుకోవచ్చు. దీనివల్ల వానాకాలంలో వేసుకునే పంటకు కావాల్సిన పోషకాలు సరిపాలలో అందడం వల్ల రసాయనిక ఎరువుల మోతాదును, సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. యాసంగికి అనువైన పచ్చి రొట్టె పంటల సాగు, వాటి సాధ్య అసాధ్యాలపై వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ లో ప్రాథమిక పరిశీలన చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి అనువైన మరియు ఇక్కడి రైతులు ఇరివిగా సాగు చేసే పచ్చి రొట్టె పంటలైనటువంటి పెసర, మినుము, ఉలువ, అలసంద, జనుము, జీలుగ, పిల్లి పెసరలను యాసంగిలో సాగు చేసుకోవడం జరుగుతుంది. వివిధ పచ్చి రొట్టె పంటలను యాసంగిలో సాగు చేయగా జనుము, అలసంద ఎంతో అనువైనవిగా నిర్ధారించడం జరిగింది. జనుము, అలసంద పంటలను యాసంగిలో 50% పూత దశ దాకా సాగు చేసి నేలలో కలియదునవచ్చు. విత్తనోత్పత్తి చేసే పంట మోళ్లను నేలలో కలియదునవచ్చు. ఈ రెండు పంటలను వాటి సాగుకు సిఫార్సు చేసిన మోతాదులు, అంటే జనుముకు 5 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, అలసందకు 10 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషిని దుక్కిలోనే వేసుకుని సాగు చేసుకుంటే పంటల ఎదుగుదల బాగా ఉంటుంది. పప్పుజాతి పంటలకు రసాయనిక ఎరువులు వేస్తే వేరుబొడిపెల తయారీ, ఎదుగుదల తగ్గిపోయి నత్రజని స్థిరీకరణ తక్కువ ఉంటుందని ఒక అపోహ మాత్రమే. కానీ ఈ పరిశీలనలో పప్పుజాతి పంటలైనటువంటి జనుము, అలసందకి యాసంగిలో రసాయనిక ఎరువులు వేయడం వల్ల వేరుబొడిపెల ఏర్పాటు, పెరుగుదల, నత్రజని స్థిరీకరణ ఏమాత్రం తగ్గలేదని గమనించారు శాస్త్రవేత్తలు. ఇది బాగా ఆకలింపు చేసుకోవాలని రైతు సోదరులకు విన్నవిస్తున్నారు. 50% పూత దశలో జనుము సుమారు 90 సెంటీమీటర్ల నుండి 1 మీటర్ వరకు ఎత్తు పెరిగి 600 కిలోల నుండి 1 టన్ను వరకు వచ్చే పచ్చి రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. అలసంద సుమారు 55 మీటర్ల ఎత్తు పెరిగి 500-800 కిలోల పచ్చి రొట్టెను ఎరకరాకు తయారు చేస్తుంది. యాసంగిల 50% పూత దశకు చేరుకోవడానికి జనుముకి దాదాపు 58 నుంచి 60 రోజులు, అలసందకు 65-75 రోజులు పడతాయి. 50% పూత దశలో జనుము 50% పూత దశలో జనుము 3 నుండి 3.5% నత్రజని, 0.45 నుండి 0.50 భాస్వరం మరియు 1.25 నుండి 1.30 పొటాషిను అందించగలుగుతుంది. అలసంద 1.5 నుండి 2% నత్రజని, 0.30 నుండి 0.40 భాస్వరము, ఇంకా 1.40 నుండి 1.45% పొటాషిని అందించగలదు. ఈ రెండు పంటలు 50% పూత దశలో నేలలో కలియదున్నప్పుడు 20-30 రోజుల్లో కుళ్ళి నేలకు పోషకాలను అందజేస్తాయి. నేలలో కలియదున్న 10 రోజులకు నత్రజని విడుదల అధికంగా ఉంటుంది. తర్వాత క్రమేణా నత్రజని విడుదల తగ్గుతుంది. కాబట్టి నీటి లభ్యత ఉండి వేసవి పంట వేసుకోవాలనుకునే రైతులు పచ్చి రొట్టె పంటలను నేలలో కలియదున్న వెంటనే విత్తుకుంటే పంట మొలకెత్తిన తర్వాత మొక్కలు అవసరమైన పోషకాలను సరైన సమయంలో అందించవచ్చు. జనుము, అలసంద పంటలకు 50% పూత దశలో కోయకుండా విత్తనోత్పత్తి చేసి ఒక పంట తీసుకుని వాటి మూలను నేలలో కలియదున్నడం ద్వారా
నేల పోషణ సాధించారు.

0: పండించవచ్చు. యాసంగిలో విత్తన పంటలుగా జనుము 125 నుండి 130 రోజులకు, అలసంద 110 నుండి 115 రోజులకు కోతకొస్తాయి. విత్తనం కోసం సాగు చేసినప్పుడు జనుము దాదాపుగా 1.5 మీటర్లు ఎత్తి పెరిగి ఎకరాకు 8 క్వింటాల నుండి 1 టన్ను వరకు విత్తనము మరియు 1.8 నుండి 2.2 టన్నుల రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. ఇక అలసంద 1 నుండి 1.2 మీటర్లు ఎత్తు పెరిగి 6 నుండి 8 క్వింటాల విత్తనము 3 నుండి 3.5 టన్నుల రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. పంట కోత తర్వాత జనుము అలసంద మూలను నేలలో కలిదునవచ్చు. జనుము మూలు 2.5 నుండి 3% నత్రజని, 0.03 నుండి 0.040 అందించగలవు. అలసంద మూలు 2 నుండి 2.5% నత్రజని, 0.8 నుండి 0.10 భాస్వరం, ఇంకా 0.55 నుండి 0.60 పొటాషిని అందించగలవు. 50% పూత దశ కంటే పంట కోత తర్వాత మొలను కలియదునడం వల్ల అవి చివకడానికి 2 నీటి తడులతో దాదాపు 60 నుండి 70 రోజులు పడుతుంది. నేలలో కలియదున్న మొలలు త్వరగా చివకడానికి యూరియా 1.0%, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మిశ్రమాన్ని 1%, వీటితో పాటు వేస్ట్ డీకాంపోజర్ ను ఎకరాకి 100 లీటర్లు కలిపి మొలపై పిచికారి చేసి నేలలో కలియదునితే ఇవి 40 నుండి 50 రోజుల చివికి నేలకు పోషకాలను అందించగలవు. పంట మొలు క్రమేణా కుళ్లడం వల్ల వానాకాలం పంట పోషణ అవసరాలను తీర్చడం జరుగుతుంది. సకాలంలో పచ్చి రొట్టె పంటల విత్తన లభ్యత రైతులకు చాలా ముఖ్యం. పచ్చి రొట్టె పంటల సాగు ద్వారా రైతులు తమ విత్తనాన్ని తామే తయారు చేసుకుని తద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించవచ్చు. ఈ విధానంలో రైతులు పచ్చి రొట్టె విత్తన ఉత్పత్తితో పాటు నేల భూసారాన్ని పెంపొందించవచ్చు. 2-3 కాలాల పాటు పచ్చి రొట్టె పంటల సాగు చేయడం ద్వారా నేలలో సూక్ష్మ జీవుల సాంద్రత పెరిగి పంటలకు పోషకాల లభ్యత పెరుగుతుంది. అంతేకాకుండా నేల యొక్క భౌతిక రసాయనిక పరిస్థితులు మెరుగుపడతాయి. నీరు నిల్వ ఉండే పొలాల్లో చౌడు భూములలో ఈ పద్ధతి చేపట్టడం వల్ల నేల భౌతిక లక్షణాలు మెరుగుపడి ఇతర పంటలు పండించడానికి ఇవి అనువుగా మారుతాయి. ఈ విధంగా పచ్చి రొట్టె పంటల సాగు చేసుకుని ప్రధాన పంటలను చక్కగా పెంచుకుని ఆదాయాన్ని పొందగలరని రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
1: ఇంతవరకు పచ్చిరొట్ట పంటల సాగు వివరాలు విన్నారు.

0: పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్టపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరగనుంది. రాష్టపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దె రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి శాస్త్రవేత్తలు జి చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్, కుమారస్వామి తంగరాజ్, డైరీ విభాగంలో ఎం

0: రామారెడ్డి మరణానంతరం పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. క్షేతస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి పాలనను మరింత మెరుగుపరచాలని అన్నారు. రాష్టంలో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల సంరక్షణ, నదీ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఒక క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్య రంగంలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వటం అత్యంత అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాన్సర్ మనం చూస్తే 2024లో 15 లక్షల మంది పైన క్యాన్సర్ కేసులు వచ్చాయి. ప్రతి సంవత్సరం 9 లక్షల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ బారిన ఎవరన్నా పడితే కుటుంబమే కుప్పగూలిపోతుంది. మానసికంగా ఆర్థికంగా చితికిపోతారు. ఎప్పుడైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్ లో మనం ముందుగా డిటెక్ట్ చేయగలిగితే చాలా వరకు నివారించుకునే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది.
0: తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, దానికి అవసరమైన ఆర్థిక సహాయంపై చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. మెట్రో విస్తరణ అంశంపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఈరోజు సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు రాష్ట గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద 2,78 లక్షల రూపాయల వ్యయంతో ఈ అభివృద్ది పనులను చేపడతామని చెప్పారు. మచిలీపట్నంలో ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మరిన్ని ప్రాజెక్టులను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మాన చెరువును అభివృద్ది చేసి మచిలీపట్నం నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలియజేస్తూ,
2: కృష్ణా యూనివర్సిటీ దగ్గర ఒక 13 ఎకరాలు తీసుకున్నాం. దానికి కూడా డబ్బులు వచ్చినాయి కదా, 10,90 లక్షలు. ఏంటంటే చెత్త అంతా క్లీన్ చేసి తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి గుంటూరు పంపిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అవసరమైతే ఇక్కడే ఒక పవర్ ప్లాంట్ పెడతారు. పవర్ ప్లాంట్ పెడితే మొత్తం చెత్త అంతా కూడా 90 టన్లు ఏ రోజుకి ఆ రోజు విడగొట్టేసి దాంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మెన్యూర్ కింద తడి అంతానేమో మెన్యూర్ అంటే పొలాల్లో అట్లా వేయటప్పుడు ఉపయోగపడుతుంది, మెన్యూర్ తయారు చేస్తారు. ఈ పొడితంతా కూడా బయటికి పవర్ ప్లాంట్ పంపించేస్తారు. అది మనం ఏర్పాటు చేస్తాం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, వాతావరణ హెచ్చరికలు గ్రామస్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో ఒక ప్రైవేటు ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని రాష్ట

0: అభివృద్ది లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వేగం, స్థిరత్వం, సేవతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25% వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఈ రోజు నుంచి విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాపై విత్తన సంస్థల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 2601 రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలకు అవసరమైన విత్తనాలను, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు, ఆత్మహత్యల ఘటనలపై రైతు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, సాగునీటి కొరత, పెట్టుబడి ఖర్చులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పరిహారం అందకపోవడం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్టపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారతస్య ద్రుతగత్యా వర్ధమానస్య విశ్వసనీయ వైశ్విక శక్తిరూపేణ పరివర్తనస్య ప్రేరకశక్తిః రాష్ట్ర ప్రథమస్య సిద్ధాంతః ఏవ అస్తీతి ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తం. నవదిల్ల్యాం ఏకేన నిజ వార్తావాహిన్యా ఆయోజితే సమ్మేళనే సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీమోదీ అవదత్ యత్ విగత దశకే దేశస్య ఉపలబ్ధయః విశ్వాసే స్థిరతాయాం బృహత్తర వైశ్విక కళ్యాణాయ ప్రతిబద్ధతాయాం చ నిహితాః సంతి.
3: భారత్ జో కర్ రహా హై వో ఆనే వాలే 1000 వర్ష్ కా ఫ్యూచర్ లిఖనే వాలా హై ఔర్ యహీ దునియా కే లియే సబ్సే బడీ భారత్ కీ గారంటీ హై. భారత్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ భీ హై, ఏక్ క్రెడిబుల్ ఎకానమీ భీ హై.
2: సంప్రతి G7 శిఖర సమ్మేళనే స్వస్య సహభాగితాయాః ఉల్లేఖం కురవన్ సః అవదత్ యత్ రాష్ట్రీయ హితం సర్వోపరి స్థాపయితుం భారతస్య అవిచల ప్రతిబద్ధతాం వైశ్విక నేతారః స్వీకృతవంతః. सर्वकारस्य द्वादश वर्षाणां कार्यकालस्य उल्लेखं कुर्वन् प्रधानमन्त्री अवदत् यत् स्वच्छ भारत, मेक इन इण्डिया, खादी प्रचारः, स्थानीय उत्पादानां समर्थनम्

0: इत्यादयः उपक्रमाः सफलाः अभवन्, येन नागरिकाः राष्ट्रनिर्माणस्य भावम् अङ्गीकृतवन्तः। प्रधानमन्त्री अवदत् यत् सद्यः एव केषुचित् वर्षेषु प्रायः 25 कोटिशः जनाः निर्धनवर्गात् बहिः समागताः, येन विशालः नव मध्यमवर्गः उद्भूतः, आर्थिकक्रियाकलापाश्च प्रवर्धिताः। लखनऊनगरे 15 छात्राणां मृत्योः दुःखद अग्निघटनायाः अनन्तरं द्रुतकार्याचरणस्यान्तर्गतम् आरक्षकाः गतरात्रौ 6 जनानां विरुद्धं FIR इति पञ्जीकृतवन्तः, तेषु 4 च निगडिताः। मुख्यमन्त्रिणः योगी आदित्यनाथस्य निर्देशानुसारं लखनऊ विकास प्राधिकरणस्य अग्निशामक विभागस्य विद्युत् विभागस्य च 4 अधिकारिणः अपि निलम्बिताः अभवन्। लखनऊनगरे अग्निघटनायाः सन्दर्भे अलीगंजनगरस्य आरक्षकैः BNS तथा उत्तरप्रदेश अग्निशामक सेवा अधिनियमस्यान्तर्गतं प्रासंगिकखण्डेषु 6 अभियुक्तानाम् अन्याञ्च उत्तरदायिजनानां विरुद्धं FIR पञ्जीकृतम् अस्ति, यत्र ह्यः दुःखद अग्निप्रकोपः अभवत्। तस्मिन् भवने अनधिकृतनिर्माणस्य विषये 16-2000 वर्षे विध्वंसादेशः प्रसारितः आसीत्, परञ्च मासद्वयाभ्यन्तरे एव आदेशः निरस्तः अभवत्। एतदतिरिच्य राज्यसर्वकारेण अग्निघटनायाः उच्चस्तरीय अन्वेषणस्य आदेशोऽपि प्रदत्तः। घटनायाः अन्वेषणार्थं SIT इति विशेष अन्वेषणदलस्य निर्माणमपि कृतमस्ति। दलं 7 दिनेषु एव स्वस्य प्रतिवेदनं समर्पयिष्यति। ह्यः अपराह्णे दुःखद अग्निघटनायां न्यूनातिन्यूनं 15 जनाः मृताः, तेषु अधिकतया 16-25 वर्षीयाः छात्राः आसन्। अलीगंजनगरस्य पुरैनिया क्षेत्रे एकस्य आपणस्य उपरि कार्यरते एनिमेशन कोचिंग केन्द्रे अग्निप्रकोपः अभवत्, येन छात्रेषु आतंकः उत्पन्नः। 9 व्रणिताः छात्राः किंग्स जॉर्ज चिकित्सकीयं विश्वविद्यालये KGMU लखनऊ इत्यत्र प्रवेशिताः च सन्ति, अधिकांशाः श्वासावरोधेन मृताः। भारतस्य हज समित्या हज 27-2000 कृते तीर्थयात्रिभ्यः आवेदनपत्राणि आमन्त्रितम्। नीत्याः विमोचनं कुर्वन् अल्पसंख्यक कार्यमन्त्री किरेन रिजिजुः ह्यः अवदत् यत् यात्रिणः भारतीय हज समिति पोर्टल तथा हज सुविधा एप माध्यमेन च आवेदनपत्राणि ऑनलाइन माध्यमेन प्रेषयितुं शक्यन्ते, येन प्रक्रिया अधिका सरला सुलभा च भविष्यति। FIH प्रो लीग लंदन राउंड इत्यस्य उद्घाटन क्रीडायां भारतीय पुरुष हॉकी दलम् अद्य पाकिस्तान दलम् सम्मुखी करिष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम महबूबाबाद जिल्ला समाचार लेख विंटारु, लेख अंदिस्तारु श्री एस पुरुषोत्तम।
2: ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఓటాయి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, నూతన రేషన్ కార్డులు తదితర అంశాలకు సంబంధించిన వినతులను ప్రజలు సమర్పించారు. ఓటాయిలో 167, కొత్తగూడలో 142 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. మహిళల సాధికారత కోసం వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఆర్థిక సహాయం, మహిళా సంఘాలకు సమైక్య భవనాల నిర్మాణం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో రైతులకు ఉచిత వ్యవసాయ స్ప్రే పంపులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగం రైతుల ఉత్పాదకతను పెంచుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం CSR నిధులను వినియోగిస్తున్న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన అన్నారు. పేదల సంక్షేమం, మెరుగైన వైద్యం, విద్య, వ్యవసాయాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

0: చేస్తోందని తెలిపారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్లో నిర్వహించిన పార్టీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక వేదికలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు సొంతింటికల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తెలిపారు. చిన్న నాగారం గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన 23 ఇళ్లను ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్లో నిరుద్యోగ యువత కోసం రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ యాప్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పిలుపునిచ్చారు. ఉప్పరగూడెం గ్రామసభలో ఆమె మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం, పంట మార్పిడి విధానాలు, పర్యావరణ పరిరక్షణ, సురక్షిత తాగునీటి నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాయని తెలిపారు. గంజాయి వినియోగదారులను గుర్తించేందుకు అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ముందస్తు సన్నాహాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా 92.24% మ్యాపింగ్తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.
1: ఇంతవరకు శ్రీ ఎస్ పురుషోత్తం గారు అందించిన మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన నమ్మదగిన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. లండన్లో జరుగుతున్న FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈరోజు తలపడుతుంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అన్న సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.
1: और यही दुनिया के लिए सबसे बड़ी भारत की गारंटी है. भारत फास्ट ग्रोइंग इकोनॉमी भी है, एक क्रेडिबल इकोनॉमी भी है.

ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారత్కున్న అచంచలమైన నిబద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని, ఈ తత్వమే దేశ విధానాలను అభివృద్ది ఎజెండాను రూపొందిస్తూ కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలం గురించి ప్రస్తావిస్తూ స్వచ్ఛభారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణం స్ఫూర్తిని స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది ఒక పెద్ద నియో మిడిల్ క్లాస్ ఆవిర్భావానికి దారితీస్తుందని, ఆర్థిక కార్యకలాపాలు పెంచిందని మోదీ చెప్పారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, పన్ను సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలను ఉదహరిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలను సాధికారత కల్పించడం కీలక ప్రాధాన్యతగా కొనసాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్వామి ఫండ్ వంటి ప్రాజెక్టులు నిలిచిపోయిన వేలాది గృహాల నిర్మాణం పూర్తి చేయడానికి వీలు కల్పించాయని, డిజిటల్ గవర్నెన్స్, సరళీకృత పన్ను పరిపాలనా వ్యవస్థల మీద రూపొందించి నిబంధనల భారం తగ్గించి పారదర్శకతను పెంచిందని మోదీ చెప్పారు. భారత్లో పెరుగుతున్న మౌలిక సదుపాయాల నెట్వర్క్ గురించి ప్రస్తావిస్తూ మెట్రో వ్యవస్థలు ఇప్పుడు ప్రతిరోజు 1 కోటి మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తాయని, వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లతో పాటు విస్తరించిన రహదారులు, విమానాశ్రయాలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరిచాయని ప్రధానమంత్రి చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలో లభించే మందులు, వృద్ధులకు విస్తరించిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో సాధించిన ప్రగతితో పాటు ద్వైపాక్షికంగా సంబంధాలపైన కీలక అంశాల్లో ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల భేటీ జరిగింది. స్థిరమైన, నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరుపక్షాల మధ్య నమ్మకాన్ని, మెరుగైన అవగాహనని పెంపొందించడానికి దోహదపడతాయని అజిత్ దోవల్ ప్రత్యేకంగా చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవలి పరిణామాలను ఇరుపక్షాలు సమీక్షించాయని కూడా ఆయన తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అంటే ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ కర్మాగారంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోరమైన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయ పౌరులు మరణించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ రాయబార కార్యాలయం మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతి తెలియజేస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి ఖతార్ అధికారులు తగిన వైద్య చికిత్స అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారని రాయబార కార్యాలయం తెలియజేసింది. భారతీయులతో సహా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం, పలువురు గాయపడడం పట్ల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఖతార్లోనే అతిపెద్దదైన ఈ గ్యాస్ కర్మాగారంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పేలుళ్లలో 13 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ జోన్లోని ప్రధాన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప ఎలాంటి విధ్వంసకర లేదా శత్రు చర్య కాదని ఖతార్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాస్ లఫాన్ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రేవు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి కేంద్రం కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై ఇరాన్ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉదంతంలో పోలీసులు నిన్న రాత్రి 6గురిపై కేసు నమోదు చేసి వారిలో 4గురిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందులతో పాటు 2 బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ వైఎస్ఆర్

0: బిజినెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు. ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో భవనానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ పాత రికార్డులు, గతంలో తీసుకున్న చర్యలను ఇప్పుడు తీవ్ర పరిశీలనలోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన 9 మంది విద్యార్థులను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. మరణాల్లో ఎక్కువ భాగం ఊపిరాడకపోవడం వల్లే సంభవించాయని అధికారులు నిర్ధారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం 2066 సంవత్సరానికిగాను 5 పద్మవిభూషణ్తో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులూన్బైర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్లు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో ఈ 2 జట్ల మధ్య ఉన్న అన్ని రికార్డులను పరిశీలిస్తే భారత్కు భారీగా ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజయంగా కొనసాగుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్, ఇరాక్ జట్లు ప్రస్తుతం తలపడుతున్నాయి. హాఫ్ టైం ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు అర్లింగ్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాపై విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ 38వ నిమిషంలో మొదటి గోల్ చేయగా స్టాపేజ్ టైంలో 2 గోల్స్ సాధించారు. ఈ 2 గోల్స్తో మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నారు. విశేషాలు మరొకసారి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా మారడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో జరిగిన పెళ్లిలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. లండన్లో జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఈరోజు పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఉదయ్ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే సందర్భంగా కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన నడుము నొప్పి ఫిజియోథెరపీ చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ సిహెచ్ జగదీశ్వరాచారి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి ఈ కార్యక్రమాలు వింటారు ఉదయ్ తరంగిణి కార్యక్రమంలో. ముందుగా యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్

0: ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఈరోజు తేదీ జూన్ 23, అంటే యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే జరుపుకుంటున్న ఈరోజు అన్నమాట. ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డేను ప్రతి సంవత్సరం జూన్ 23న జరుపుకోవాలని నిర్ణయించింది. సమాజానికి ప్రభుత్వ అధికారులు సిబ్బంది చేస్తున్న సేవల్ని గుర్తించి వారిని గౌరవించడానికి మరియు ప్రజాసేవలో యువతను ప్రోత్సహించడానికి ఈ రోజును నిర్వహిస్తారు.

యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే అనేది ప్రజాసేవల విలువలను ప్రపంచానికి గుర్తు చేసే అంతర్జాతీయ దినోత్సవం. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, పరిపాలనా వ్యవస్థలు మరియు సేవా సంస్థల కృషిని గౌరవించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రజాసేవలు ఒక దేశ అభివృద్ధికి పునాది వంటివి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, అత్యవసర సేవలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, రవాణా సేవలు వంటి అనేక రంగాలు ప్రజాసేవల పరిధిలోకి వస్తాయి. ఈరోజు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో ప్రజాసేవకుల బాధ్యతలను మరియు సమాజంలో వారి పాత్రను గుర్తు చేస్తుంది. ఇదండి యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే అంటే. మరి దీని చరిత్ర చూస్తే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2002లో ఒక తీర్మానం ద్వారా జూన్ 23ను యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డేగా ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజాసేవల ప్రాముఖ్యతను పెంపొందించడం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే ప్రభుత్వ వ్యవస్థలు ఒక దేశ అభివృద్ధిలో ఎంత ముఖ్యమో ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి ఈ దినోత్సవం ప్రారంభించబడింది. కాలక్రమేణా ఈరోజు కేవలం ఒక గుర్తింపు కార్యక్రమంగా కాకుండా ప్రభుత్వ రంగంలో నూతన ఆవిష్కరణలు, పారదర్శకత, ప్రజాభాగస్వామ్యం మరియు మంచి పరిపాలన ప్రోత్సహించే వేదికగా మారింది. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రజాసేవలో ఉత్తమ విధానాలను పంచుకోవడం, విజయవంతమైన కార్యక్రమాలను ప్రదర్శించడం మరియు ప్రజాసేవారంగంలో ఉత్తమ ప్రతిభను సత్కరించడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు.

అసలు ఈ పబ్లిక్ సర్వీసెస్ అంటే ఏమిటి, దీని గురించి తెలుసుకోవాలంటే ప్రభుత్వం లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు ప్రజలకు అందించే సేవలన్నమాట. ఇవి నేరుగా ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు విద్యాసేవలు, ఆరోగ్య సేవలు, పోలీసు మరియు భద్రతా సేవలు, అగ్నిమాపక సేవలు, పారిశుద్ధ సేవలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, రవాణా మరియు మౌలిక వసతులు, ఇంకా సామాజిక సంక్షేమ పథకాలు లాంటివన్నమాట. ఈ సేవలు సమాజంలోని ప్రతి వర్గానికి అందుబాటులో ఉండేలా మన ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే ఇది దినోత్సవం

తెలుసుకోవాలంటే ఎందుకు, దీని ప్రాముఖ్యత ఏంటి అసలు అని తెలుసుకోవాలంటే ప్రజాసేవల వల్లనే ప్రభుత్వాలు ప్రజలకు దగ్గరవుతాయి. సమర్థవంతమైన సేవలు అందినప్పుడు ప్రజల నమ్మకం పెరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే ద్వారా మంచి పరిపాలన, బాధ్యతాయుతమైన సేవలు మరియు ప్రజల అవసరాలకు స్పందించే విధానాలను ప్రోత్సహిస్తారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల అంకిత భావాన్ని గుర్తు చేస్తుంది. అలాగే ప్రజల కోసం పనిచేసే ప్రతి వ్యక్తి సమాజ నిర్మాణంలో ఒక ముఖ్యమైన భాగమని గుర్తు చేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో సాంకేతికత వినియోగం, డిజిటల్ సేవలు మరియు సమర్థవంతమైన పరిపాలన ప్రోత్సహించడంలో కూడా ఈరోజు సహాయపడుతుంది. అయితే ఈ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ ప్రజాసేవకుల బాధ్యతలు ఆలోచిస్తే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అందించాలి. ప్రజల అవసరాలకు వేగంగా స్పందించడం వారి ముఖ్య బాధ్యత. వారి నిష్పాక్షికంగా సేవలు అందించడం, పారదర్శకత పాటించడం, ప్రజల పట్ల గౌరవంగా వ్యవహరించడం, చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడం, అవినీతిరహిత సేవలను అందించడం, ప్రజా సంక్షేమాన్ని ప్రాధాన్యంగా చూడడం, ఈ విలువలు ప్రజాసేవ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతాయి. అయితే డిజిటల్ యుగంలో ఈ పబ్లిక్ సర్వీస్ ఏ విధంగా తోడ్పడుతుందంటే సాంకేతికత అభివృద్ధితో ప్రజాసేవల రూపం కూడా మారుతోంది. అనేక ప్రభుత్వ సేవలు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ సేవల వల్ల సమయం ఆదా అవుతుంది. పౌరులు కార్యక్రమాలకు వెళ్లకుండా ఇంటి నుంచే అనేక సేవలను పొందగలుగుతున్నారు. ఆన్లైన్ సర్టిఫికెట్స్, డిజిటల్ చెల్లింపులు, ఈ గవర్నెన్స్, మొబైల్ యాప్ల సేవలు వంటి కార్యక్రమాలు ప్రజాసేవలను మరింత సమర్థవంతంగా మార్చాయి. ఈ మార్పులు ప్రజలకు సౌకర్యవంతమైన మరియు వేగవంతమైన సేవలను అందిస్తున్నాయి. అయితే ఈ రోజును మనం ఎలా జరుపుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల ద్వారా యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డేను నిర్వహిస్తారు. ఉదాహరణకు సెమినార్లు మరియు సదస్సుల నుంచి ప్రజాసేవా రంగ చర్చల వల్ల, ప్రభుత్వ ఉద్యోగుల సత్కార కార్యక్రమాల్లో పాల్గొనడం, పరిపాలనా సంస్కరణలపై అవగాహన పెంచుకోవడం, డిజిటల్ గవర్నెన్స్ ప్రదర్శనలు చేయటం, విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహించడం, ఈ కార్యక్రమాలు ప్రజాసేవలపై మరింత అవగాహన పెంచడంలో సహాయపడతాయి. అయితే మనం కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మన వంతు సహాయాన్ని అందిద్దాం. మరొక్కసారి యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం.

0: ఇంతవరకు యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయ తెరంగిణి కార్యక్రమంలో శ్రోతలు ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన నడుము నొప్పి ఫిజియోథెరపీ చికిత్స. ఈ అంశం గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ సిహెచ్ జగదీశ్వరాచారి గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కార్యక్రమం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన నడుము నొప్పి చికిత్సలో ఫిజియోథెరపీ పాత్ర, ఈ అంశం గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ చేపూరి జగదీశ్వరాచారి గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జగదీశ్వరాచారి గారు.
1: నమస్కారం సార్.
0: గతంలో చిన్నప్పుడు మనం ఒక పాట వినేవాళ్ళం, అమ్మ కడుపు నొప్పి అమ్మమ్మ కడుపు నొప్పి అని ఆ స్కూళ్ళు స్టేజ్లలో ప్రోగ్రాం చేసేవాళ్ళు. ప్రస్తుతం ఉండే కాలంలో యువత కూడా అమ్మ నడుము నొప్పి అమ్మమ్మ నడుము నొప్పి అనే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నడుము నొప్పి ఎంత సర్వసాధారణంగా చూస్తున్నామంటే ఆ వయసుతో సంబంధం లేకుండా, ఒకప్పుడు నడుము నొప్పి మోకాళ్ళ నొప్పి అంటే ఒక 60-70 ఏళ్ల వయసులో ఉండే ముసలి వాళ్ళు చెప్పడం అంటూ వినేవాళ్ళము. ఈ నడుము నొప్పి ఇంతగా ప్రబలిపోవడానికి కారణం ఏంటంటారు?
1: ప్రస్తుతం ఉన్న జీవనశైలి దీనికి ప్రధానమైన కారణం అండి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో తొందరగా వెళ్ళిపోవాలి, ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి, లేదా స్కూల్కి తొందరగా వెళ్ళాలి, కాలేజీకి తొందరగా వెళ్ళాలి అన్న ఈ ఆతృతతో ముందు స్పీడ్ బ్రేకర్ ఉందా లేకపోతే ఏదైనా గుంతలు లాంటివి ఉన్నాయా అని కూడా చూసుకోకుండా గబగబా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ప్రెషర్ పడి అది కాస్త ఆ నడుము మీద ఎఫెక్ట్ అయిపోయి మెల్లిమెల్లిగా ఆ ప్రెషర్ కాస్త నడుము నొప్పిగా తయారవుతుందని. దీనికి రెండో ఇంకొక కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే, ఇదివరకు టైంలో పిల్లలు చిన్నప్పటి నుంచి బాగా ఆడుకోవడాలు, తిరగడాలు, ఎగరడాలు, దూకడాలు అలాంటివి
0: వ్యాయామం ఉండేది
1: ఇప్పుడు అలాంటి వ్యాయామాలు లేవు. తర్వాత పెద్దగా లేకపోని వాడు ఏమైనా వ్యాయామం చేస్తాడా అంటే పొద్దున్న లేసి ఉరకడాలు ఇవే సరిపోతున్నాయి. దీనివల్ల వ్యాయామం అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ప్రతి చిన్నదానికి బాడీ యొక్క ప్రతిస్పందన పెద్దగా అయిపోయి అది కాస్త ఒత్తిడిలాగా మారిపోయి ఒకలా నడుము నొప్పిని మెడ నొప్పిలాగా అయిపోతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇప్పుడు ఇలాంటి ఆఫీసులలో ఉండే

0: వీళ్ళు కూడా ఈ ముందు ల్యాప్టాప్ లాంటి కంప్యూటర్ లాంటి పెట్టుకుంటారు కదా, దీనివల్ల కూడా వాళ్ళు స్టార్టింగ్లో మనం కూర్చుని ఒక పొజిషన్ ఒకలా ఉంటుంది, రాను రాను మెల్లిమెల్లిగా ఆ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూర్చునే పోస్టర్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఒకటి నడుము, రెండు మెడ, ఈ రెండిటి మీద కూడా ఒత్తిడి అనేది పెరిగిపోయి వీళ్ళకి ఈ నడుము నొప్పులు మెడ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత చాలామంది కూడా ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి అన్న ఉద్దేశంతో ఒకవైపే బరువేసి కూర్చోవడం, దీనివల్ల కూడా ఒకవైపు ప్రెజర్ పడడం వల్ల మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా ఒకవైపు రేడియేటింగ్ పెయిన్ లాగా వస్తుందండి. ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళలో చూస్తే ఈ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదండి, వాళ్ళు డైలీ రోజంతా కూడా నిల్చొని ఉండడం, టీచర్లు వాళ్ళు కూడా డైలీ రోజంతా నిల్చోని ఉండడం వల్ల ఈ ప్రెజర్ అనేది నడుము మీద పడి వాళ్ళకి కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఎవరైతే ఈ మార్కెటింగ్ చేసే పిల్లలు ఉంటారు, మార్కెటింగ్ వాళ్ళు డైలీ తిరుగుతూ ఉంటారు, కొన్ని కిలోమీటర్లు తిరిగేస్తుంటారు వాళ్ళు, ఈ తిరగడం వల్ల దానివల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఈ ప్యాకింగ్ వర్క్స్ ఇలాంటివి చేసే వాళ్ళు ఏదైతే ఉంటారో, ఆ వస్తువు లేపడం, ఇంకో దగ్గర పెట్టడం, తర్వాత ఈ వంగి పనిచేయడం, ఇలాంటి ఈ ఈ వాళ్ళ పోస్చర్ అనమాట, వాళ్ళ పోస్చర్ ఏదైతే ఉంటుందో అది ఆల్టర్నేట్ కావడం వల్ల ఈ ఎఫెక్ట్ కూడా వాళ్ళ నడుము మీద పడి ఈ నడుము నొప్పి రావడానికి ఒక కారణంగా మారుతుంది. ఇదే ఈ జీవనశైలిలో వచ్చే మార్పులే కాకుండా యాక్సిడెంట్లు, యాక్సిడెంట్ వేరే ఇంకేమైనా దెబ్బ తగలడము లేదంటే పడిపోవడము ఇలాంటివి కూడా జరిగినప్పుడు వాళ్ళ ఎముకల్లో జరిగే ఆ ఇంజురీస్ వల్ల కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ లాంటివి వస్తున్నాయి. కాంజెనిటల్ ప్రాబ్లమ్స్లో స్కోలియోసిస్, లిస్థెసిస్ అని చెప్పేసి మనకి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పుట్టుకతో మనకి మెల్లిమెల్లిగా ఏర్పడతాయి అనమాట. అది చిన్న వయసులో అది చాలామంది గుర్తుపట్టలేరు, రాను రాను రాను అని పెరుగుతూ ఉన్నప్పుడు అది కాస్త మెల్లిగా వాళ్ళకి తెలుస్తుంటుంది ఒక ఏజ్ తర్వాత. అది 40 ఏళ్ళకు గుర్తుపట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి అది బాగా ఎక్కువగా అయిపోయి ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది.
1: స్ట్రక్చర్ ఫార్మేషన్ లోనే కొంచెం తేడా ఉంటుంది అంట.
0: స్ట్రక్చర్ ఫార్మేషన్ లోనే తేడా ఉంటుంది,
1: పెరిగే కొద్దు దాని ప్రభావం చూపిస్తూ నడుము నొప్పి ఎక్కువ
0: అయిపోతుంది, ఆ స్ట్రక్చర్ ఇంకా బెండ్ అయిపోతుంది, ఆ వెన్నుపూస బెండ్ కావడము, ఆ వంగిపోవడము ఇవన్నీ బాగా ఎక్కువ జరిగిపోయి వాళ్ళకి ఇంకా ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది.
1: జగదీష్ గారు, ఇప్పుడు ఫిజియోథెరపీ పాత్ర ఎంతవరకు ఉందంటారు ఈ నడుము నొప్పి నివారించడంలో లేదంటే ఉపశమనం కలిగించడంలో?
0: నడుము నొప్పిలో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. దీంట్లో మనకి ట్రాక్షన్ అని, IFT, అల్ట్రాసౌండ్, ఈ థెరపీలన్నీ కూడా దీనికోసం ఉద్దేశించబడినవే. తర్వాత ఈ డిస్క్ అనేది ఒకసారి సెట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని మందులు వేసుకున్నా కానీ ఈ డిస్క్ సెట్ కావడం అనేది జనరల్గా జరగదు. ఒకటి ఫిజియోథెరపీతో అయినా కావాలి, లేదంటే నెక్స్ట్ సర్జరీ. సో సర్జరీ దాకా వెళ్ళే కంటే ఈ ఫిజియోథెరపీతో మనం ఈజీగా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ ట్రాక్షన్ అనే ఒక మెషిన్ ఉంటుంది, బాడీ వెయిట్కి సంబంధించి వాళ్ళ బాడీ వెయిట్కి ఎలా ఉంటుందో దానికి అనుబంధంగా 30 కేజీలు, 40 కేజీలు, సో వాళ్ళ శరీరాన్ని బట్టి ఆ వెయిట్ అనేది సెట్ చేసి పెడతారు. సో ఈ ట్రాక్షన్ బెల్ట్ అనేది ఒకవైపు నుంచి లాగడం వల్ల వెన్నుపూసలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి ఒకదాని పక్కన ఒకదాని పక్కన సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా డిస్క్ కూడా సెట్ అవుతుంది. చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఫిజియోథెరపీలో సెట్ అయిపోతాయి. తర్వాత ఈ IFT అనేది ఏదైతే ఉంటుందో, ఈ వైబ్రేషన్ వల్ల అక్కడ బాగా రక్త ప్రసరణ జరిగి ఆ కండరాలన్నీ ఆ బిగుతూతనాన్ని కోల్పోయి మళ్ళీ యథాస్థితికి నార్మల్గా వచ్చేస్తాయి అన్నమాట. సో దానివల్ల కూడా మనకి ఆ పెయిన్ రిలీఫ్ అయిన భావన కలుగుతుంది, చాలా రిలాక్స్ అయిపోతారు. దీని తర్వాత మళ్ళీ ఎక్సైజ్లు ఉంటాయి కొన్ని. ఈ ఎక్సైజ్లు ఏంటంటే ఒక మెయింటెనెన్స్ డోస్ అనమాట. ఈ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటామో ఆ ట్రీట్మెంట్ తర్వాత మనకి ఫిజియోథెరపీ వాళ్ళు ఎక్సైజ్ చేపిస్తారు అక్కడ. ఆ ఎక్సైజ్ చేస్తున్నప్పుడు పర్టికులర్ కండరాలు ఎక్కడైనా నొప్పి ఉంటుందా, లేదంటే ఏదైనా చేసినప్పుడు వీళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందా అనేది గమనిస్తారు. సో ఒక వారం రోజులు మనం అలా చేసిన తర్వాత అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదంటే ఆ ఎక్సైజ్ మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు, ఇంకా అప్పుడు ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ఎక్సైజ్ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల మనకి మంచి శక్తి వచ్చి తర్వాత ఈ కండరాలన్నీ కరెక్ట్ అయిన ఒక పొజిషన్లోకి వచ్చేసి ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తర్వాత కొన్ని ఏళ్ళ వరకు కూడా మనకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. దీంట్లో అల్ట్రాసౌండ్ థెరపీ అనేది ఒకటి ఉంటుందండి.

0: ఒక భాగంలో మనకి బాగా విపరీతమైన నొప్పి ఉంది అని అనుకున్నప్పుడు ఈ అల్ట్రాసౌండ్ థెరపీ అనేది ఎప్పుడు ఏదైతే ఉందో అది మనం చేస్తే అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేవి ఆ ఇన్స్ట్రుమెంట్ నుంచి రిలీజ్ అయ్యి అవి మన శరీరంలోకి వెళ్తాయి కాబట్టి ఆ వేవ్స్ అనేవి అక్కడ ఆ భాగంలో ఉన్న డ్యామేజ్ అయిన సెల్స్ని యాక్టివ్ చేసి మళ్ళీ హీల్ చేస్తుంది. దాంతో చాలా బాగా సెట్ అయిపోతుంది.
1: నిత్య జీవితంలో వ్యాయామము ఎప్పుడైతే లోపించిందో శరీరము అప్పటి నుంచే వ్యాధి బారిన పడ్డట్టే.
0: నిజంగా వ్యాయామం అనేది మొదటి నుంచి ఇదివరకు పూర్వకాలంలో ప్రతి వాళ్లకు ఏదో పని ఉండేది. వ్యవసాయం చేసేవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు బావిలో నుంచి నీళ్లు చేదడం లేదంటే పిండి మర లాంటివి కానీ దంచడం కానీ రుబ్బడం కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఫిజికల్ ఎక్సైజ్ ఎలాంటిది లేదు కాబట్టి యాంత్రికమైన జీవనం అనేది ఏర్పడింది. దీనికి తోడు రాత్రి అర్ధరాత్రి 12 దాకా మెలకుతూ ఉండడం, పొద్దున్న 8 దాకా పడుకోవడం ఇలాంటి ఒక జీవన శైలి వచ్చేసింది. ఉదయాన్నే లేచి కొంచెం ఎక్సైజ్ చేస్తే మనకి ఎంతో బాగుండేది. సో అలాంటి రాత్రి లేట్ అయ్యేసరికి పొద్దున్న తొందరగా లేవడం అనేది జరగకపోవడం వల్ల ఈ ఎక్సైజ్ అనేది మిస్ అవుతున్నారు. సో మనం స్వయం క్రమశిక్షణతో కొంచెం నైట్ తొందరగా పడుకొని మార్నింగ్ ఒక గంట తొందరగా లేచి ఈ ఎక్సైజ్ అనేది రోజూ చేసుకోవడానికి మన శరీరాన్ని అలవాటు చేస్తే గనక ఇలాంటి రుగ్మతలు ఏవి మనకు రావు.
1: ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఏ మ్యాన్ హెల్తీ వెల్తీ అండ్ వైస్
0: యాస్
1: అన్నమాట నిజమంటారు. జగదీష్ గారు, ఈ నడుము నొప్పి ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఎటువంటి పోస్చర్స్ అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకూడదో చెప్పండి.
0: దీంట్లో అండి ముఖ్యంగా బరువులు ఎత్తడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బరువులు ఎత్తితే మనకి వెంటనే మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలు వాళ్ళైనా సరే విపరీతమైన బరువులు ఎత్తడం అనేది మంచిది కాదు. ఒకవేళ మన పనిలో ఎత్తాల్సిన పనే మనది అయినప్పుడు కనీసం కొంచెం నడుముకు బెల్ట్ లాంటివి ఏదైనా పెట్టుకొని మనం అలాంటి పనులు చేసుకోవడం. తర్వాత డైరెక్ట్గా వంగి ఏదైనా బరువుని ఎత్తడం కంటే మోకాళ్ళు వంచి వంగి బరువు ఎత్తడం అనేది ఒక బెస్ట్ పొజిషన్ అన్నమాట.
1: అప్పుడు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది.
0: వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో అలాంటి టెక్నిక్స్ కొంచెం మనం ఫాలో కావడం. తర్వాత మెట్లు ఎక్కొద్దు. బాగా నొప్పిగా ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కడం కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్. అంటే అవసరం ఉన్నప్పుడే మనం మెట్లను యూజ్ చేసుకోవాలి.
1: జగదీశ్వరాచార్య గారు, ఈ మధ్యలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. చాలామంది నిమిషం 2 నిమిషాల వీడియోలు చూసి సొంతంగా నడుము నొప్పికి కూడా ఫిజియోథెరపీ చూపించిన ఎక్సర్సైజులు చేస్తున్నాం, మాకు కూడా బాగవుతుంది అన్న భావనతో ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: యూట్యూబ్లో వచ్చే వీడియోలో చూసి చేయడం అనేది 100% కరెక్ట్ కాదండి. మామూలుగా అంటే లైట్గా ఎప్పుడైనా పెయిన్ ఉన్నప్పుడు మనం అలాంటి వాటి టెక్నిక్స్ ఏదైనా ఫాలో అవుతే కొంతలో కొంత మనకు బాగుండొచ్చు. కానీ నిష్ణాతులైన వాళ్ళ దగ్గర మనం ఎప్పుడైతే ఇలాంటి ట్రీట్మెంట్ గురించి సలహాలు తీసుకుంటామో అది 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్సైజులు కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్సైజులు. సో ఇవి గ్రాడ్యువల్గా స్టేజ్ 1 స్టేజ్ 2 అలా ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఎక్సైజ్ చేసే ఏర్పాటు ఉంటుంది. ఏ టైంలో ఎలాంటి ఎక్సైజ్ చేయాలి అన్నది మనకు వాళ్ళు క్లియర్గా చెప్తారు కాబట్టి ఆ ప్రకారంగా మనం ఆ ఎక్సైజ్ చేస్తూ వెళ్తామన్నమాట. సో స్టార్టింగ్లో చేయాల్సింది ఎండింగ్లో చేసినా, ఎండింగ్లో చేసింది స్టార్టింగ్లో చేసినా మనకి నొప్పి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికన్నా కూడా ఒక కరెక్ట్ అయిన నిపుణుల వద్ద మనం ఇలాంటి ప్రాబ్లం గురించి చర్చించి కరెక్ట్ అయిన ఎక్సైజ్ చేయడం అనేది ఎప్పటికీ మంచిది.
1: జగదీష్ గారు, అనుకున్నప్పుడల్లా ప్రతి నిత్యము మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లో నడుము నొప్పి తీవ్రతరమైనప్పుడు సొంతంగా మనకు మనము ఉపశమనం కలిగించుకునే ఏదైనా మార్గాలు ఏమైనా ఉన్నాయా?
0: యాక్చువల్గా మనం ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ ట్యాబ్లెట్ తీసుకోండి, ఒక 2 3 రోజులు రెస్ట్ తీసుకోండి అని చెప్తుంటారు. కానీ మనం ఏం చేస్తాం, ఆ ట్యాబ్లెట్ తీసుకొని మళ్ళీ ఎవడి పని వాడు చేసుకుంటాడు. రెస్ట్ అనేది అసలు ఇవ్వనే ఇవ్వము. జనరల్గా జరుగుతున్న ప్రాబ్లమే ఇది. కానీ బ్యాక్ పెయిన్కి ఒక 2 3 రోజులు కంప్లీట్గా మనం రెస్ట్ ఇస్తే కనుక 50 to 70% ఆటోమేటిక్ క్యూర్ అవుతుంది. అయితే ఆ రెస్ట్ టైంలో పర్టికులర్ నడుములో ఇక్కడ ఏదైనా ఒక భాగంలో మనకి బాగా నొప్పిగా ఉన్నప్పుడు వేడి నీళ్ళ కాపడం. వేడి నీళ్ళ కాపడం అంటే మామూలుగా మనం ఈ టర్కీ టవల్ని వేడి నీళ్ళలో ముంచి పిండి ఏదైతే భాగంలో మనకి బాగా నొప్పిగా ఉందో ఆ భాగంలో దాన్ని మెల్లిగా అలా అప్

0: చేస్తే ఆ హీట్ అనేది దానిలో ఉన్న ఆవిరి అనేది శరీర భాగంలోకి వెళ్ళి అక్కడ ఏదైతే మనకి నొప్పికి కారణమైన కారకాలు ఉంటాయో వాటిని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇలాంటిది మనం ఇంట్లో వాడుకోవచ్చు. లేదంటే ఎత్తు పల్లాలు లేకుండా ఒక అంటే ఒక చాప లాంటిది, ఒక చాప లాంటి దాని మీద హ్యాపీగా మనం బోర్లా పడుకోండి. మీరు బోర్లా పడుకొని అలా ఒక 2 3 గంటలు అలా పడుకుంటే డెఫినెట్లీ దీన్ని మనం కొంచెం తగ్గించుకోవచ్చు హోమ్ రెమెడీ ద్వారా. ఇనిషియల్ స్టేజ్లో మనకి ఈ మధ్య స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో ఏదైనా మనం ఇలాంటివి చిన్న చిన్న రెమెడీలు చేసి తగ్గించుకోవచ్చు. తర్వాత ఒకవేళ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే మటుకు మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక్కొక్క స్టేజీకి తగ్గట్టు వాళ్ళు చెప్పిన ఆ ఎక్సైజ్లు ఆ స్టేజ్లో మనం అవి చేసుకొని మనం ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జగదీశ్వరాచార్య గారు, నమస్కారం అండి.
0: నమస్కారం.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన నడుము నొప్పి ఫిజియోథెరపీ చికిత్స. ఈ అంశం గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ సిహెచ్ జగదీశ్వరాచారి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0403324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని, శ్రోతుల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఉదయ్ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. శ్రీకృష్ణ తులాభారం చిత్రం కోసం పి. సుశీల గానం చేసిన ఈ పాట, సంగీతం టివి రాజు.

శ్రీకృష్ణ విజయం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన సి నారాయణరెడ్డి గీతం వినండి. సంగీతం పెండ్యాల.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. భక్త ప్రహ్లాద చిత్రం కోసం పి సుశీల గానం చేసిన సముద్రాల గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

Thank you.

Oh,

ಗಡಿ ಗಡಿ ದರಿ ದರಿ ಗಡಿ ಗಡಿ ದರಿ ದರಿ

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు ఆలత్తూర్ సోదరులు శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్, శ్రీ శ్రీనివాస్ అయ్యర్ల గాత్రయుగళం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై లాల్గుడి శ్రీ జి జయరామన్, మృదంగంపై పాల్ఘాట్ శ్రీ టిఎస్ మణి అయ్యర్.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని ఆయన చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యుతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో సాధించిన ప్రగతితో పాటు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం మరింతగా సహకరించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన శ్రీధర్బాబు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాల సాధనకు అవసరమైన పలు ప్రతిపాదనలను వివరించారు. ఎయిరో డిఫెన్స్ కారిడార్, 2 మెగా లెదర్ పార్కులు మంజూరు చేయాలని శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో వరద నష్టాలు తగ్గించడానికి రవాణా మౌలిక సదుపాయాలు నిర్వహించడానికి ఒక కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. గ్రామీణ తెలంగాణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాల అమల్లో జాప్యాలకు తావు లేకుండా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు ఈరోజు రాజేంద్ర నగర్లోని టీజీఐఆర్డీలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరుగుతుంది. వర్షాల వేళ వరద ముప్పు తప్పించాలని కోరుతూ పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నగర శివార్లలో అయినా వరద కాలువలు, మురుగు కాలువలను కలపకుండా వరద నీరునిరుగా చెరువుకు చేరేలాగా చూడాలని కోరారు. హైడ్రా ప్రజావాణికి మొత్తం 47 ఫిర్యాదులు అందాయి. ఖతార్లోని రాస్లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఆదివారం రాత్రి జరిగిన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయులు మరణించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

కార్యక్రమంలో ముందుగా వినండి. కృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం పుట్టా పెంచల్దాస్ పాడిన ఈ పాట సంగీతం హిప్ హాప్ తమి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఉప్పెన చిత్రం కోసం జస్ప్రీత్ జాజ్, శ్రేయా ఘోషల్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వింటున్న పాట జెంటిల్ మ్యాన్ చిత్రం కోసం హరిచరణ్ పద్మలత పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం మణిశర్మ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వానా. ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం కమలాకర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కరెంట్ చిత్రం కోసం నేహాబాసిన్ పాడిన రామజోగేశాస్త్రి గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి RX100 చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన చైతన్య ప్రసాద్ గీతం, సంగీతం చైతన్ భరద్వాజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి అర్ధశతాబ్దం చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన లక్ష్మీ ప్రియాంక గీతం. సంగీతం నాఫోల్ రాజా

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హుషారు చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన ఈ పాట వినండి. సంగీతం రాధన్.

డియర్ కామ్రేడ్ చిత్రం కోసం ఐశ్వర్య రవిచంద్ సిద్ధి శ్రీరామ్ పాడిన రహమాన్ గీతం వినండి. సంగీతం జస్టిన్ ప్రభాకరన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: దువ్వాడ జగన్నాథం చిత్రం కోసం కార్తీకే

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి వర్షం చిత్రం కోసం ఎస్పీ చరణ్ సుమంగళి పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే రెండవ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష TGTET జూన్ 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిన్న ముగిశాయి. జూన్ 16 నుంచి 22 వరకు 10 సెషన్లు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 153752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 115028 మంది హాజరయ్యారు. రాష్ట్రంలో కళలు సంస్కృతిని పరిరక్షించడంతో పాటు కళాకారులకు ఉపాధి కల్పించేలాగా దేవాదాయ పర్యాటక సాంస్కృతిక శాఖల సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ 3.1 కోట్లకు పైగా డౌన్లోడ్లు దాటింది. ఈ యాప్ను ప్రజలు అధికంగా స్వీకరించడం యాప్పై వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మను చౌదరిని కలిసి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కోరారు. వివేక్ మల్లారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణలో 2026 ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 1 అక్టోబర్ అర్హత తేదీగా నిర్ణయించి 20 నుంచి 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. 31 ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేసి 30 వరకు అభ్యంతరాలు దరఖాస్తులు స్వీకరిస్తారు. 1 అక్టోబర్ తుది జాబితా ప్రచురిస్తారు. రంగారెడ్డి జిల్లాలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం అందుబాటులో ఉన్న వివిధ హెల్ప్ లైన్ సేవల సమాచారం బోర్డును జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. మహిళల హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, అత్యవసర సేవలకు 112, సైబర్ క్రైమ్ 1930 తదితర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమాచారం బోర్డులను గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

విన్నపాట. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి డాన్ ఈ చిత్రం కోసం హారీష్ రాఘవేంద్ర పాడిన చిన్ని చరణ్ గీతం, సంగీతం లారెన్స్.

శ్రోతల చిత్ర సినిమా సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మిర్చి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ అనిత పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి బాహుబలి చిత్రం కోసం కార్తీక్ దామిని పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: శ్రోతలు, చిత్రసీమలో ఇప్పుడు వినండి ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన కాసర్ల శ్యామ్ గీతం. సంగీతం మిక్కీ జే మేయర్.

చిత్రసీమలో చివరిగా వినండి. టిల్లు స్క్వేర్ చిత్రం కోసం రామ్ మిర్యాల్ పాడిన కాశల శ్యామ్ గీతం, సంగీతం శ్రీచరణ్ పాకాల.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రోకు ఐఆర్ఎఫ్సి నుంచి రుణం విషయమై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలు సానుకూలంగా జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోకు ఐఆర్ఎఫ్సి నుంచి రుణం విషయమై రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా సాగాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాదాపై నామా దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగిలిన దరఖాస్తులకు 15 రోజుల్లో నోటీసులు జారీ చేసి అర్హులైన వారికి త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ అబిట్స్ ప్రాంతంలోని ఒక నగల దుకాణంపై భారతీయ ప్రమాణాల బ్యూరో బీఐఎస్ అధికారులు దాడులు నిర్వహించారు. బీఐఎస్ హాల్ మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ హాల్ మార్క్ లేని బంగారాభరణాలు, పాత హాల్మార్క్ గుర్తులతో ఉన్న నగలు విక్రయిస్తున్నట్లు గుర్తించి సుమారు 1.6 కిలోల బంగారాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బీఐఎస్ చట్టం 2016 ప్రకారం సంబంధిత సంస్థపై తదుపరి చర్యలు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈవేళ వడగాడ్పులు కొనసాగవచ్చునని హెచ్చరించింది. ఈరోజు అంతర్జాతీయ మహిళా ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను గుర్తించి వారిని అభినందించడం కోసం ఈ రోజును కేటాయించారు. ఇంజనీరింగ్ రంగంలో లింగ వివక్షను రూపుమాపి ఎక్కువ మంది యువతులు స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కెరియర్లు ఎంచుకునేలా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ స్థానాలతో పాటు 3 కార్పొరేషన్లోనూ బీజేపీ మేయర్ పీఠాలను గెలుచుకుంటుందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రామచంద్రరావు ఆరోపించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి యువవాణి సంగీతం కార్యక్రమంలో వినండి శ్రీమతి లక్ష్మీ అపూర్వ గారి వయోలిన్ వాద్యం మృదంగంపై శ్రీ వి కాళీప్రసాద్. కార్యక్రమంలో ముందుగా వినండి కళ్యాణి రాగంలో వర్ణం ఆదితాళం.

0: మీరింతవరకు శ్రీమతి లక్ష్మీ అపూర్వ గారి వయోలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ వి కాళీప్రసాద్.
1: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800-1700-1800 నెంబర్ కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

ఆకాశవాణి సుగం సంగీత్ కార్యక్రమంలో వినండి శ్రీమతి పూర్వ గురుశర్మ గారి భజనలు. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ ఆసిఫ్ అలీ, ఫ్లూట్పై శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలాపై శ్రీ మహమూద్ హుసేన్ ఖాన్.

మీరింతవరకు శ్రీమతి పూర్వ గురుశర్మ గారి భజనలు విన్నారు. ఈనాటి సుగమ్ సంగీత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 12 గంటలకు వస్తుంది. హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: and Uruguay, the kind of tight, nervy victories that often say more about a team's character than a blowout win does. Then they dominated Chile 6-0 in the semi-final, finding their rhythm at exactly the right moment before sealing the title against New Zealand in the final.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమై హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. మన దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన

0: and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us.
1: వినూత్నమైన విచ్ఛిన్నకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, మరింత మారువేషాల్లో వస్తున్న ఉగ్రవాదులు, సైబర్ ముప్పులు రోజు రోజుకు మరింతగా డిజిటలైజ్ అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 16వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో సంప్రదాయేతర భద్రతా సవాళ్లపైనే చర్చలు ప్రధానంగా సాగుతాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు విశ్వాసం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్దతపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్దతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 కాలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణ స్ఫూర్తిని తమదిగా స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు.
2: पिछले 12 वर्षों के जो भी सिद्धियां देश की रही हैं, उनके मूल में राष्ट्र प्रथम की भावना ही केंद्र में है. स्वच्छ भारत अभियान से लेकर मेक इन इंडिया, खादी खरीदने पर जोर, स्थानीय वस्तुएं खरीदने पर जोर, ये सारे इनिशिएटिव इसलिए सफल हुए क्योंकि देश की जनता ने देश को सबसे ऊपर रखते हुए अपना कर्तव्य निभाया.
1: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కేంద్ర మత్స్య పశు సంవర్ధక పాడే పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన జార్జ్ కురియన్ కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిన్న సమావేశమై ఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్ తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటనలో పోలీసులు నిన్న రాత్రి 6 కేసు నమోదు చేసి 4 అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు ఇతర బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట రాజధానిలోని అలీగంజ్లో ప్రమాదానికి గురైన భవనాన్ని పోలీసులు సీజ్ చేసి ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్టపతి అందజేస్తారు. ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకోనున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్లతో కలిపి మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దూరదృష్టి గల నాయకుడని, ప్రఖ్యాత విద్యావేత్త, బలమైన దేశభక్తుడని ఆయన సోషల్ మీడియాలో

0: అభివర్ణించారు. దేశైక్యత సమగ్రత కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ నిర్భయంగా పోరాడారని, బలమైన సంయుక్త అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగం, అచంచలమైన నిబద్దత రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్టపతి అన్నారు. ప్రముఖ దేశభక్తుడు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ అభివృద్దికి అంకితం చేశారని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన ధైర్యం, జాతీయ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్దత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి దఫా చర్చల అనంతరం తమ దేశంలోకి పరమాణు పరిశీలకులను తిరిగి అనుమతిస్తామంటూ అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అణు పరిశీలకులను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని జేడీ వాన్స్ ఒక ప్రకటన చేయగా ఇరాన్ అది వాస్తవం కాదని ఖండించింది. అయితే చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యకుడు మాట్లాడుతూ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో చర్చలు ఈవేళ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నిన్న అమెరికా జారీ చేసిన 60 రోజుల ఆంక్షల సడలింపు, చారిత్రాత్మకంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా దీర్ఘకాలిక ఆంక్షల ఆటంకాలను తొలగించింది. ఆంక్షల సడలింపు ద్వారా అమెరికా డాలర్లలో ఇరాన్ ముడి చమురు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి, విక్రయం, సరఫరాకు అనుమతి లభించింది. మరోపక్క ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను బలోపేతం చేయడానికి, శాశ్వత శాంతి భద్రతల దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా ఈ వారం వాషింగ్టన్లో ఇరు దేశాల అధికారులతో మరో దఫా చర్చలకు వేదిక కానుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. రాబోయే 5 నుంచి 7 రోజుల పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంతవరకు నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తమ ప్రత్యర్థులను నుంచి రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఇరాక్ను ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అంతకుముందు అర్జెంటీనా మెస్సీ చేసిన 2 గోల్స్తో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం.

बेटे तो बर्बाद हो गई, तेरी दुनिया हमेशा के लिए उजड़।

0: बसंती बहन और गांव की संकल्प की धनी जुझारू महिलाओं ने यह साबित कर दिया है कि अगर आप ठान लें तो सब कुछ संभव है। उत्तराखंड की धरती ऐसी ही साहसी महिलाओं की धरती रही है और उसी परंपरा को आगे बढ़ा रही हैं बसंती बहन।
1: अभी आपने सुना कार्यक्रम संकल्प की धनी बसंती, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है।
2: ఈనాటి NCRT ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ ఆకాశవాణి. సమయం 1:10 అవుతుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో 2వ దశపై చర్చిస్తున్నారు. ప్రతిభ కలిగిన వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు నుంచి విత్తన మేళాలు ప్రారంభమయ్యాయి. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చించారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశమై ఐఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు.

0: ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఖత్తర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ప్రతిభ కలిగిన వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మహబూబ్ నగర్లో ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడుతూ,
1: ఆటని ఆడండి, నికత్ జరిన్కి ఇచ్చినట్టు, సిరాజ్ కి ఇచ్చినట్టు ఎంతో మంది పెద్ద పెద్ద ప్లేయర్లకు ఇంటర్నేషనల్ లెవెల్లో బయట దేశంలో ఎవరైనా గోల్డ్ మెడల్ కొడితే 20 లక్షల రూపాయలు ఎవరు అడగకుండా ఆ ప్లేయర్ కి ఏమని చెప్పి మాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఎంత డబ్బైనా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
0: రాష్ట్రంలో బాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా భీమారంలోని కేజీబీవి పాఠశాలలో అదనపు డార్మెటరీ గదులను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. అనంతరం పారుపల్లిలో లక్ష్మీదేవి బోనాల జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఊర్లో మాకు రోడ్లు కావాలని చెప్తే అప్పుడు 15 లక్షల రూపాయలు మన ఈ గ్రామంలో ఈ 15 లక్షల రోడ్ వర్క్స్ కావాలంటే శాంక్షన్ కావడం జరిగింది. ఈ రోజు భూమి పూజ చేసినాము, అతి త్వరలోనే ఈ వర్క్స్ కూడా పూర్తిగా అయిపోతుంది. ఆర్టీసీ బస్ కూడా మనకు సౌకర్యం అయిపోతుంది.
0: రాష్ట రోడ్డు రవాణా సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: ప్రజలందరూ కూడా ఈ ఆర్టీసీకి సంబంధించిన విషయంలో కూడా ఆర్టీసీ అధికారులకు సహకరించి ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసి మనం టైం ప్రకారం యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ సవినయంగానే మనం చేస్తాం.
0: రాష్ట పారిశ్రామిక అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకరించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన ఆయన, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాల సాధనకు అవసరమైన పలు ప్రతిపాదనలను వివరించారు. ఏరో డిఫెన్స్ కారిడార్, 2 మెగా లెదర్ పార్కులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. పార్టీ వ్యక్తులు, రాజకీయాల కంటే దేశమే ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప నేత శ్యామప్రసాద్ ముఖర్జీ అని, దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షులు, పార్లమెంటులో ఏకైక ప్రతిపక్ష నేత కూడా ఆయనేనని తెలిపారు. శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఈరోజు బండి సంజయ్ న్యూఢిల్లీలో ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనసంఘ్ స్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు సిహెచ్ విద్యాసాగర్రావు, బండారు దత్తాత్రేయతో కలిసి బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎం రామచందర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. హైదరాబాద్లోని అబిడ్స్ ప్రాంతంలోని ఒక నగల దుకాణంపై భారతీయ ప్రమాణాల బ్యూరో బీఐఎస్ అధికారులు దాడులు నిర్వహించారు. బీఐఎస్ హాల్ మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ హాల్మార్క్ లేని బంగారు ఆభరణాలు, పాత హాల్మార్క్ గుర్తులతో ఉన్న నగలను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఉంగరాలు, నెక్లెస్లు, పెండెంట్లతో సహా సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ 2026 కార్యక్రమంలో రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఒలింపిక్ స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2036 ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతును రాజుగా చేయడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో విత్తనమేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరిగడ్డ గ్రామ రైతు వేదికలో విత్తనమేళాలో ఆయన మాట్లాడుతూ,
4: రాజా సిరిసిల్ల జిల్లాలో గత రబీ సీజన్ లో రైతులు పండించినటువంటి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పోయిన రబీ పంటల్లో కొన్నటువంటిది 236.35 సెంటర్లో కొనుగోలు చేసింది 269,000 మెట్రిక్ టన్నుల వద్ద.

0: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ డివిజన్ పరిధిలోని అన్ని రైతు వేదికల్లో ఈరోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు విత్తన మేళా నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ అధికారి నరేందర్ తెలిపారు. మహబూబాబాద్లో విత్తన మేళాను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ విత్తన స్టాల్స్ ను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడి అందుబాటులో ఉన్న విత్తనాల నాణ్యత, సాగు విధానాల గురించి వివరాలు తెలుసుకున్నారు. వానాకాలం సీజన్లో సన్నరకాల వరి సాగును ప్రోత్సహిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఈ నెల 29వ తేదీ వరకు విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం విత్తన మేళాలు ఏర్పాటు చేసిందని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. పానగల్ రైతు వేదికలో విత్తన మేళాను ఆయన ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన విత్తన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ నెల 23న నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి అంజీప్రసాద్ తెలిపారు. ఇందులో ప్రభుత్వం అందిస్తున్న 8 రకాల సన్నరకం వరి విత్తనాలు, నువ్వులు, పెసలు, కంది, నానో యూరియా, నానో డీఏపీ లభిస్తాయని పేర్కొన్నారు. జూలై 10వ తేదీ వరకు వర్షాలు కురిస్తే వర్ష ఆధారిత పంటలు కూడా నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు సూచించారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు వడగాల్పులు కొనసాగవచ్చని హెచ్చరించింది. ఈరోజు అంతర్జాతీయ మహిళా ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను గుర్తించి వారిని అభినందించడం కోసం ఈరోజును కేటాయించారు. ఇంజనీరింగ్ రంగంలో లింగ వివక్షను రూపమాపి ఎక్కువ మంది యువతులు స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కెరీర్లను ఎంచుకునేలా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్పీడీసీఎల్ఎస్ఎస్ఈ వేణుమాధవ్ తెలియజేశారు. తంగళపల్లి మండలంలో కొత్తగా నిర్మించబోయే కొత్త సబ్స్టేషన్ల ప్రదేశాలను ఆయన పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ఈ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో 2వ దశపై చర్చిస్తున్నారు. ప్రతిభ కలిగిన వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు నుంచి విత్తన మేళాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితాలోకం.

0: కార్యక్రమంలో వినండి ఇంటర్నేషనల్ విడోస్ డే సందర్భంగా చర్చా కార్యక్రమం. పాల్గొన్నవారు అడ్వకేట్ శ్రీమతి లక్ష్మీ పద్మజ, ఎన్జీఓ సోషల్ యాక్టివిస్ట్ శ్రీమతి వాణి సుక్కుబాయ్.
1: ఆకాశవాణి అందరికీ నమస్కారం. నేను లక్ష్మీ పద్మజ, అడ్వకేట్. ఈరోజు మనం వితంతువుల దినోత్సవం అని జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ సందర్భంగా వితంతువులకి, వితంతువులు అనగానే తక్కువగా చూడకూడదు. యాక్చువల్గా వాళ్లకంటూ సమాజంలో ఒక ఖచ్చితంగా ఒక గుర్తింపు అంటూ ఉంటుంది. వాళ్లకంటూ కొన్ని హక్కులు కూడా ఉంటాయి. వితంతువులు అని సపరేట్ గా మాట్లాడుకోవడం కూడా అంతగా బాగుండడం లేదు. కానీ సమాజంలో ఈరోజు వారికి ఏ విధమైన హక్కులున్నాయి, సమాజంలో వాళ్లకి తగిన గుర్తింపు గౌరవం లభిస్తున్నదా లేదా, అసలు వాళ్లని ఎలా చూస్తున్నారు మన

0: సమాజంలో అని, ఇంకా కూడా వాళ్ళకి ఉండే హక్కులు, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి రావడం జరిగింది. ఈ విధంగా ప్రేక్షకులందరికీ కూడా వాళ్ల హక్కులు, సమాజంలో వాళ్లు పొందే ఆదరణ ఏంటి అనేది మనం ఈరోజు పూర్తిగా దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు నాతో పాటుగా సక్కుబాయి గారు ఒక వేదిక దగ్గర నుంచి కూడా వచ్చారు. ఆవిడ్ని కూడా ఈరోజు తన అభిప్రాయాలని గురించి తెలుసుకుందామండి. హాయ్ అండి సక్కుబాయి గారు.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీరు ఈరోజు మనం సమాజంలో వితంతువులకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎలాంటి గుర్తింపు ఇస్తున్నాం, అసలు వాళ్ళ గురించి సమాజం ఏ విధంగా అనుకుంటోందని మీరు మీ సంస్థ ద్వారా మీరు ఏదన్నా వాళ్ళకి చెప్తే బాగుంటుందని.
1: నమస్తే అండి. ఆకాశవాణి ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు వితంతువుల దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారనేటటువంటి విషయం కూడా నూతనంగానే అనిపిస్తుంది నాకు. కానీ వీళ్ళ గురించి చర్చించుకోవాల్సినటువంటి సందర్భం అవసరం కూడా ఉంది.
0: తప్పకుండా.
1: ఎందుకంటే మన జీవన విధానంలో సనాతనంగా అంటే నిరంతరాయంగా జరిగేటటువంటి భారతీయ జీవన విధానంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమే.
0: తప్పకుండా.
1: ఇద్దరు సమానం అనేటటువంటి భావనతో మన జీవనం అనేటటువంటిది ముందుకు నడుస్తుంది.
0: తప్పకుండా.
1: ఆ గమనంలో సృష్టిలో ఇద్దరు కూడా పరిపూరకమే.
0: తప్పకుండా.
1: ఎందుకంటే సృష్టిని ముందుకు నడిపించడంలో స్త్రీ పురుషులు సమానమైనటువంటి స్థానాన్ని వాళ్ళు జన్మతః పొంది ఉన్నారు.
0: ఖచ్చితంగా.
1: దాంట్లో స్త్రీమూర్తికి ప్రధానమైన క్షేత్ర స్వరూపినిగా మనము తనని భావిస్తాము, పూజిస్తాము. అందుకే భారతమాత అన్నాం.
0: అవునండి
1: కదా. అలాగే మాతృ దేవోభవ అన్నాం, తర్వాతే పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ. కాబట్టి తల్లికున్నటువంటి స్థానం, తల్లి కన్నా ముందు తనొక స్త్రీమూర్తి కదా. వివాహమైనాక తనకొక తోడు దొరికినాక భర్త సాన్నిహిత్యంలో తనున్న తర్వాత తల్లి అవుతుంది కదా. ఆ కుటుంబానికి ఆసరా అవుతుంది, అత్తామామలకు కోడలిగా తన సేవలందిస్తుంది. భవిష్యత్తులో పిల్లలకి మనమడు మనమరాళ్లకు తను లాలిత్యాన్ని అందిస్తూ తన యొక్క వంశ వృద్ధిని అందించేలా సంస్కారాలను అందిస్తుంది. అలాంటి స్త్రీమూర్తి అకస్మాత్తుగా తన తోడు నీడైనటువంటి భర్తను కోల్పోయినటువంటి ఆ స్త్రీమూర్తి యొక్క పరిస్థితి, తన యొక్క ఆలోచనలు ఒకసారి మనము ఆలోచించినట్లయితే, వాటి గురించి మనం చర్చించినట్లయితే, తన యొక్క అంతరంగాన్ని మనము ఆవిష్కరించిన వాళ్ళం అవుతాం ఈ సందర్భంగా.
0: ఖచ్చితంగా అండి. మనందరం కూడా ఈ సందర్భంలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, వితంతు అనేది ఒక బలహీనత గుర్తు కాదు, ఆమె ధైర్యానికి సహనానికి ప్రతీక. మన సమాజంలో భర్తను కోల్పోయిన మహిళను వితంతు అంటారు. భర్తను కోల్పోవడం ఒక మహిళ జీవితంలో ఎంతో బాధాకరమైన విషయం.
1: అవునా
0: కదండి. అలాంటి సమయంలో ఆమె మానసిక బలం, కుటుంబ సహాయం మరియు సమాజం నుంచి కూడా ఆదరణ ఆవిడకి చాలా అవసరం. మీరేమంటారు?
1: తప్పకుండా. ఎందుకంటే ఆదరణ తోడు నీడ అని భార్య భర్తలనే అన్నారు, తోడు నీడ కదా. రాత్రింపావులు ఏ విధంగా అయితే వెనువెంటనే ఉంటాయో తోడు నీడ, కష్ట సుఖాలు ఇద్దరు కలిసిమెలిసి ఆ జీవితాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ సంసారాన్ని పండించుకునేటటువంటి బాధ్యత భార్య భర్తలపై ఇద్దరిపోయింది. అలా ఉన్నటువంటి ఈ సందర్భంలో అకస్మాత్తుగా భర్త కోల్పోయినటువంటి స్త్రీమూర్తి తను మొదటగా కుటుంబం నుండి తాను ఏమి కోరుకుంటుంది అనేటటువంటిది మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఆదరణ కోరుకుంటుంది, గౌరవాన్ని కోరుకుంటుంది, సానుభూతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తను సహించదు.
0: ఖచ్చితంగా అండి. మీరు చెప్పినట్టుగా వితంతుకి జాలి కాదు కావాల్సింది, హక్కులు కావాలి, వాళ్ళ కనికరం కాదు, సమాజంలో గౌరవం కావాలి. సో ఈ ప్రజెంట్ సమాజంలో ఇంత సమాజం అభివృద్ధి చెందినప్పటికీ కూడా, ఇంత ప్రపంచం ముందుకెళ్తున్నట్టు కూడా, స్త్రీ ఎంతో ముందు అన్ని రంగాలలో కూడా ముందుకు సాగుతున్నప్పటికీ కూడా, వితంతు అనేటప్పటికీ ఒక సమాజంలో చాలా చోట్ల శుభకార్యాలలో, ముఖ్యంగా అయితే శుభకార్యాలకు వెళ్ళినా కూడా, ఒక పెళ్లిళ్లకు పిలవాలన్నా, ఒక మంచి ఫంక్షన్స్ కి పిలవాలన్నా కూడా వాళ్ళని కొంచెం వెనక ఆలోచిస్తారు, పిలవాలా వద్దా ఎలా అనేది. కానీ వితంతువును తక్కువగా చూడడం అనేది నిజంగా నా ఉద్దేశంలో అండి ఒక అనాగరికత, ఇది ఒక మానసిక రుగ్మత అంటాను నేను. మీరేమంటారు?
1: అయితే ఈ మానసికమైనటువంటి రుగ్మత నుండి భారతీయ సమాజం అనేటటువంటిది ఎప్పుడో పరిణతి చెందిందని అనుకుంటాను. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో స్త్రీమూర్తులు తాముంతట తాముగా కూడా వెనక్కి వెళ్తూ ఉంటారు. ఏ విధంగా అంటే, అరే నేను దీవించకూడదేమో అనేటటువంటి ఆత్మ న్యూనతకు వాళ్ళు లోనవుతుంటారు. అలాంటి సందర్భాలలో కుటుంబ సభ్యులుగా మనమందరము, సామాజిక బాధ్యతగా మనమందరము కూడా వారిని ముందుకు తీసుకొస్తూ, వారి ఆశీర్వాదం కూడా గొప్పదే, వారి యొక్క అపియరెన్స్, వారు మనకు కనిపించడం కూడా ఏదైతే శుభ సందర్భమే కావచ్చు, ఏదో పుణ్యకార్యమే కావచ్చు, ఏదైనా మంచి పని ప్రారంభిస్తున్నప్పుడైనా కావచ్చు, తల్లిగా, భార్యగా, లేదా ఆ కుటుంబ పెద్దగా తను చేస్తున్నటువంటి తన యొక్క త్యాగాన్ని మనం గుర్తిస్తూ అన్ని సందర్భాలలో తన యొక్క ఆశీర్వాదాన్ని

0: మనం పొందాలి. అన్ని
1: ఎగ్జాక్ట్లీ
0: సందర్భాలలో తను పుణ్యమూర్తిగా ఉన్నప్పుడు కావచ్చు, అంటే తను ముత్తైదుగా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత వితంతువుగా ఉన్న సందర్భంలో సైతం తన యొక్క ఆశీర్వాదం అనేటటువంటి తన బిడ్డలకు కొండంత బలాన్ని ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఉదాహరణకి పురాణాలలో మనం చూసుకుందాం, కుంతీదేవి చూడండి, తన భర్త మరణించిన తర్వాత ఆ రాజ్యాన్ని ఏలే విధంగా తన ఐదుగురు బిడ్డలను, మాతృ బిడ్డలను సైతం తను అక్కున చేర్చుకొని వీరోచితులుగా వాళ్ళను తీర్చిదిద్ది ధర్మబద్ధంగా ధైర్య సాహసాలతో కూడి కదా ఆ అన్ని విద్యలలో మంచి గురువును ఎంపిక చేసి తన బిడ్డలను తీర్చిదిద్దినటువంటి కుంతిదేవి చూడండి, ధర్మానికి ప్రతీకగా రాజ్యపాలన ఎలా చేయాలి అని తన బిడ్డలను తీర్చిదిద్దినటువంటి కుంతీదేవిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. తన ఆశీర్వాదము తన బిడ్డల వెంబడి ఉంది కాబట్టి చక్కనైనటువంటి రాజ్యపాలన చేయగలిగారు, అధర్మ పాలకులైనటువంటి వారిని ఓడించగలిగారు.
1: తప్పక
0: కురుక్షేత్ర యుద్ధం అనేటటువంటి దానిలో నడిపించినటువంటి కుంతీదేవి కదా చూడండి, తనను ఆదర్శంగా తీసుకోవాల్సిందే, తన ఒక వితంతువు.
1: అవును,
0: ఆనాడు సతీసాగమనము ఉన్నది, మాతృదేవి తన భర్తతో పాటుగా సతీసాగనం చేసి ఉంది ధర్మబద్ధంగా, అంటే తన భర్తతో పాటు తను వెళ్లాలనుకుంది, తన ఇష్టపూర్వకంగా, బలవంతంగా తను వెళ్లలేదే. కానీ కుంతిదేవి చూడండి, తను తన జీవనాన్ని గౌరవప్రదంగా జీవిస్తూ ధర్మానికి ప్రతీకగా తన ఐదుగురు బిడ్డలను తీర్చిదిద్దుతూ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానికి ప్రతీకగా వారందరినీ నిలుపుతూ ధర్మమే విజయాన్ని చేకూర్చేలా, ధర్మానికి విజయాన్ని చేకూర్చేలా తన బిడ్డలను తీర్చిదిద్దినటువంటి కుంతీదేవి మనకు ఆదర్శం.
1: అవునండి, చాలా బాగా చెప్పారండి. నిజంగాను ఇప్పుడు ఒకప్పటి పురాణ కాలంతో పోల్చుకుంటే ఈ కాలంలో కూడా ఆడవాళ్లు ఇలా ఆలోచిస్తూ వెనక ఉంటున్నారు, కానీ నా ఉద్దేశంలో వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళని కొంచెం బాగానే ముందుకు తీసుకెళ్తున్నది. వాళ్ళ అత్తగారైతేనేమి, మామగారైతేనేమి, వాళ్ళ తోడికోడళ్ళైతేనేమి, ఇంట్లో వాళ్ళంతా కూడా ఏదో దురదృష్టవశాత్తు ఆవిడకి ఏదన్నా చిన్న ప్రమాదం గాని జరిగి వాళ్ళ భర్త కోల్పోతే గనక ఆవిడ్ని ఒక ఇంట్లో చేర్చుకుంటూ బాగానే చూసుకుంటూ ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా ఎన్నో కొన్ని సందర్భాలలో, కొన్ని కేసుల్లో మాత్రం మనం యాజ్ ఏ అడ్వకేట్ గా నేను కొన్ని చూస్తున్నానండి. హక్కులు ఏంటంటే, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హక్కుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు బాగా చూసుకోవడము, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఒక తాటిని ఉంచుకోవడము, లోపల వాళ్లతో పాటు పెట్టుకోవడం అనేది ఒక వంతు అయితే, వాళ్ళకి రావాల్సిన కావాల్సిన చట్టాలు హక్కుల్ని మాత్రం వాళ్ళు పూర్తిగా తీసుకోలేకపోతున్నారేమో, వాళ్ళు అనుభవించలేకపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది అండి. చాలా కేసుల్లో మాకు మహిళలు వస్తుంటారు, వాళ్ళు చిన్న పిల్లలుగా ఉంటుంటారు, పిల్లలు చిన్నప్పుడే భర్త దురదృష్టవశాత్తు చనిపోతే గనక ఆ అత్త మామ రిమైనింగ్ మరుదులు తోడికోడళ్లు వీళ్ళందరూ కూడా మీరు ఇంట్లో ఏదో ఒక పక్కన ఉండండి, మీకు కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్, మీ పిల్లలకి ఏదో చదువు ఏదో అందరిలో సమానంగా మిమ్మల్ని ఏదో ఇస్తాము అని అంటున్నారు. కానీ తనకంటూ ప్రత్యేక సమాన ఆస్తి హక్కు భద్రత అనేది కల్పించట్లేదండి. చాలా చోట్ల నేను చూస్తున్నాను, ఒక భర్తను కోల్పోయిన స్త్రీ కుటుంబంలో వాళ్ళందరితో పాటు కలిసిమెలిసి ఉంటోంది, కానీ ఎక్కడో తనకి మాత్రం ఆ సమాన హక్కు లభించట్లేదు. తన తర్వాత పిల్లలు కూడా వాళ్లతో పాటు సమాన ఆస్తి హక్కు కూడా ఇవ్వలేకపోతున్నారనేది తన ఆవేదనకి గురవుతోంది, వ్యక్తం చేస్తోంది. మా దగ్గర చాలా మంది మహిళలు వచ్చి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో యాజ్ ఏ అడ్వకేట్ గా వాళ్ళకి కొన్ని అవగాహన, కొన్ని విషయాలు కూడా సెక్షన్ల ద్వారా మనకుండే చట్టాల గురించి కూడా తెలియాలని అనుకుంటున్నాను. ఈ విధంగా మన వితంతువులకి కూడా రాజ్యాంగ పరంగా వాళ్ళకి కొన్ని హక్కులు అనేది కల్పించారు. వాళ్ళు పోనిలే పాపమను ఏదో అలా పక్కకు పెట్టేసేసి వాళ్ళకేదో ఫుడ్ అది చూసేస్తే వాళ్ళ జీవితం వెళ్లిపోతుంది అని అలా అనుకోవడం కూడా కాకుండా, వాళ్లకంటూ రాజ్యాంగ పరంగా ఎన్ని హక్కులున్నాయి, ఏమేమి వాళ్ళకి సమానత్వం ఉంది అనేది వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కొంతమంది మహిళలకి ఈ సందర్భంగా వాళ్ళుగా తెలుసుకోవాల్సిన హక్కుల గురించి కొన్ని తెలియజేయదలుచుకున్నాను. యాజ్ పర్ ఆర్టికల్ 14 ప్రకారం వాళ్ళకి సమానత్వపు హక్కు ఉందండి. సమానత్వపు హక్కు అంటే ప్రతి మహిళకి కూడా వితంతు చట్టం సమాన హక్కులున్నాయి. తర్వాత ఆర్టికల్ 15 ప్రకారం వివక్ష నిషేధం. వివక్ష నిషేధం అంటే మేల్ ఫిమేల్, స్త్రీ పురుషుడు, స్త్రీ అంటే తక్కువ భావం, పురుషుడు అంటే ఎక్కువ భావం ఉన్న ప్రజెంట్ సమాజంలో ప్రతి మహిళ కూడా ఎంతో ముందుకు దూసుకోబోతోంది. అన్ని రంగాలలో కూడా తను నాకు సాటి ఎవరూ లేరు అన్నట్టుగా ప్రతి మహిళ ముందుకు వెళ్తూ ఉంది. సో అలాంటి సందర్భంలో మన రాజ్యాంగం వాళ్ళకి ఆర్టికల్ 15 ప్రకారం సో నో జెండర్ డిస్క్రిమినేషన్ అనే ఒక చట్టం తీసుకొచ్చారు. సో దీని పరంగా అందరికీ కూడా సమాన హక్కు ఉంది. ఇంకా కూడా ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళు సమాజంలో గౌరవంగా జీవించే హక్కు వాళ్ళకి కల్పించింది మన రాజ్యాంగం. సో పురుషుడు పురుషుడితో పాటు సమానంగా స్త్రీ కూడా సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపడానికి తనకి పూర్తి హక్కు ఉంది అని చెప్పి మన రాజ్యాంగం

చట్టపరంగా వాళ్ళకి చెప్పింది. ఇంకా కూడా ఆర్టికల్ 39A అండ్ 39B ప్రకారం సమాన వేతనం అంటే మనం ఇప్పుడు కాదనుకోండి, కొంచెం వెనక చూస్తే మనం కూలి పని వెళ్లే వాళ్ళకు కూడా మగవాళ్ళకైతే 900-800 తర్వాత లేడీకి స్త్రీ కూలీకైతే 600-500 ఇస్తాము అనే ఒక డిస్క్రిమినేషన్ ఉండేది సమాజంలో. కానీ ఇప్పుడు ఈక్వల్ అయిందండి, ఈక్వల్ అయింది. సో అంటే వర్క్ ఏదైనా ఒకటే, పని ఎవరు

0: నియమించారు. ఇంకా కూడా మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 8 ప్రకారం ఒక స్త్రీ భర్త చనిపోయిన తర్వాత తను క్లాస్ 1 హెయిర్ గా ఆ ఇంటి వారసురాలుగా గుర్తింపబడుతుందండి. ఇది ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది,
1: తెలుసుకోవాలండి
0: ఇది. ఎందుకంటే ఏదో మామగారు అత్తగారు దయాదాక్షిణ్యాల మీద, మేం కాబట్టి నిన్నేదో ఇంట్లో ఉండనిస్తున్నాం, మా కొడుకు వెళ్లిపోయినా కూడా నిన్నేదో మేం కాబట్టి ఏదో పుణ్యాత్మలం కాబట్టి ఇంట్లో ఉండనిస్తున్నామనే క్వశ్చన్ కాకుండా వాళ్లకి కూడా ఒక యాక్ట్ అనేది ఉంది. వాళ్లు లీగల్ హెయిర్ భర్త తర్వాత భర్త ఆ కొడుకుకి ఇంట్లో ఎంత హక్కు ఉందో ఆస్తి మీద, ఆ కొడుకు పోయిన తర్వాత ఆ కోడలికి సమాన హక్కు ఉంది. సో షీల్ బికమే లీగల్ హెయిర్ 1, తను వారసత్వం తనకు క్లాస్ 1 హెయిర్ గా పరిగణించబడుతుందండి. తర్వాత సెక్షన్ 10 ప్రకారం తనకి కూడా క్లాస్ 1 వారసులతో పాటు ఇతర వారసులతో పాటు, అంటే ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి కుటుంబంలో, పెద్ద కొడుకు భార్య భర్త చనిపోయినాడు, ఆ కోడలికి రెండో కొడుకు మూడో కొడుకు వాళ్లకి ఎంత ఆస్తి కేటాయించబడుతుందో అంత ఆస్తి కూడా ఈ పెద్ద కోడలికి, భర్త లేని కోడలికి కూడా కేటాయించబడుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా అండర్లైన్ చేసుకుని తన హక్కు కోసం పోరాడి తన, ఇది ఎందుకు ఉపయోగపడుతుందండి, ప్రతి స్త్రీ కూడా తన కోసం తను కాదు బిడ్డల కోసం తన జీవితాన్నంతా దారపోసి ఆ కుటుంబం కోసం ఉండి ఆఖరికి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకకుండా తనకంటూ రైట్ఫుల్ గా జీవనం గడపడానికి వాళ్ల పిల్లల్ని కూడా సమాన వాళ్ల ఆస్తిలో సమాన వాటా ఇప్పించడానికి తనకి అవసరమైతే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తను ధైర్యంగా ముందుకొచ్చి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. తర్వాత సెక్షన్ 14 ప్రకారం మహిళ వద్ద ఉన్న తన ఆస్తి ఏమైనా ఆస్తి ఉంటే కనుక తను షీల్ బికమ్ అబ్సల్యూట్ ఓనర్, తనకి రాజ్యాంగ పరంగా దీని ప్రకారంగా షీల్ బికమే అబ్సల్యూట్ ఓనర్. తను ఏదో వాళ్ళ దయాదాక్షిణ్యాలు ఏదో రాసిస్తామమ్మా, నీకేదో 10 ఉంటే 10 రూపాయలు ఉంటే 1 రూపాయి రాసిస్తాం, నో అది అలా కాదు, సమానంగా. సో షీల్ బికమే అబ్సల్యూట్ ఓనర్, రాజ్యాంగ పరంగా తను చట్టపరంగా అబ్సల్యూట్ ఓనర్ అవుతుంది. ఇంకా కూడా భరణం హక్కు, ఈ భరణం హక్కు అండి చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సింది. వాళ్ళకి హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం సెక్షన్ 19 ప్రకారం వాళ్ళకి కొన్ని కొన్ని పరిస్థితుల్లో భర్త సంపాదించకపోయి ఉండొచ్చు. ఎప్పుడు అవుతుందంటే ఆస్తి మొత్తం కూడా ఒక ఉమ్మడి ఆస్తి ప్రకారం ఉన్నప్పుడు వాళ్ళ భర్తకి, నీ భర్త ఇప్పటిదాకా ఏం సంపాదించలేదు, సో నీకేం రాదు దీంట్లో, మేమంతా కలిసి సంపాదిస్తేనే మీకు ఇది వచ్చింది, సో నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ భర్తదంటూ వేరే ఆస్తి ఏం లేదు అనే ఒక మూమెంట్ అప్పుడు మామగారు దగ్గర నుంచి భరణం పొందే హక్కు కోడలికి ఉంది. ఖచ్చితంగా ప్రతి కోడలు కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్రతి కోడలు కూడా ఈ విధమైన హక్కు ఉంది. అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం కొన్ని పరిస్థితుల్లో వితంతు కోడలు మామగారి నుంచి భరణం కోరవచ్చు, కోర్టు పరంగా ఖచ్చితంగా తనకి వస్తుంది ఉమ్మడి ఆస్తి నుంచి. ఇది ప్రతి ఒక్క వితంతు కూడా ఈ రోజు అండర్లైన్ చేసుకుని తన హక్కు కోసం తను పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత భరణం కోసం తను వాళ్ళకి కొన్ని సమాజంలో కొన్ని భర్త లేడు రక్షణ లేదు అని అనుకోకూడదు, వాళ్ళకంటూ కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి అంటే సమాజంలో ఎవరైనా లైక్ తన్నడమో కొట్టడమో వాళ్ళని హింసించడం అంటే శారీరకంగానే కాదండి, మానసికంగా కూడా, అది కూడా ఒక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది. వాళ్ళకి భర్త లేకపోతే నాకెవరు దిక్కు లేదు అనుకోకూడదు మహిళ, వాళ్ళకంటూ ఒక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది. 2005 డొమెస్టిక్ యాక్ట్ ప్రకారం మాటలతో అవమానించడం కానీ అమ్మాయిని ఎవరన్నా మానసికంగా వేధించడం, మాటలాడడం కూడా ఒక చట్టపరమైన నేరమే. తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పెట్టడము, నీకు డబ్బులు ఇవ్వము, నువ్వు బయటికి వెళ్లిపో, నీకు ఏ విధమైన హక్కు లేదు అనడం కూడా ఒక మానసికమైన వేధింపే. ఇంకా కూడా భర్త చనిపోయిన 12వ రోజు 13వ రోజు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపో, ఈ కుటుంబంతో నీకు ఏ విధమైన రిలేషన్ పెళ్లి ద్వారా వచ్చిందో ఆ పెళ్లి ద్వారా, మీకు భర్త చనిపోయిన తర్వాత ఈ కుటుంబంతో నీకు ఆ బంధం తెగిపోయింది, నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లిపో అన్న టైం అప్పుడు ఆ అమ్మాయి ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉపయోగించుకొని కోర్టుకి ఆశ్రయించవచ్చు. ఖచ్చితంగా తనకి తన హక్కును పరిష్కరించుకోవచ్చు, కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చు, ఇంటికి నుంచి బయటికి వెళ్లిపోయి ఏదో అనాథగా బతకాల్సిన అవసరం లేదు. సో జనరల్ గా సమాజంలో వితంతుకి అయ్యో పాపం అనేవాళ్లు తప్పితే ఈ హక్కుల్ని పూర్తిగా చెప్పేవాళ్ళు కావాలి మనకి
2: అవగాహన.

0: చాలా
1: కావాలి,
0: తెలుసుకోవాలి,
1: తెలుసుకోవాలి,
0: తన హక్కులని తన ప్రాధాన్యతను తాను గుర్తించుకుంటూ తన హక్కులను తాను పొందాలి.
1: పొందాలి
0: రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులను తను పొందగలిగేటువంటి
1: ఖచ్చితంగా
0: ధైర్యం కూడా
1: ఖచ్చితంగా.
0: నేడు ఆ మహిళలకు
1: ఇప్పుడు
0: ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, చైతన్యపరచాలి.
1: వితంతు అనేటప్పటికి ఏమో ఈమె కోర్టుకెక్కింది, భర్త చనిపోగానే పక్క రోజు కోర్టు మెట్లు ఎక్కింది, మా ఇంటి పరువు అంతా బయటికి వేసింది అనే క్వశ్చన్ అనుకోకూడదు. తన తన బిడ్డల కోసం, తనకి తనకి కాదండి, తన ఒక వితంతువు కోర్టుకెక్కిందో, మామగారితో అత్తగారితో పోట్లాడిందో, నాకు సమాన ఆస్తి హక్కు కావాలని అడిగిందో అంటే ఆమె బ్రతికించిన ఆమె కాదు. అలా కూడగట్టకూడదు, ఎందుకంటే తన పిల్లల కోసం, తన పిల్లల భవిష్యత్తే, ఆ కుటుంబం నుంచే పిల్లలకు కావాల్సిన రక్షణ, సమాన హక్కులు. అప్పుడు ఎవరు పోరాడాలి? తల్లే పోరాడాలి
0: బిడ్డల గురించి.
1: మూడో వ్యక్తి ఎవరు రారండి.
0: చక్కని ఉదాహరణలు ఉన్నాయి మేడం దీనికి సంబంధించి కూడా చరిత్రలో. తన బిడ్డల కోసం రాజ్యపాలన చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టినటువంటి వీరాంగనలు ఉన్నారు మన దేశ చరిత్రలో. న్యాయకీ దేవి 11వ శతాబ్దంలో చాళుక్యుల పట్టపురాణి, ఇప్పుడున్న గుజరాత్ ప్రాంతాలను ఏలినటువంటి న్యాయకీ దేవి, గోరి మహమ్మద్ ని భారతదేశం వైపుకి రాకుండా చేసినటువంటి మొట్టమొదటి మహిళ ఆమె వీరాంగన. తన బిడ్డ ఉభయపాలుని జయపాలుని మరణానంతరం తను తన చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని రాజ్యపాలన చేసింది.
1: ఎగ్జాక్ట్లీ
0: ఆ రాజ్య పాలన చేస్తూ రాజ్య ప్రజలందరికీ అభయాన్ని ఇచ్చింది తను, నేనున్నాను అని. చూడండి, అలాగే తదనంతర కాలంలో మనము బ్రిటిష్ పాలన కాలంలో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి చూడండి
1: ఎంత వీరవనిత.
0: ఆ వీరవనిత తను తన భర్త మరణానంతరము దత్తత చెల్లదని బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడు తన చంటి బిడ్డను ఒడినో వేసుకుని భుజాన కట్టుకుని తన ప్రాణాలు పోయేంత వరకు రాజ్యపాలన చేపట్టింది తను.
1: ఖచ్చితంగా
0: వీరోచితంగా పోరాడి బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టింది. అంటే తన హక్కులను గుర్తించింది, తన బిడ్డ సంరక్షణను చేపట్టింది, తనపై ఉన్నటువంటి రాజ్యపాలన బాధ్యతను కూడా స్త్రీమూర్తి చేయగలిగింది. అంతటి పరాక్రమ తరానికి చెందిన భారతీయ మహిళ నేడు మనకుంది. కాబట్టి వితంతువుగా తన హక్కులను తను గుర్తించాలి, తన ధైర్యాన్ని, తనలో ఉన్నటువంటి శక్తిని, తన ధైర్య సాహసాలను గుర్తిస్తూ సామాజికంగా కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనకు కల్పిస్తున్నటువంటి చట్టాలను కూడా తను తెలుసుకోవాలి. ఆ చట్టాల ఆధారంగా తన యొక్క గౌరవాన్ని, తన బిడ్డలకు భరోసానిస్తూ తను కూడా గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని పొందే విధంగా నేటి ఒంటరి మహిళలు ఉండాలనేటటువంటిది ఆకాంక్ష, ఆదరణ నేటి మహిళలకి అవసరం.
1: తప్పకుండానండి, మీరు బాగా చెప్పారు. ఒంటరి మహిళ అనుకోకూడదు, అయ్యో నేను ఒంటరి దాన్ని అయిపోయినా అను. సమాజం అంతా కూడా, చట్టాలు, సమాజం, రాజ్యాంగం అంతా కూడా నీకు తోడుగా ఉందని మహిళకి ఈ రోజు మన ద్వారా కూడా ఒక భరోసా అనేది ఇవ్వగలుగుతున్నాం ఈరోజు.
0: అలాగే మరొక విషయం మేడం, వితంతువు వితంతువు అని అంటున్నాము, మరి పునర్వివాహం అనేటటువంటిది ఒకటి ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే కొన్ని చరిత్రలో మనం చూసుకున్నట్లయితే పునర్వివాహాలు, వితంతు పునర్వివాహాలు చేయడం కోసం సామాజికంగా చైతన్యము, సామాజికంగా ఉద్యమాలు జరిగినటువంటి నేలం అన్నది కదా.
1: అవునండి,
0: ఎందుకంటే 19వ శతాబ్దం మనం చూసుకున్నాం, బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఎక్కువగా జరిగినాయి ఇవన్నీ కూడా.
1: ఆ పునర్వివాహం నుంచి చాలా అడ్డంకులు కూడా ఉన్నాయండి. కొత్త జీవితం ఎవరైనా ప్రారంభించబడి చిన్న వయసులో ఒక 2-3 ఏళ్లకే భర్త చనిపోతాడు. సో భర్త చనిపోయినప్పుడు చిన్న బిడ్డగా ఉంటారు, లేకపోతే బిడ్డలు ఉండరు. తన పరిస్థితి ఏంటి? పునర్వివాహం చేసుకోకూడదు అనే ఒక అడ్డంకులు ఉంటున్నాయి మన సమాజంలో. చేసుకుంటే ఆమె ఏదో చాలా ముందుకెళ్లిపోయి, చాలా సమాజంలో పూర్తిగా అన్ని కూడా వదిలేసి ముందుకెళ్లిపోయిన లాగా ఒక వ్యేహ్యంగా చూస్తారు మనుషుల్ని.
0: అది ఎలాంటి పరిస్థితిలో కూడా అది మనము ఉపేక్షించకూడదు.
1: ఎగ్జాక్ట్లీ,
0: ఎందుకంటే సద్భావన, సదాలోచన అనేటటువంటిది స్త్రీమూర్తి విషయంలో కూడా ప్రస్తుత సమాజం అనేటటువంటిది ఆలోచించాలి. ఎందుకంటే చిన్న వయసులో భర్త కోల్పోయినటువంటి మహిళలు జీవితాంతం, నిండు జీవితం వాళ్ళు జీవించాలి. వాళ్ళకు ఆసరా భరోసాని కల్పిస్తూ, వాళ్లకు వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని వాళ్ళ లోపల అందిస్తూ, స్వతహాగా శక్తి తన లోపల ఉంటుంది. చంటి బిడ్డలు ఉన్నట్లయితే ఆ బిడ్డల పరిస్థితిని కూడా చూసుకుంటూనే తన భరోసాను కూడా తన తల్లిదండ్రులు ఆలోచిస్తున్నటువంటి సమాజంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. ఎందుకంటే ఆ బిడ్డల పోషణ, లాలన, అదేవిధంగా భవిష్యత్తును కూడా ఆలోచిస్తూ ఆ తల్లి యొక్క జీవనం, నిండు జీవనాన్ని తను ఒకవేళ కోరుకుంటే, లేదా తను వివక్షపరమైనటువంటి పరిస్థితిని తాను ఎదుర్కొంటున్నటువంటి సందర్భం ఏదైనా ఎదురైతే దాని అన్నిటినీ కూడా అధిగమిస్తూ తనకు భరోసాను కల్పిస్తూ అదేవిధంగా నూతన జీవితాన్ని కూడా ఇచ్చేటటువంటి సందర్భం కూడా ఏదైనా ఎదురైతే సమాజం అంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ జీవితం, నిండు జీవితము జీవించేలా వారికి మనం భరోసాని కల్పించాలి. అదేవిధంగా వితంతు పునర్వివాహాలు ఏవైతే ఉన్నాయో మన చరిత్రలో ఉన్నాయి, మన పురాణాలలో కూడా మనకు ఉన్నాయి. ఉదాహరణకి చూడండి,
1: ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ సందర్భం

0: సందర్భంలో మొన్న ఢిల్లీ హైకోర్టు కూడా రీసెంట్గా ఒక డౌరీ డెత్ బెయిల్ ఆర్డర్ అనే ఒకటి మంజూరు చేసిందండి. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఒకటి ఏం చెప్పిందంటే, యువ మహిళల మరణం అత్తింటి వేధింపుల కేసుల్లో కూడా కోర్టులు అత్యంత జాగ్రత్తగా వహించాలి అని సుప్రీంకోర్టే చెప్పింది. ఇట్లాంటి కేసుల్లో ఏదో అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ ఏదో ఒక తీర్పునిచ్చేసి వాళ్ళని ఒక చులకనగా చూసి అట్లా కొట్టిపారేయకుండా ఇలాంటి కేసుల్లో తీర్పునిచ్చే సందర్భాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది. దీంట్లో విడో హెరాస్మెంట్, తర్వాత డౌరీ అబ్యూజ్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి దీంట్లో. ఈ డౌరీ అబ్యూజ్మెంట్ ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు ఏ మహిళను కూడా, ముఖ్యంగా ఈ వితంతు మహిళని, భర్త లేడు అనేది ఎవ్వరు కూడా ఎక్కడా కూడా చిన్న భావనతో చిన్న మాటలతో చూడకూడదు. అది సుప్రీంకోర్టు చాలా సీరియస్ యాక్షన్ గా తీసుకుంది,
1: సున్నితమైనటువంటి
0: సున్నితమైన అంశంగా తీసుకుంది.
1: తరాలకి కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పైన అందరికీ నమ్మకం అనేది.
0: ఎందుకంటే ఈ వితంతువుల సమస్య అనేది ఒక జాలి చూపే సమస్య, ఒక అంశం కాదది, ఇది ఒక హక్కుల అంశం. ఒక అడ్వకేట్ గా ఏంటంటే ఏదో జాలితో, నేను మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను, జాలి అనేది వద్దండి, హని కరికరం అనేది వద్దు. ఆవిడ ఏమో ఏదో అయిపోలేదు, ఒక భర్త చనిపోయినంత మాత్రాన తనకి ఒక జీవితం అంతా అయిపోలేదు, తను మళ్ళా వాళ్ళ పిల్లలతో పాటు జీవితం మొదటి నుంచి కూడా సమానంగా అదే సమాజంలో గుర్తింపు మంచి గౌరవంతో పొందుతూ కూడా తన హక్కుల గురించి పోరాడుతూ ఒక మంచి సున్నితమైన చాలా గౌరవప్రదమైన జీవనం గడపడానికి తనకి పూర్తి హక్కు ఉంది.
1: అదే సాధారణమైనటువంటి జీవనంతో పాటు సాంత్వన, గౌరవం సమాజంలో తనకంటూ గౌరవం, అలాగే సాధికారత, సాంత్వన సాధికారత గౌరవం అనేటటువంటిది ఒంటరి మహిళ, వితంతువుగా ఉన్నటువంటి మహిళ కోరుకుంటుంది. ఎందుకంటే మనం చుట్టూ ఉన్నటువంటి, ఇప్పుడు నేను కూడా ఉద్యోగిని, ఉపాధ్యాయురాలుగా నా చుట్టూ నా స్నేహితులు పాపం దురదృష్టవశాత్తు తోడు నీడ కోల్పోయినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు సింపతిని కోరుకోరు, ఎంపతిని కోరుకుంటారు.
0: ఇప్పుడు మీరు
1: సాంత్వన కాదు వాళ్ళు కోరుకునేది, మన నుండి ధైర్యాన్ని కోరుకుంటారు.
0: ఎగ్జాక్ట్లీ, మీరు ఇప్పుడు ఒక పాయింట్ అన్నారు చూడండి, స్వావలంబన, ఆర్థిక స్వావలంబన,
1: స్వావలంబన
0: వాళ్ళ వితంతువులకి ఆర్థిక స్వావలంబన ఉండాలి, గౌరవముతో పాటు ఆర్థిక స్వావలంబన ఉండాలి. వాళ్ళకి వితంతువులకి కొన్ని గవర్నమెంట్ కూడా కొన్ని పాలసీ మ్యాటర్స్ పెట్టి వాళ్ళకి ఉపాధి, తర్వాత కొన్ని నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా కొన్ని రిజర్వేషన్స్ సపరేట్ గా కూడా కల్పించాలని నా ఉద్దేశం అండి.
1: అయితే ప్రభుత్వ పరంగా కూడా మనం ఇప్పుడు ఆసరా పింఛన్లని కావచ్చు
0: ఇస్తున్నారు
1: పెద్దవాళ్ళకి, అదే విధంగా ఒంటరి మహిళలకు కూడా కొంత ప్రభుత్వం కొంత వరకు ఆసరాగా నిలుస్తుంది. అదే విధంగా డ్వాక్రా మహిళల ద్వారా కూడా, స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా వాళ్ళకు స్కీమ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. అదే విధంగా మా విశ్వ హిందూ పరిషత్ దుర్గావాహిని ఆధ్వర్యంలో కూడా ఒంటరి మహిళలు కావచ్చు, నిరాధారణకు గురైనటువంటి మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ కంప్యూటర్ ఉచిత శిక్షణ శిబిరాలే కావచ్చు, అదే విధంగా కుట్టు శిక్షణ శిబిరాలే కావచ్చు, అలాగే జూట్ బ్యాగులు, పర్యావరణ హితమైనటువంటి బ్యాగులను కూడా వాళ్ళు తయారు చేసే విధంగా మనకు ఇక్కడ చంద్రాయణగుట్టలో ఉంది, సైదాబాద్ లో మనకు సెంటర్లు నడుస్తున్నాయి, కారుణ్య భారతి, కారుణ్య సింధు ఆశ్రమాలు, కరుణశ్రీ సేవా సమితి ద్వారా. ఈ సెంటర్లలో వందలాది మంది మహిళలు, ఒంటరి మహిళలు కావచ్చు, భర్తను కోల్పోయినటువంటి మహిళలు కావచ్చు, ఆసరా పొందుతున్నారు, తమ జీవితాన్ని స్వావలంబనతో, సాధికారతతో, ఆర్థికపరమైనటువంటి స్వావలంబనతో వాళ్ళు జీవించేలా మనము కొంతవారికి సహాయాన్ని, తోడ్పాటును అందిస్తున్నాము.
0: చాలా చక్కగా చెప్పారండి. ఈ ఆర్థిక స్వావలంబన అనేది మనిషికి ఒక గుండె ధైర్యం, గుండె నిబ్బరం అనేది వస్తుంది. ఎప్పుడు అంటే ఈ గుండె నిబ్బరము, గుండె ఆత్మస్థైర్యంతో పాటు వీళ్ళు కూడా ఈ ల్యాక్ ఆఫ్ లీగల్ అవేర్నెస్, ఎవరైతే నైపుణ్యాలు ఎవరైతే ఇస్తున్నారో, ఈ క్రమశిక్షణ ఇవన్నీ కూడా, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారో వీళ్ళందరి ద్వారా కూడా, మా అడ్వకేసీ లీగల్ ప్రొఫెషన్స్ దీని ద్వారా కూడా కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నామండి.
1: చాలా మంచి విషయం,
0: చాలా అవేర్నెస్ అంటే వాళ్ళకి అన్ని తెలుస్తున్నాయి. ప్రతి వాళ్ళు జనరల్ గా ముచ్చట్లు చెప్తారు వాళ్ళకి, మీకేంది మేమున్నాము, అది మేమున్నామనే భరోసా ఓన్లీ మాటతోనే కాదు చేతలతో కూడా చూపిస్తున్నారు ఖచ్చితంగా. సో నేను అపూర్వ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి నేను ఒక లీగల్ అడ్వైజర్ అండి, ఆ ఆర్గనైజేషన్ కి నేను ఒక లీగల్ అడ్వైజర్ని. సో దాని ద్వారా మేమేం చేస్తున్నాం అంటే లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి బస్తీలలో కూడా కనీసం మంత్లీ 2 సార్లు, ప్రతి ఒక్కొక్క బస్తీలో ఒక్కొక్కసారి ఈ వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళకి అవగాహన, వాళ్ళకి ఏమి ఇండివిజువల్ గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే వాళ్ళు మన దగ్గరికి రావడానికి కొంచెం భయపడతారు, అంటే ఎంత ఫీజులు తీసుకుంటారో.

0: ఏమో అని. అలా కాకుండా మేమే వాంటన్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకేమి, డోర్ టు డోర్ వాళ్ళ గల్లీకి వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళని బయటకు పిలిచి, అమ్మా మేము మీ వివరాలని కానీ ఏమైనా కూడా సీక్రెట్ గానే ఉంచుతాం, మీకు యాక్చువల్గా ఏంటి ఇబ్బంది అని చెప్పి వాళ్ళతో మాట్లాడి, మీకు వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా వాళ్ళకి కండక్ట్ చేసి అవసరమైన వాళ్ళకి చట్టాలన్నీ కూడా తెలియజేసి అవసరమైతే మేము లీగల్ ద్వారా వాళ్ళకి సహాయం కూడా చేసి కోర్టుకు అప్పీల్ కూడా చేయిస్తున్నామండి.
1: అలా మరొక మంచి విషయం మీకు గుర్తు చేస్తాను మేడం ఈ సందర్భంగా.
0: తప్పకుండా.
1: ఎందరో మంది, ఎందరో వీరాంగనలు, వీరమాతలు కదా, నేటి ఆధునిక స్త్రీమూర్తులు కూడా ఎందరో తమని తాము నిర్మాణం చేసుకుంటూ దేశ చరిత్రలో తమ పేరును లిఖించుకుంటున్నారు.
0: సో ఇప్పుడు మనము ఈ చర్చ ద్వారా అండి మనం మన సమాజంలో మన తోటి స్త్రీమూర్తులకి, మన అక్క చెల్లెళ్ళ లాంటి వాళ్ళకి మన ఆకాశవాణి తరఫున ఒక చివరగా ఒక మాటని చెప్పాలనుకుంటున్నానండి. మనకి ఏ మహిళకి కూడా తనకి ఆ వాళ్ల కుటుంబంతో పాటు, కుటుంబ పరిసరాలతో పాటు ప్రతి వాళ్లకి కూడా ఒక రాజ్యాంగం అనేది కొన్ని హక్కుల్ని ఏర్పరిచింది. ఆ హక్కుల్ని వాళ్లు ఉపయోగించుకుంటూ, ఆ హక్కుల్ని వాళ్లు చట్టపరంగా తీసుకుంటూ సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఏర్పరచుకోవాలి. ఇంకా కూడా వాళ్లకి సమాజం వాళ్ళకి చేయూతనిస్తూ వాళ్ల వెంటే ఉండి వాళ్లను ముందుకు నడిపించాలని చేరుతున్నాం. ఇంకా కూడా వితంతువులని, ప్రతి వాళ్ళని ప్రజెంట్ మనం కోరుకుంటేది ఏంటంటే వితంతువుల్ని బలహీనులుగా చూడొద్దు, వాళ్ళకి కనికరం కాదు అవకాశం కావాలి, ఒక దానం కాదు హక్కు కావాలి, జాలి కాదు ఒక గౌరవం కావాలి. అండ్ చివరగా లాస్ట్ అండ్ లీస్ట్ గా చెప్పేది ఏంటంటే జస్టిస్ డిలేడ్ టు ఏ విడో ఈజ్ డిగ్నిటీ డినైడ్ టు ఏ ఫ్యామిలీ. ప్లీజ్ అందరూ కూడా ఒక వితంతువుని సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వండి, ఆవిడకంటూ ఒక గౌరవం ఏర్పరచండి, వాడికి ఉండే హక్కుల్ని తను సాధించుకుండేటట్టుగా తనకి సహకారం ఇయ్యండి.
1: చివరగా స్త్రీమూర్తిగా తను కోరుకునేటటువంటిది సాంత్వన మనము నేటి భారతీయ సమాజం ప్రతి వితంతువుకి మనం కల్పించాలి. తను గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని కుటుంబంతో పాటుగా సమాజంలో తను పొందుతూ తనకున్నటువంటి స్కిల్స్, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ తన నైపుణ్యాల ద్వారా తను పొందాల్సినటువంటి స్థానాన్ని తను పొందేలా అందరూ అవకాశాలు కల్పించాలి, ఆసరా కల్పించాలి, గౌరవాన్ని తనకు కల్పించాలనేటటువంటిది నేడు ఈ ఆకాశవాణి చర్చ ద్వారా మీ అందరికీ, భారతీయ సమాజానికి తెలియజేస్తున్నాం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.
2: ఈనాటి వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 1:50 అవుతుంది. ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: ये आकाशवाणी है, खबरों के साथ मैं आसिया मेमुना. صدر جمہوریہ دروپدی مرمو آج شام راشٹرپتی بھون میں غیر فوجی اعزازات دینے کی دوسری تقریب میں پدم ایوارڈ عطا کریں گی. وزیر داخلہ امیت شاہ نے کہا ہے کہ دفعہ 370 کی منسوخی سے شیاما پرساد مکھرجی کا خواب شرمندہ تعبیر ہو گیا ہے. قومی سلامتی کے مشیر اجیت ڈوبھال نے نئی دلی میں برکس ملکوں کے قومی سلامتی کے مشیروں کی 16th میٹنگ سے خطاب کرتے ہوئے آبنائے ہرمز کھولے جانے کا خیر مقدم کیا ہے اور کہا ہے کہ اس سے سپلائی میں رکاوٹیں دور کرنے میں مدد ملے گی. انفورسمنٹ ڈائریکٹوریٹ اساتذہ بھرتی کے امتحان میں مبینہ دھاندلیوں کے معاملے کے سلسلے میں تمل ناڈو میں 18 مقامات پر تلاشی کی کارروائی انجام دے رہا ہے. لیونل میسی فیفا عالمی کپ کی تاریخ میں سب سے زیادہ گول کرنے والے کھلاڑی بن گئے ہیں. وہ ارجنٹینا ناک آؤٹ مرحلے میں سب سے آگے ہیں. آج لندن میں ایف آئی ایچ پرو لیگ ہاکی مقابلے میں بھارت اور پاکستان آمنے سامنے ہوں گے. اب خبریں تفصیل سے. صدر جمہوریہ دروپدی مرمو آج شام راشٹرپتی بھون میں سول اعزازات تقسیم کرنے کی تقریب کے دوران پدم ایوارڈز 2026 ادا کریں گی. پدم ایوارڈز 3 زمروں پدم وبھوشن، پدم بھوشن اور پدم شری میں عطا کیے جاتے ہیں اور ملک کے اعلی ترین شہری اعزازات میں شامل ہیں. آج منعقد ہونے والی اس تقریب میں صدر جمہوریہ 65th پدم ایوارڈز عطا کریں گی. پیش ہے ایک رپورٹ.
4: اس سال حکومت نے کل 131 پدم ایوارڈز کا اعلان کیا ہے. ان میں 5 پدم وبھوشن، 13 پدم بھوشن اور 113 پدم شری ایوارڈ شامل ہیں. ایوارڈز حاصل کرنے والوں میں 19 خواتین بھی شامل ہیں، جبکہ 16 افراد کو بعد از مرگ یہ ایوارڈز دیے گئے ہیں. ٹینس کے

0: హెవీ రెయిన్ ఫాల్ ఇస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ ఓవర్ కోస్టల్ కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిషా అండ్ తెలంగాణ టిల్ టుమారో. ద మెట్ డిపార్ట్మెంట్ ప్రిడిక్టెడ్ థండర్ స్టార్మ్స్ అకంపనీడ్ బై లైట్నింగ్ అండ్ గస్టీ విండ్స్ ఓవర్ ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్ అండ్ ఉత్తరాఖండ్ ఫర్ ద డే. అకార్డింగ్ టు ద వెదర్ ఏజెన్సీ, హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఓవర్ ఛత్తీస్గఢ్, ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ టుడే, వైల్డ్ సివియర్ హీట్ వేవ్ అండ్ వార్మ్ నైట్ కండిషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఓవర్ విదర్భ టిల్ టుమారో. IMD said a gradual rise in maximum temperatures by 2 to 3 degrees Celsius is expected over northwest India during the next 3 days. In FIFA World Cup, Argentina star captain Lionel Messi has created history after he scored 18 goals, surpassing Germany's Miroslav Klose's record of 16 goals to become the highest goal scorer in World Cup history. In a super clash, Argentina defeated Austria 2-0 in their Group J match in Arlington, United States last night to secure a place in the round of 32. With this win, Argentina has entered the knockout stage. Meanwhile, Algeria thrashed debutants Jordan 2-1 in a Group J encounter in Santa Clara, USA today. In hockey, the Indian men's hockey team will take on arch rivals Pakistan in the opening match of the FIH Pro League today. This will be the first encounter between India and Pakistan since their Asian Champions Trophy clash in Hulunbuir, China in 2024, where India emerged victorious with a 2-1 win. Benchmark domestic equity indices were trading nearly 1% lower in the afternoon session today. The Sensex plunged 653 points to 76,441, while the Nifty lost 220 points to 23,883 when reports last came in. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to present Padma Awards during second round of civil investiture ceremony at Rashtrapati Bhavan this evening. Home Minister Amit Shah says Shyama Prasad Mukherjee's dream realized with abrogation of Article 370. National Security Advisor Ajit Doval says opening of Strait of Hormuz will strengthen energy security around the world. Enforcement Directorate conducts searches at 18 places in Tamil Nadu in connection with alleged teacher recruitment exam manipulation case. Lionel Messi becomes the highest goal scorer in FIFA World Cup history, leads Argentina into knockout stage, and in hockey, India to face Pakistan in opening match of FIH Pro League in London today. With that, we end the midday news.
1: Namaskar. Aakashwani se dopahar samachar ke saath main Kanaklata. राष्ट्रपति द्रौपदी मुर्मू आज शाम राष्ट्रपति भवन में दूसरे नागरिक अलंकरण समारोह में पद्म पुरस्कार प्रदान करेंगी. गृहमंत्री अमित शाह ने कहा अनुच्छेद 370 को निरस्त करने से श्यामा प्रसाद मुखर्जी का सपना पूरा हुआ है. राष्ट्रीय सुरक्षा सलाहकार अजित डोभाल ने कहा हुर्मुज जलडमरू मध्य के खुलने से विश्वभर में ऊर्जा सुरक्षा मजबूत होगी. प्रवर्तन निदेशालय शिक्षक भर्ती परीक्षा में कथित धोखाधड़ी मामले में तमिलनाडु में 18 स्थानों पर तलाशी अभियान चला रहा है. लियोनेल मेस्सी फीफा विश्व कप के इतिहास में सबसे ज्यादा गोल करने वाले खिलाड़ी बने. अर्जेंटीना की टीम नॉकआउट में पहुंची. और लंदन में एफआईएच हॉकी प्रो लीग के शुरुआती मैच में आज भारत का मुकाबला पाकिस्तान से होगा. अब समाचार विस्तार से. राष्ट्रपति द्रौपदी मुर्मू आज शाम राष्ट्रपति भवन में आयोजित दूसरे नागरिक अलंकरण समारोह में पद्म पुरस्कार प्रदान करेंगी. इस दौरान 2 पद्म विभूषण, 7 पद्म भूषण और 56 पद्मश्री सहित कुल 65 पद्म अलंकरण दिए जाएंगे. एक रिपोर्ट.
2: इस वर्ष केंद्र सरकार ने कुल 131 पद्म पुरस्कारों की घोषणा की है. इनमें 5 पद्म विभूषण, 13 पद्म भूषण और 113 पद्मश्री पुरस्कार शामिल हैं. पुरस्कार प्राप्त करने वालों में 19 महिलाएं हैं, जबकि 16 सम्मान मरणोपरांत प्रदान किए जाएंगे. पद्म विभूषण, पद्म भूषण और पद्मश्री देश के सर्वोच्च नागरिक सम्मानों में शामिल हैं. आज राष्ट्रपति 65 विशिष्ट हस्तियों को पद्म पुरस्कारों से सम्मानित करेंगी. इनमें टेनिस के दिग्गज विजय अमृतराज, अभिनेता ममूती, गायिका अलका याग्निक और भारतीय क्रिकेट टीम के कप्तान रोहित शर्मा शर्मा जैसी प्रमुख हस्तियां शामिल हैं। वर्ष 1954 में स्थापित किए गए यह पुरस्कार प्रत्येक वर्ष गणतंत्र दिवस के अवसर पर घोषित किए जाते हैं। पद्म पुरस्कार कला, साहित्य, शिक्षा, खेल, चिकित्सा, सामाजिक कार्य, विज्ञान, लोक प्रशासन तथा व्यापार और उद्योग

0: నాశన శ్రీరామో రామో బుద్ధ భవబంధైక మోచక భూతావాసోగిర వాస శ్రీనివాస శ్రీపతి అచ్యుతానంద గోవిందో విష్ణు వెంకట నాయక సర్వదైవైక శరణం సర్వదైవైక దైవతం సమస్త దేవ కవచం సర్వదేవ శిఖామణి ఇతిదం కీర్తియం యస్స విశ్వరమిత తేజస త్రికాలపతి నిత్యం శ్రోత్రం భక్త విజోత్తన భూతావాసో గిరావాస శ్రీనివాస శ్రీపతి అచ్యుతానంద కో గోవిందో విష్ణు వెంకట నాయక సర్వదైవై శరణం సర్వదైవైత దైవతం సమస్త దేవ కవచం సర్వదేవ శిఖామణి ఇతిదం కీర్తితం యస్స విష్ణులోకైక సోపానం సర్వదుఃఖైక నాశనం మాయావీ పరమానందం తత్వా వైకుంఠ ముక్తమ స్వామి పుష్పనితిర రమయ సామోదతే కళ్యాణ భూతగాతాయ కామితార్థ పదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వెంకటాద్రి సమస్తాన బ్రహ్మందే నాస్తికించత వెంకటేశ్వర సముదేవు నభూతో నభవిష్యతి ఏతేన సత్యవాక్యేన సర్వతాన్ సాధయామ్యామితి శ్రీ బ్రహ్మాండ పురాణే బ్రహ్మాండ సంవాద శ్రీ వెంకటగిరి మహాత్మే శ్రీ వెంకటేశ్వర స్తోత్రం సంపూర్ణం శ్రీకృష్ణాప నమస్తూ.
1: వెరీ గుడ్ ప్రతు. ఇవతు ಶ್ಲೋಕ ಹೇಳಿದೆಯಲ್ಲ, ಶ್ಲೋಕಗಳಿಂದ ನಮ್ಮ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ಅಮೂಲ್ಯವಾದ ಸಂಪತ್ತಾಗಿದೆ. ಇದರಿಂದ ಮಕ್ಕಳು ಜ್ಞಾನ, ಸಂಸ್ಕಾರ ಮತ್ತು ಶಿಸ್ತನ್ನು ಕಲಿಯುತ್ತಾರೆ. ಇದು ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಹಾಗೂ ನಮ್ಮ ಪರಂಪರೆಯ ಹೆಮ್ಮೆಯಾಗಿದೆ.
2: ಇವತ್ತು ನಾನು ಎರಡು ಗಾದೆ ಮಾತುಗಳನ್ನು ಹೇಳುತ್ತೇನೆ. ಹನಿ ಹನಿ ಸೇರಿದರೆ ಹಳ್ಳ, ಹನಿ ಹನಿ ಸೇರಿದರೆ ಹಳ್ಳ. ಇದರ ಅರ್ಥ ಸಣ್ಣ ಸಣ್ಣ ಪ್ರಯತ್ನಗಳು ಮಾಡಿದ್ರೆ ದೊಡ್ಡ ಕೆಲಸ ಆಗುತ್ತದೆ. ಕಲಿತವನು ಬಲ್ಲ, ಕಲಿತವನು ಬಲ್ಲ. ಇದರ ಅರ್ಥ ಕಲಿದ್ರೆ ಜ್ಞಾನ ಬರುತ್ತದೆ, ಪ್ರತಿದಿನ ಹೊಸದನ್ನು ಕಲಿಯಬೇಕು. ಧನ್ಯವಾದ.
1: ವೆರಿ ಗುಡ್ ಕಂದ, ತುಂಬಾ ಸುಂದರವಾದ ಎರಡು ಗಾದೆ ಮಾತುಗಳನ್ನು ಅದ್ರಿಕಾ ಹೇಳಿದ್ದಾಳೆ. ಈ ಗಾದೆ ಮಾತುಗಳಿಂದ ಮಕ್ಕಳ ಮನಸ್ಸು ಮತ್ತು ಅವರ ಚಿಂತನೆ ಹಾಗೂ ವ್ಯಕ್ತಿತ್ವ ಮನೋರಂಜನೆಯ ಜೊತೆ ಜೊತೆಗೆ ಜೀವನ ಪಾಠಗಳನ್ನು ಕೂಡ ಕಲಿಸುತ್ತದೆ ಈ ಗಾದೆ ಮಾತು. ಆದ್ದರಿಂದ ಗಾದೆ ಮಾತುಗಳನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದು ಅತ್ಯವಶ್ಯಕವಾಗಿದೆ. ಶ್ರೋತೃಗಳೇ, ಇಲ್ಲಿವರೆಗೆ ಕೇಳಿದ್ರಿ ಮಕ್ಕಳು ಶಿಕ್ಷಣದ ಜೊತೆ ಜೊತೆಗೆ ಅನೇಕ ರೀತಿಯ ಹವ್ಯಾಸಗಳನ್ನು ಬೆಳೆಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದು

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

సినీ గీతం విన్నారు. ఈనాటి కస్తూరి కన్నడ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని సీఎంఓ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుల ఆటంకాలను తొలగించేందుకు ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్ను నియమించారు. దీని నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ముందుకు తీసుకువెళతారు. రాష్ట్రంలో బాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామని కార్మిక గనుల శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా భీమారంలోని కేజీబీవీ పాఠశాలలో అదనపు డార్మెటరీ గదులను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు నివాళులర్పించారు. సోషల్ మీడియా పోస్టులో ఉపరాష్టపతి స్పందిస్తూ డాక్టర్ ముఖర్జీని ఒక దూరదృష్టిగల నాయకుడిగా, ప్రఖ్యాత విద్యావేత్తగా, బలమైన దేశభక్తుడిగా అభివర్ణించారు. భారతీయ జనసంఘ స్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు సిహెచ్ విద్యాసాగర్రావు, బండారు దత్తాత్రేయతో కలిసి బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఢిల్లీ తెలంగాణ భవన్ నుంచి రైతు నేస్తం ద్వారా రాష్ట వ్యాప్తంగా విత్తన మేళాను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని 2601 మంది రైతు వేదికల్లో విత్తన మేళాలు జరగనున్నాయి. రాష్ట్రంలో దేవాలయాలకు, దేవుడి సొమ్ముకు కనీస రక్షణ కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుందని బీజేపీ నిలదీసింది. బాసర పుణ్యక్షేత్రంలో 6 సిబ్బంది నైట్ డ్యూటీలో ఉన్నప్పటికీ ఈ దొంగతనం జరగడం కేవలం సాధారణ చోరీ కాదని, కోట్లాది మంది భక్తుల మనోభావాలు, వారి నమ్మకాలపై జరిగిన దాడి అని ఆ పార్టీ విమర్శించింది. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AERNews_HVDని ఫాలో

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 45 సెకండ్లు అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం.

0: శ్రీ రఘుపత్ సింగ్ మన్నోపురాంత్ కృషి, ఉన్కి పత్ని శ్రీమతి ప్రేమవతి.
1: శ్రీ రఘుపత్ సింగ్ కో మరణోపరాంత్ పద్మశ్రీ సే సమ్మానిత్ కియా జా రహా హై. ఇన్కా నిధన 1 జులై 2025 కో హో గయా థా. ఆప్ ఏక్ ప్రసిద్ధ కృషి వైజ్ఞానిక్ థే ఔర్ పారంపరిక బీజో కే సంరక్షణ ఔర్ ప్రచార కే లియే ఆప్కో జానా జాతా హై. మురాదాబాద్ జిలే కే సమ్థల్ గావ్ మే ఆప్ జన్మే థే.
2: శ్రీ సింగ్ పాస్డ్ అవే ఆన్ 1 జులై 2025. హీ వాస్ ఆల్సో యాక్టివ్ ఇన్ సోషల్ లైఫ్. Contested the legislative assembly elections from Chandosi constituency as an independent candidate in 1980 and 1985, but did not win. Later he won the election as a member of the Block Panchayat Bilari in 1995 and again in 2020.
1: Shri Raghupat Singh ji ki dharmpatni ye samman grahan karte
0: hain. Shri Khemraj Sundaryal Kala Hatkargha Bunai.
1: उत्तराखंड के सुमरी गांव के एक साधारण परिवार में जन्मे श्री सुंदरयाल ने सरकारी औद्योगिक प्रशिक्षण संस्थान श्रीनगर उत्तराखंड से हथकरघा प्रौद्योगिकी में डिप्लोमा हासिल किया. खेतों की जुताई से लेकर भारत में वस्त्र परिदृश्य को बदलने तक की उनकी यात्रा अद्वितीय दृढ़ता, अनुशासन और उत्कृष्टता के प्रति समर्पण को दर्शाती है.
2: श्री सुंदरयाल आर्टिकुलेटेड एंड इम्प्लीमेंटेड हट्टा टेक्निक इन पंज दरी लूम फॉर रिप्लेसिंग पंजा एंड इम्प्रूव्ड एफिशिएंसी ऑफ वीवर्स. Also in 1980, he introduced polyester yarn in hand loom under Petrofil project.
0: Dr. Budhari Tati, Samaj Seva.
1: माता शंखिनी महिला उत्थान केंद्र हिरनार के अध्यक्ष डॉक्टर पुथरी ताती आदिवासी क्षेत्रों में महिलाओं को शिक्षित करने और उन्हें स्वरोजगार में आत्मनिर्भर बनाने के अपने निरंतर प्रयासों के लिए जानी जाती हैं. उन्होंने नक्सल प्रभावित क्षेत्रों में सामाजिक सेवा गतिविधियों में भी भाग लिया है.
2: डॉक्टर बुधरी विद द हेल्प ऑफ सोशल सपोर्ट स्टार्टेड ट्रेनिंग फॉर विमेन फॉर सेल्फ एम्प्लॉयमेंट बाय कंस्ट्रक्टिंग ए परमानेंट विमेन्स ट्रेनिंग सेंटर बिल्डिंग इन बारसू. By building the Hiranar Women's Upliftment Center, they are working to empower women with self-reliance.
0: Dr. Kumarasamy Thangaraj, Vigyan Evam Engineering.
1: Dr. Thangaraj ke anuvanshik adhyan ने पहली बार यह स्थापित किया कि अंडमान जनजातियां प्रथम आधुनिक मानव हैं जो लगभग 65,000 साल पहले अफ्रीका से बाहर चले गए थे. यह प्रारंभिक मानव प्रवासन के स्पष्टीकरण में एक बड़ी सफलता है.

మీరింతవరకు గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో 2026 పద్మ అవార్డును అందజేసే కార్యక్రమం సివిల్ ఇన్వెస్టిచర్ సెరమనీ 2 ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:06 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు 2026 పద్మ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి పలువురు పద్మ అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి అవసరమైన ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి ఒక కన్సల్టెంట్ను నియమించేందుకు కేంద్రం, తెలంగాణ నేతలు అంగీకరించారు.

హైదరాబాద్ మెట్రో రైలు ఆస్తులకు సంబంధించి జరిగిన భారీ కుంభకోణాన్ని దాచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. కేవలం ఇంజనీరింగ్నే ఎంచుకోకుండా తమ ఆసక్తిని అనుసరించాలని జెన్జీ కాన్క్లేవ్లో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు యువతకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 పద్మ అవార్డుల 2వ విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్టపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశారు. మొత్తం 65 పద్మ అవార్డులను రాష్టపతి ప్రదానం చేశారు. వీటిలో 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. తెలంగాణ నుంచి 7 పద్మ పురస్కారాలు అందుకున్నారు. వారిలో దీపికారెడ్డి కళారంగం, వైద్యరంగం నుంచి డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, డాక్టర్ గూడూరు వెంకట్రావు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లను కలిశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ప్రతిపాదిత ఫేజ్ 2 ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. ఫేజ్ 1 విలువను అంచనా వేయడానికి రుణాలిచ్చే సంస్థలను గుర్తించడానికి, ప్రాజెక్టు స్వాధీనానికి అవసరమైన ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి ఒక కన్సల్టెంట్ను నియమించేందుకు నేతలు అంగీకరించారు. కన్సల్టెంట్ సంస్థ ఎస్బీఐ క్యాప్స్ ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ ఖర్చులు, నిధుల సమీకరణ పద్దతులపై కూడా అధ్యయనం చేస్తుంది. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం సీనియర్ అధికారి, రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమన్వయం చేస్తారు. కన్సల్టెంట్ నివేదికను సమీక్షించిన తర్వాతే తుది కార్యాచరణను ఖరారు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కోసం తనకు 2 లేఖ రాశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అందువల్ల తాను మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్తో 2 సమావేశాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట ప్రతినిధిగా తెలంగాణ అభివృద్దికి, ప్రజల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు. 30,000 కోట్ల రూపాయల విలువైన హైదరాబాద్ మెట్రో రైలు ఆస్తులకు సంబంధించి భారీ కుంభకోణాన్ని దాచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. ముఖ్యమంత్రి తన సన్నిహితులకు 250 ఎకరాల భూమిని అప్పగించాలంటూ ఎల్&టి అధికారులను బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఈరోజు జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సభలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. యువత డ్రగ్స్కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దని కోరారు. మారక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నషాముక్త్ అభియాన్ పోస్టర్లను అధికారులతో కలిసి మంత్రి విడుదల చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై అవగాహనలో భాగంగా అందోల్ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు జరిగిన అవగాహన శిక్షణ శిబిరంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్పై మంత్రులు దామోదర్ రాజ నరసింహ బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. నమో జెన్జీ సదస్సులో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రసంగిస్తూ యువత కేవలం ఇంజనీరింగ్ వైపు వెళ్లకుండా తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలని సూచించారు. యువతను కేవలం ఉద్యోగులుగా కాక పారిశ్రామికవేత్తలుగా మార్చే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా వంటి పథకాల ద్వారా నేడు యువత ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగ హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ జాతీయవాద భావజాలంతో యువతను బీజేపీలో చేరాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, ప్రతిపక్షాల మాటలు ప్రజలు నమ్మరని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం వంటి విజయవంతమైన సంక్షేమ పథకాలను గురించి ఆయన ప్రస్తావించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఈ రోజు నుంచి ఈ నెల 30 వరకు నిర్వహిస్తున్న విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

0: రైతులకు అవసరమైన అన్ని రకాల ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతులు ధృవీకరించబడిన నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేసి వినియోగించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. హన్వాడ మండలంలోని రైతు వేదికలో విత్తన మేళాను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం రైతు ముంగిట్లో కార్యక్రమం ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తోందని, ఈ నెల 30 వరకు జిల్లాలో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్యూర్ పథకం కింద ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 1 లక్ష ఇళ్లను నిర్మించడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రణాళికను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కొత్త గృహ నిర్మాణ పథకానికి పేరు పెట్టడానికి ప్రజల నుంచి బోర్డు సూచనలను ఆహ్వానిస్తోంది. ఉత్తమ పేరును సిఫార్సు చేసిన వారికి 1 లక్ష రూపాయల బహుమతిని అందజేస్తామని వైస్ చైర్మన్ గౌతమ్ ప్రకటించారు. ఆసక్తి గలవారు అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజ్ tghd.official తమ ఎంట్రీలను ఈ నెల 28లోగా సమర్పించవచ్చని తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను జేసీబీలతో కూల్చివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఖండించారు. పేదల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను తీవ్రంగా విమర్శించారు. పేదలకు, జర్నలిస్టులకు ఇచ్చిన ప్లాట్లను వెంటనే పునరుద్ధరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. రైతులు సన్నరకాల ధాన్యం సాగు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్లో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ప్రభుత్వం సూచించిన 7 రకాల విత్తనాలను సాగు చేసి అధిక దిగుబడులు, లాభాలు పొందేలా రైతులు కృషి చేయాలని కోరారు. భూపాలపల్లి సమీపంలో జరిగిన టిప్పర్ ట్యాంకర్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు చెరుకు పిప్పిని రవాణా చేసేందుకు ఉదయం కేటీజేఎం యార్డ్ నుంచి బయలుదేరిన ఈ వాహనం దురదృష్టవశాత్తు ఓఆర్ కార్యాలయం సమీపంలో ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆసిఫ్ నగర్లోని భోజగుట్ట వద్ద శరవేగంగా జరుగుతున్న 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మ్యాప్ను పరిశీలించి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఎన్నికల జాబితా తయారీ కోసమే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ అని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2002 సంవత్సరంలో నిర్వహించిన ఎన్నికల సవరణ తర్వాత మళ్లీ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి చేపట్టబోతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ 2026 నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 పద్మ అవార్డుల 2వ విడత ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి పలువురు పద్మ అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి అవసరమైన ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి ఒక కన్సల్టెంట్ను నియమించేందుకు కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. హైదరాబాద్ మెట్రో రైల్ ఆస్తులకు సంబంధించి జరిగిన భారీ కుంభకోణాన్ని దాచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. కేవలం ఇంజనీరింగ్నే ఎంచుకోకుండా తమ ఆసక్తిని అనుసరించాలని జెన్జీ కాన్క్లేవ్లో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు యువతకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना?
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
4: संप्रति वार्ताः श्रूयन्ताम्. प्रवाचकः कृष्णप्रसादोपाध्यायः. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతి పదా

0: ఉదాసీనా ద్రౌపదీ ముర్ముహు నవదేహల్యాం నాగరిక సమ్మాన సమారోహస్య ద్వితీయ చరణే పద్మ పురస్కారాన్ ప్రాయచ్ఛత్. గృహమంత్రి అమిత్ షాహ అకథయత్ యత్ అనుచ్ఛేద 77 ఇత్యస్య నిరసనేన శ్యామాప్రసాద ముఖర్జీ వర్యస్య స్వప్నాః సాకారీభూతాః. సర్వోచ్చ న్యాయాలయేన 93-21 వర్షస్య బౌ బాజార్ విస్ఫోటస్య దోషిణః రషీద్ ఖాన్ ఇత్యస్య సమయపూర్వ ముక్తి విషయ దిల్లీ ఉచ్చ న్యాయాలయస్య ఆదేశ స్థగిత. రాష్ట్రీయ సురక్షా పరామర్శక అజిత్ డోభాల అవదత్ యత్ హోర్ముజ్ జలసంధే ఉద్ఘాటనేన ఆ సంసారం ఊర్జా సురక్షాయా సుదృఢీకరణం చ భవిష్యతీతి. లియోనెల్ మెస్సీ ఇత్యయం ఫీఫా విశ్వకప్ క్రీడాయా ఇతిహాసె సర్వాధికం గోల్ ఇతి లక్ష్య ప్రాపక అభవత్ యేన అర్జెంటీనా దేశ నోకౌట్ ఇతి చరణం ప్రతి ప్రావిశత్. అపి చ హాకీ క్రీడాయాం అద్య లండన్ నగరే FIH ప్రో లీగ్ క్రీడాయా ఆరంభికాయాం స్పర్ధాయాం భారతం పాకిస్తానేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. అద్య రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము మహోదయయా నవదేహల్యాం రాష్ట్రపతిభవనే ద్వితీయే నాగరిక అలంకరణ సమారోహే పద్మ పురస్కారాః 26,000 ఇతి ప్రదత్తాః. రాష్ట్రపతి మహోదయయా 65 పద్మ పురస్కారాః సమర్పితాః. ఏషు పద్మవిభూషణం 2, పద్మభూషణం 7, పద్మశ్రీః 56 సంతి. టెన్నిస్ క్రీడకః విజయ అమృతరాజః, అభినేత మమ్ముట్టి, పార్శ్వగాయిక అల్కా యాజ్ఞిక, క్రికెట్ క్రీడక రోహిత శర్మా చేత్యాదయ 65 ప్రముఖజనా రాష్ట్రపతిమహోదయా హస్తాభ్యాం ఏతాన్ ప్రతిష్ఠితాన్ పద్మ పురస్కారాన్ ప్రాప్తవంతః. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ డాక్టర్ శ్యామాప్రసాద ముఖర్జీ ఇత్యస్య బలిదానదినే శ్రద్ధాంజలిం అర్పితవంతౌ. సామాజిక ప్రసార మాధ్యమే ఉపరాష్ట్రపతి డాక్టర్ ముఖర్జీ వర్యం దూరదర్శీ నేత, ప్రఖ్యాత శిక్షావిద్, నిష్ఠావాన్ దేశభక్తశ్చేతి వర్ణితవాన్. ప్రధానమంత్రిణా మోదినా చ లిఖితం యత్ డాక్టర్ ముఖర్జీ వర్య దేశస్య వికాసాయ స్వస్య జీవనం సమర్పితవాన్ ఇతి. సహ అవదత్ యత్ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఇత్యస్య అవిచలః విశ్వాసః సార్వజనిక జీవనస్య సాహసః రాష్ట్రహితం ప్రతి ప్రతిబద్ధతా చ కులానుకులాన్ యావత్ ప్రేరయంతీతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య అవదత్ యత్ అనుచ్ఛేద 77 ఇత్యస్య నిరసనేన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్యస్య దూరదృష్టిః సాకారీభూతేతి. శ్రీ షాహ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఇత్యస్య పుణ్యతిథౌ శ్రద్ధాంజలిం అర్పితవాన్. సహ భారతస్య మహత్సు నేతృషు అన్యతమః ఇతి వర్ణయన్ తస్య యోగదానం దేశస్య ఏకతాయాః అఖండతాయాః చ సంరక్షణే సహాయ్యం అకరోదిత్యపి అవోచత్. నేఫేడ్ సంస్థాయాః నీలామీ పోర్టల్ ఇత్యస్య ఉద్ఘాటనకాలే నవదేహల్యాం జనసమూహం సంబోధయన్ శ్రీ షాహ అవదత్ యత్ జూనమాసస్య 23 భారతీయ జనతా పార్టీతి దళస్య కార్యకర్తృభ్యః విశేషమహత్వం ధారయతి. యతో హి అయం దివసః శ్యామాప్రసాద ముఖర్జీ వర్యస్య రాష్ట్రీయ ఏకతాయై స్వప్రాణబలిదానస్య దివసః అస్తితి.
1: శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇస్ రాష్ట్ర కే బహుత్ బడే నేతాఓ మే శుమార్ హోతే హై జిన్హోనే కభీ జీవన్ మే కుచ్ భీ ప్రసిద్ధి కే లియే నహీ కియా ఔర్ ఉన్కీ బనాయీ పార్టీ భారతీయ జనసంఘ జో అబ్ భారతీయ జనతా పార్టీ కే నామ్ సే జానీ జాతీ హై గంగా సే లేకర్ బంగాల్ కే గంగా సాగర్ తక్ భారతీయ జనతా పార్టీ కా సాథ్ ఔర్ మూట్ జైసే సేంకడో కార్యకర్తాఓ నే 60 సాల్ కే అందర్ ఇన్కీ విచార్ధారా పర్ ఆగే బఢ్తే బఢ్తే ఆ దేశ్ కో ఆగే బఢానే కే లియే ప్రయాస్ కియా హై.
0: అస్మిన్ అవసరే శ్రీ షాహ ఇత్యపి ఉక్తవాన్ యత్ భారతీయ రాష్ట్రీయ కృషి సహకార విపణన సంఘ నాఫేడ్ ఇత్యేషః దేశస్య ప్రాయః 74,00,000 కృషకాణాం సహాయ్యం కరోతి. సహ నవదేహల్యాం నాఫేడ్ సంస్థాయాః నీలామీ పోర్టల్ ఇత్యుక్తే నాఫేక్స్ .in ఇత్యస్య ఉద్ఘాటనం కృతవాన్. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి.

0: TAP, a program of learning for everyone.
1: ఇప్పుడు మీరు యూజీ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ విద్యార్థుల కోసం పద కవిత్వం అనంశం గురించి తెలుగులో రేడియో పాఠం వింటారు. వినిపిస్తున్నవారు డాక్టర్ శంకర్ అనంత్.
2: ఆత్మీయమైన విద్యార్థులారా, పదము పద కవిత్వము అనేటటువంటి పదాలు మనకు సాధారణంగా కనబడుతూనే ఉంటాయి. సాధారణంగా సాహిత్యాన్ని రూపం ప్రాతిపదికగా, సాహిత్యాన్ని స్థూలంగా మూడు విధాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒకటి పద్య సాహిత్యం, రెండు గద్య సాహిత్యం, మూడు గేయ సాహిత్యం. పద్య సాహిత్యం అంటే మనము కేవలం పద్యాలలో మాత్రమే వెలువడేటటువంటి సాహిత్యాన్నే పద్య సాహిత్యం అని అంటారు. ఇక రెండవది గద్య సాహిత్యం. గద్య సాహిత్యము అంటే వచనంలో వెలువడేటటువంటి సాహిత్యాన్నే గద్య సాహిత్యం అంటారు. మూడవది గేయ సాహిత్యం, పాడుకోవటానికి అనువుగా పాటలతో వెలువడేటటువంటి సాహిత్యాన్నే గేయ సాహిత్యం అని అంటారు. ఇక కర్తలను గ్రహీతలను బట్టి సాహిత్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒకటి శిష్ట సాహిత్యం, రెండవది జానపద సాహిత్యం. శిష్ట సాహిత్యం అంటే ఏమిటి మరి? శిష్ట సాహిత్యము అంటే పండితుల కోసము పండితులు రచించేటటువంటి సాహిత్యము. ఈ శిష్ట సాహిత్యము మేధాసంబంధి లక్షణాలను కలిగి ఉంటుంది, అంతేకాకుండా ప్రౌఢంగా ఉంటుంది. ఈ సాహిత్యము సామాన్యులకు అందుబాటులో లేనటువంటి సాహిత్యమే శిష్ట సాహిత్యం. శిష్ట సాహిత్యము అంటే పండితుల కోసము రచించేటటువంటిది, మేధాసంబంధమైనటువంటి లక్షణాలను కలిగి ఉండేటటువంటిది, ప్రౌఢంగా ఉంటుంది. ఇక రెండవ సాహిత్యాన్ని గనక చూసినట్లయితే జానపద సాహిత్యం. ఇది జానపద సాహిత్యము నిర్దిష్ట వ్యక్తుల యొక్క సమూహము ద్వారా భాగస్వామ్యం చేయబడినటువంటి సాహిత్యాన్నే జానపద సాహిత్యము అంటారు. ఇక పద కవిత్వము అంటున్నాము. పద కవిత్వం అంటే ఏమిటి, ఎటువంటి లక్షణాలను కలిగి ఉంది అని కనుక చూసినట్లయితే జానపద సాహిత్య లక్షణాలను ఎక్కువగాను, శిష్ట సాహిత్య లక్షణాలను తక్కువగాను తనలో ఇముర్చుకొని శిష్ట జానపద సాహిత్యాలకు మధ్య మార్గంగా ఒక సాహిత్య శాఖ రూపుదిద్దుకున్నది, అదే పద కవిత్వముగా ప్రసిద్ధికెక్కింది. మనం పద కవిత్వం అనేటటువంటి మాటలోనే మనకు అర్థాలు కనబడుతున్నాయి. ఒకటి పదం అంటున్నాము, రెండవది కవిత్వము అనేటటువంటి రెండు శబ్దాలు ఉన్నాయి. పాడుకునేందుకు అనువైనటువంటిది పదమని, ఒక విషయాన్ని కప్పిపుచ్చుతూ చెప్పేటటువంటి దానిని కవిత్వము అని చెప్పుకోవచ్చు. పద కవిత్వము అంటే కవితాత్మకమైనటువంటి ఒక పదము అనే అభిప్రాయం. ఈ పద కవితలోనే మార్మికత లక్షణాన్ని కలిగి ఉంటుంది, గానయోగ్యత లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ పదానికి కీర్తన, కృతి అనేటటువంటి పర్యాయ పదాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక నిఘంటువులలో మనము పద కవిత్వాన్ని గనక చూసినట్లయితే తెలుగు పర్యాయ పద నిఘంటువులలో పదానికి గాయనము, గాతాగానము, గీతము, గాయము, గీతి, గేయము, పదము, పల్లాండ్రు, ప్రగీతము అనేటటువంటి అర్థాలు మనకు నిఘంటువులలో పదానికి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. ఇక మనకు మొట్టమొదటిసారిగా పదము అనేటటువంటి మాట ఎక్కడ కనబడిందంటే భరతముని యొక్క క్రీస్తు పూర్వము 2వ శతాబ్ది నాటికే పదము అంటే ఏమిటో ఒక నిర్వచనం చెప్పినాడు. గాంధర్వం యాన్మయా ప్రోక్తం స్వరతాల పదాత్మకం పదాంతస్య భవేద్వస్తు స్వరతాలానుభావకం యత్కించి అక్షరకృతం తత్సర్వం పదసంగితం నిబద్ధాంచ నిబద్ధంచ తత్పదం ద్విధం స్మృతం అతాలంచ సతాలంచ ద్విప్రకారంచ తద్భవేత్ సతాలంచ ధ్రువార్దేషు నిబద్ధం తచ్చ వైస్మృతం అని భరతముని క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటికి ఏమంటున్నా అంటే స్వరతాల పదాత్మకమైనటువంటిది గాంధర్వము అంటున్నాడు. స్వరతాలానుభావకమైనటువంటి పదమే వస్తువు అని అంటున్నాడు. అర్ధ సహితమైనటువంటి అక్షరాలతో కూడి ఉండేది పదము. ఈ పదము నిబద్ధము, అనిబద్ధము అనేటటువంటి రెండు విధాలుగా ఉంటుంది. అవి అతాలము, సతాలము అని రెండు విధాలని మనం చెప్పుకునేటటువంటి శ్లోకం యొక్క తాత్పర్యం. భరతముని క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటికే స్వరతాల పదాత్మకమైనటువంటిది గాంధర్వ

అని స్వరతాళాను భావుకమైనటువంటి పదమే వస్తువుగా మనకు ఈ యొక్క లక్షణ గ్రంథమైనటువంటి భరతముని క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటికి పదానికి ఇచ్చినటువంటి నిర్వచనముగా చెప్పుకోవచ్చు. ఇక మనకు తెలుగులో గనక చూసినట్లయితే పదకవిత్వం మరి ఏ విధంగా పుట్టింది, ఎలా పుట్టింది, దాని ఆవిర్భావ వికాసం ఏ విధంగా జరిగింది అనేటటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మనకు మొలకెత్తేటటువంటి ఆస్కారము కనపడుతూ ఉంటుంది. ఇక వేదాలలో పదకవిత్వము

చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా సంస్కృతంలో పదకవితకు జయదేవుని యొక్క గీతా గోవిందము అనేటటువంటి కావ్యమే ప్రారంభము. జయదేవుడు గీతా గోవిందం అనేటటువంటి మధుర ప్రబంధాన్ని రచించినాడు. ఇక మనకు తెలుగు సాహిత్యంలో గనక చూసినట్లయితే తెలుగులో పదకవితలకు తాళ్లపాక అన్నమాచార్యుడు రామదాసుగా మనకు కనబడుతూ ఉంటారు, క్షేత్రయ్యగా కనబడుతూ ఉంటారు. తాళ్లపాక అన్నమాచార్యుడు తెలుగులోనే కాక సంస్కృతంలో కూడా అనేక కీర్తనలు రచించినాడు. ఇతని యొక్క శృంగార సంకీర్తనలు జయదేవుని యొక్క అష్టపదులను తలపిస్తూ గోపికా కృష్ణులు అలివేలు మంగా వెంకటేశ్వరుల యొక్క ప్రయాణాన్ని మనకు తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించడము జరిగింది. ఇక మనకు తెలుగులో గనక చూసినట్లయితే అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు అగ్రగణ్యులుగా కనబడుతున్నారు. మనకు లభించేటటువంటి వాటిలో అన్నమయ్య తొలి సంకీర్తనలు కనుక, మొట్టమొదటి తొలి సంకీర్తనలు కనుక అతనికి సంకీర్తనాచార్యులు అనేటటువంటి పదకవిత పితామహుడు అనేటటువంటి బిరుదు కూడా మనకు అన్నమయ్య గారికి లభిస్తుంది. ఇక ఉదాహరణకి కొన్ని అన్నమయ్య గారు రాసినటువంటి సంకీర్తనలు,

గోవింద అనేటటువంటి సంకీర్తనలు. ఇక మనకు కర్ణాటక సంగీతంలో పేరెనుకగనినటువంటి వాగ్గేయకారులలో ఒకడు క్షేత్రయ్య. అతనిని మవ్వా వరదయ్యగా అతనిని పిలవడము జరుగుతూ ఉంటుంది. అతను ఆనంద భైరవి రాగము, ఆదితాళము అనేటటువంటి దాంట్లో సుప్రసిద్ధమైనటువంటి ఇక కనబడుతూ ఉంటాయి. అతను రాసినటువంటి ఒక యొక్క సంకీర్తన గనక చూసినట్లయితే, శ్రీపతి సుతు భారికి నోపలేక నిన్ను వేడితే గోపాలా మువ్వ గోపాలా, శ్రీపతి సుతు భారికి నోపలేక నిన్ను విడితే గోపాలా మువ్వ గోపాలా అనేటటువంటి సంకీర్తనగా కనబడుతూ ఉంటుంది. ఇక మరొక రకమైనటువంటి సంకీర్తనాచార్యులు త్యాగరాజు గారు. త్యాగరాజు గారు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగబ్రహ్మగా అతను ప్రసిద్ధి. అతను రామనామం పైన అనేకమైనటువంటి రచనలు రాసినాడు. అందులో రామదాసు యొక్క కీర్తనలు గనక మనం చూసినట్లయితే,

పలుకే బంగారమాయేనే కోదండ పానే, పలుకే బంగారమాయేనే. ఇంకొక సంకీర్తన. అంతారామమయం జగమంతారామమయం, అంతారామమయం జగమంతారామమయం. ఇంకొక సంకీర్తన. పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో, పాహి భద్రాది వై వే నిరవ ప్రభో.

కవిత్వంలో మొత్తము కూడా మనకు చాలా తెలుగు ప్రజలను తమ యొక్క గేయాల ద్వారా, తమ యొక్క రచనల ద్వారా, తమ యొక్క సంకీర్తనల ద్వారా పదకవిత్వము అనేటటువంటిది ఒక విశిష్టమైనటువంటి ఒక స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది సాహిత్యం లోపల. అదేవిధంగా మనము నన్నచోరుడి యొక్క కుమార సంభవంలో వివిధ గేయాలను సందర్భోచితంగా ప్రస్తావించడం జరిగింది.

అని ఈ విధంగా రామదాసు అనేక రకమైనటువంటి కీర్తనలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే మనకు అన్నమాచారుల యొక్క కీర్తనలు, క్షేత్రేయ కీర్తనలు, త్యాగరాజు కీర్తనలు, రామదాసు కీర్తనలు ఈ విధంగా

చేతులెరిగే జీరిక కళ్ళు ద్రావి మదసింధుర కామినులన్ని కేరియలు వారుచు గౌడు గీతములు పాడుచు పొల్పుగా గ్రాలియాడుచున్. జీరిక కళ్ళు త్రావి మదసింధుర కామినులన్ని కేరియలు వారుచు గౌడు గీతములు పాడుచు బొల్పుగా క్రాలియాడుచున్. అంటే నన్నచోడు యొక్క తన కుమార సంభవంలో ఏమంటాడంటే, కళ్ళు విక్రయించేటటువంటి వారిని గౌడులు అని అంటారు. జీరిక కళ్ళు ద్రావి మదసింధుర కామినులన్ని కేరియల్ వారుచు గౌడు గీతములు పాడుచు పొల్పుగా క్రాలియాడుచున్. అంటే కళ్ళు విక్రయించేటటువంటి వారిని గౌడులు అంటారు. కాబట్టి కళ్ళు అమ్ముకునేటటువంటి వారు పాడుకునేటటువంటి పాటలని, గీత కార్మికులు పాడుకునేటటువంటి పాటలని గౌడు గీతాలని వ్యవహరించవచ్చు అని నన్నచోరుడు యొక్క కుమార సంభవంలో గౌడు గీతాలు అనేటటువంటి ప్రస్తావన మనకు కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా పాల్కుర్కి సోమన తన కాలంలో ఉండేటటువంటి పలు రకాలైనటువంటి పదాలను పేర్కొన్నాడు.

0: జిల్లుచుండ పాడుచునాడుచు పరమహర్షమున కూడి సద్భక్త సంకులమేగుదేరా. అంటే పాల్కూర్కి సోమన తన యొక్క కాలంలో అనేక రకాలైనటువంటి పదాలను పేర్కొన్నాడు. అంటే ఏం చెబుతున్నాడంటే, పదాల యొక్క ప్రస్తావన గుబ్బి పదములు, ఆనంద పదములు, శంకర పదములు, నివాలి పదములు అనేటటువంటివి పదములు కూడా పాల్కూర్కి సోమన తన యొక్క రచన లోపల వివిధ రకాలైనటువంటి పదాలను పేర్కోవడం జరిగింది. ఈ విధంగా తెలుగు సాహిత్యం లోపల మొత్తం కూడా పద్య సాహిత్యము, గద్య సాహిత్యము, గేయ సాహిత్యముగా మనం చూపుకున్నట్లయితే పదాల యొక్క ప్రస్తావన అనేటటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. నన్నచూడు యొక్క కుమార సంభవం కానీ, పాల్కూర్కి సోమన కానీ మనకు తెలుగు సాహిత్యం లోపల పద సంకీర్తనాచార్యుడుగా అన్నమాచార్యులు, త్యాగయ్య, క్షేత్రయ్య మొదలైనటువంటి రామదాసు కీర్తనలు తెలుగు సాహిత్యంలో పద సాహిత్యానికి మొత్తము కూడా విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పించడము జరిగింది.
1: ఇంతవరకు మీరు యూజీ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ విద్యార్థుల కోసం పద కవిత్వం అన్న అంశం గురించి తెలుగులో రేడియో పాఠం విన్నారు. వినిపించిన వారు డాక్టర్ శంకర్ అనంత్.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.

మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సినిగితం విందాం. జెర్సీ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, రచన కృష్ణకాంత్.

మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానాకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే, వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని లభ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది

అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతూ ఉన్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదేవిధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు పాటించాలి అనంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే, యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు, అంటే ఎరువులు, యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని అంటే, దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే, మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలుకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే, అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది మనకి సరిపోతుంది ఒక ఎకరానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతు సోదరులు ఏంటంటే 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు ఇలా యూరియా ఎకరానికి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన మట్టిలో గనక నత్రజని పోషకం లభ్యత గనక మనం గమనించుకున్నట్లయితే మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష గనక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, సాగు ఖర్చు అంటే వ్యయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకి ఎరువులకి అధికంగా ఎరువులు వాడుతున్నాము, చీడపీడల నివారణకి మరి కెమికల్స్ వాడుతున్నాము. సో వీటన్నిటి వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే, స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే, ఇప్పుడు మన రైతు సోదరులు ఒక ఎకరానికి సరిపోయే

విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేట్ కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం ఒక 10 కిలోల విత్తనం, ఒక ఎకరానికి ఖర్చు అయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకున్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డు గింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదేవిధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే ఒక ఎకరానికి మనం విత్తనానికి అంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే చిన్న కమతాలు పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు, 15 ఎకరాలు, ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అని అంటే ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.

మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సినిగితం విందాం. ఆరెంజ్ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట, రచన వనమాలి, సంగీతం హారిస్ జయరాజ్.

0: సినిగితం విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమితులైన 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, పాలనలో పౌరుల అవసరాలకే అధి

అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని కోరారు. ఏదైనా ఒక శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసే విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అభివృద్ది సవాళ్లను విడివిడిగా పరిష్కరించలేమని, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటేనే శాశ్వత ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో తీసుకునే ప్రతి పరిపాలనా నిర్ణయం వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతల్లో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత రంగ వృద్ది, ఇంధన భద్రత, యువతకు అవకాశాలు కల్పించడం వంటివి కీలకమన్నారు. గత దశాబ్ద కాలంలో పరిపాలన అనేది కేవలం ప్రక్రియల చుట్టూ కాకుండా ఫలితాల ఆధారంగా సాగుతూ విప్లవాత్మక మార్పులు సాధించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర పెరుగుతోందని, ప్రస్తుత ఐఏఎస్ బ్యాచ్లో 40% పైగా మహిళా అధికారులు ఉండడం విశేషమని చెప్పారు. యువ అధికారులు తాము పొందే పదవులను బట్టి కాకుండా సాధించిన ఫలితాలను బట్టి సంతృప్తి పొందాలని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారి శక్తి సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో జరిగిన 2వ పౌర పురస్కార వేడుకలో పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ఈ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 విభాగాలుగా అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖ జర్నలిస్ట్ పి నారాయణన్కు సాహిత్య విద్యారంగంలో, అలాగే మాజీ న్యాయమూర్తి కెటి థామస్కు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేశారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమల వంటి వివిధ రంగాల్లో అసాధారణ విశిష్ట విజయాలు సాధించిన వారికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాల యువత భాగస్వామ్యం తప్పనిసరి. అలాగే పాల్గొనే వారిలో కనీసం 50% మంది మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ రచయిత బంకింఛంద్ర ఛటర్జీ జయంతిని పురస్కరించుకుని మొదటి క్యాంప్ రేపటి నుండి ఈ నెల చివరి వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరుగుతుంది. ఈ క్యాంపుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది యువతకు లబ్ది చేకూరుతుందని క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలై నెలలో కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని, ఇందులో సాగునీటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలున్నాయని ఆయన వెల్లడించారు. కఠిన పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించినట్టు మంత్రి తెలిపారు. శాస్త్రీయ విధానాలు, సకాలంలో పంటల ప్రణాళిక, జిల్లా స్థాయి ముందస్తు సంసిద్ధతను రాష్ట్రాల సమన్వయంతో బలోపేతం చేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో మార్గదర్శకత్వం అందించడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విభాగాలు, ఎస్ఎంఎస్

0: వాట్సాప్, కాల్ సెంటర్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియాలు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
1: అల్నినో కే కారణ్ కమ్జోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియా హై ఔర్ జిస్కా ప్రభావ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయి హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమ్జోర్ రహనే కి సంభావనా హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మంగోలియా విదేశాంగ మంత్రి బ్యాట్స్ సెట్సెక్, పరిశ్రమలు, గనుల శాఖ మంత్రి గొంగోర్ థామ్ దిన్యామ్లతో కలిసి మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భారత్ మంగోలియా స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు పనులు స్థిరంగా, వేగంగా పురోగమిస్తున్నాయని జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన వివిధ బృందాలతో కలిసి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మంగోలియా మంత్రి బట్టుమూర్ డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు గనులు, ఇంధనం, సాంకేతికత, మానవ వనరుల రంగాల్లో కొత్త అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారికి అక్కడ వైద్య చికిత్స అందుతోందని వెల్లడించారు. మృతుల భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురావడానికి ఖతార్ ప్రభుత్వంతో భారత్ సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
2: We lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe.
0: అదే విధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పాక్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిరసనలు పాక్ దశాబ్దాల ఆర్థిక దోపిడీ, అణచివేతకు నిదర్శనమని జైస్వాల్ అన్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీలో భారీ వర్షం, దుమ్ముతుపాను, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి.

0: రాజేంద్రనగర్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్బాబు గారి ప్రసంగం. అనంతరం సుస్థిర వ్యవసాయంలో వానపాముల పాత్ర.
1: నమస్కారము, నా పేరు డాక్టర్ ఏ సుధీర్బాబు, అసోసియేట్ ప్రొఫెసర్ పశు పోషణ విభాగము, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, హైదరాబాద్, రాజేంద్రనగర్. ఈరోజు నేను పశువులకు కావాల్సిన పోషక పదార్థాల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి నేను చెప్తాను. జీవరాశులు తము తీసుకున్న ఆహారం నుండి పోషక పదార్థాలని జీర్ణించుకుని తన శరీరం యొక్క పెరుగుదల మరియు శరీరంలో ఖర్చైన ధాతువుల స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ పోషణ అంటే ప్రక్రియ న్యూట్రిషన్ని మనము ఇస్తూ ఉంటాము. అయితే ఈ పోషక పదార్థాలు శరీర పోషణకు మరియు ఉత్పత్తి అంటే పాలు, గుడ్డు, మాంసము మరియు ఆరోగ్య సంరక్షణకి ఇవి పనికి వస్తాయి. అంటే ఆహారంలో ఉండే రసాయన పదార్థాలను పోషణ పదార్థాలుగా పరిగణిస్తారు. ఏ విధంగా అయితే గృహ నిర్మాణానికి ఇటుకలు, తర్వాత ఇతర పదార్థాలు మనం వాడుకుంటామో అదే విధంగా శరీర నిర్మాణం కూడా పోషక పదార్థాలు అనేవి బిల్డింగ్ మెటీరియల్ లాగా ఉపయోగపడతాయి. అలాగే శరీరానికి వేడిని పుట్టించే ఇంధనంగా ఉపయోగపడుతుంది. అంటే ఎట్లయితే మనం బొగ్గు, నూనె ఇట్లా వాడతామో అట్లాగే ఈ పోషక పదార్థాలు శరీరానికి వేడిని పుట్టించే ఇంధనంగా ఉపయోగపడతాయి. అలాగే మన శరీరం లోపల జరిగే జీవన ప్రక్రియలకు అన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగే విధంగా చూసుకుంటాం. అంటే మనకి ఉంటుంది కదండి ఎలక్ట్రిసిటీ అట్లా. సో మనకి ఈ మూడు విభాగాలలో ఈ కావాల్సిన ఈ పోషక పదార్థాలు ఆహారం ద్వారా మనము పశువులకు అందించాలి. దీంట్లో పశువుకు అందించే పదార్థాలలో ఆల్మోస్ట్ ఒక 6 రకాల ఐటమ్స్ ఉన్నాయండి. వాటిలో ఫస్ట్ది పిండి పదార్థాలు లేదంటే కార్బోహైడ్రేట్స్ అంటారు. వీటి నుంచి మనకి ఎనర్జీ లభిస్తుంది. తర్వాత మాంసం కృత్తులు అంటే క్రూడ్ ప్రోటీన్, ఇది వచ్చేసి మనకి శరీరం యొక్క రిపేర్కి పనికి వస్తుందండి. తర్వాత క్రొవ్వు పదార్థాలు ఫ్యాట్, తర్వాత ఖనిజాలు మినరల్స్, తర్వాత విటమిన్స్ అంటే ఏ డిఈకే, తర్వాత నీరు. అంటే ఈ 6 విభాగాలుగా మనము మన యొక్క పశువుకి మనము పోషక పదార్థాలను ఇస్తుంటాము. ఫస్ట్ది పిండి పదార్థాలు. ఇందుకు చెప్పినట్టు ఇవి కార్బోహైడ్రేట్స్ అంటారు. తర్వాత పశువుకి కావాల్సిన శక్తి 50% వరకు అంటే సగం శక్తి ఈ పిండి పదార్థాల ద్వారా లభిస్తుంది. పశువులు తమ తీసుకున్న మేపులో పిండి పదార్థాలు గ్లూకోజ్ గాను మరియు గ్లైకోజన్ గాను మారి వాటికి పశువుకి తమకు కావాల్సిన శక్తిని ఇస్తాయి. అంటే ప్రతి 1 గ్రాము పిండి పదార్థంలో ఆల్మోస్ట్ 4 కిలోకెలరీల శక్తి నిండి ఉంటుంది. తర్వాత పశువులకు ఇచ్చే ఆహారంలో పిండి పదార్థాలు సరైన పాలలో ఉంటే పిండి పదార్థాల నుండి కావాల్సిన శక్తి ఉత్పత్తి చేసుకుంటుంది. అట్లాగే ఆహారంలోని ఇప్పుడు అయితే చెప్పాం కదా సెకండ్ పార్ట్ మాంసం కృతులు, అవి కూడా శరీర నిర్మాణానికి తర్వాత రిపేర్స్ కి అవసరం ఉన్నా సరే ఈ మాంసం కృతులు వాడకము లేదా అది తగు విధంగా శరీరానికి జీవనక్రియ లోపల ఉపయోగపడాలంటే తగు మోతాదులో మనం పిండి పదార్థాలను కూడా తగిన నిష్పత్తిలో ఇవ్వాలి. అంటే తగిన నిష్పత్తిలో పిండి పదార్థం ఇస్తేనే మాంసం కృతులు అనేవి శరీరం ఉపయోగించుకునే విధంగా వాడుకోగలుగుతుంది. కాబట్టి పిండి పదార్థాల యొక్క ఉపయోగం ఒకటేమో శక్తినివ్వడము, తర్వాత మాంసకృతులను తగు విధంగా ఉపయోగపడే విధంగా అది చేస్తుంది. ఇది కాకుండా కూడా ఆహారంలో పిండి పదార్థాలు లోపించితే మాంసకృతుల నుండి క్రొవ్వు పదార్థాల నుండి వచ్చే శక్తిని ఉత్పత్తిని చేసుకునే తత్వము కోల్పోతుంది. కాబట్టి ఆహారంలో పిండి పదార్థాలు లోపం ఉండకుండా చూసుకోవాలి. తర్వాత ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎండు మేతలు, మొక్కజొన్న, నేపియర్, పారాగ్రాస్ అంటే ధాన్యపు జాతి పచ్చి మేతల నుంచి ఇవి మనకి పుష్కలంగా లభిస్తుంది. అలాగే మొక్కజొన్న, జొన్న, నూకలు, సజ్జలు వంటి ధాన్యాల నుంచి, తర్వాత చెరుకు మడ్డి మొలాసిస్ వీటి నుంచి కూడా మనకి పిండి పదార్థాలు మనకి పుష్కలంగా లభిస్తాయి. సో ఇంతవరకు మనము పార్ట్1 దట్ ఇస్ పిండి పదార్థాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మాంసం కృతులు గురించి తెలుసుకుందాం. ఈ మాంసం కృతులు అనేవి శరీర ధాతువుల నిర్మాణానికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు. ఇప్పుడు చర్మము, తర్వాత వెంట్రుకలు, ఉన్ని, గ్రుడ్లు, తర్వాత ఈకలు, కొమ్ములు, తర్వాత కండరాలు, నరాలు ఇవన్నీ కూడా ఇవే ధాతుతో నిర్మాణమయ్యి మాంసం కృతులు ఏవైతే మనం ఇస్తామో అవి ఒకటేమో మజిల్ బిల్డింగ్ అంటారు. అంటే శరీరం యొక్క బిల్డింగ్, తర్వాత సెల్స్ యొక్క రిపేర్ కి ఇవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎట్లయితే ఇందుకు చెప్పినట్టు నేను గోడ నిర్మాణంలో ఏ విధంగా అయితే ఒక యూనిట్ గా ఉంటుందో అదే విధంగా మాంసకృతి నిర్మాణంలో అమైనో యాసిడ్స్ యూనిట్లుగా ఉంటాయి. సో ప్రకృతిలో ఆల్మోస్ట్ 300 రకాల అమైనో యాసిడ్స్ ఉండగా ఇందులో 20 మాత్రమే చెట్లు, జంతువులు మరియు సూక్ష్మ జీవుల శరీర నిర్మాణంలో ఉపయోగపడతాయి. తర్వాత దీనిలో మాంసం కృతుల్లో శరీర నిర్మాణంలో కాక శరీరం యొక్క కమ్యూనికేషన్, తర్వాత నాడీ మండలము, తర్వాత యాంటీబాడీస్, తర్వాత జీవ

జీవన ప్రక్రియ, క్రమబద్ధీకరణ మరియు హార్మోను మరియు ఎంజైమ్స్ యొక్క ఉత్పత్తి మరియు రవాణా, వీటిలో ఈ మాంసకృతులు చాలా చాలా ఉపయోగపడతాయి. తర్వాత వీటి యొక్క ముఖ్యమైన పనులు ఏమిటంటే, జీవన కణంలోని ప్రోటోప్లాజం యొక్క ఉత్పత్తి, శరీరం అరుగుదలను పునరుద్ధరించడం, తర్వాత హార్మోన్స్, ఎంజైమ్స్ మరియు ఇమ్యూనిటీ. మీకు తెలిసే ఉంటుంది, కరోనా టైంలో రోగ నిరోధక శక్తి చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఈ రోగ నిరోధక శక్తి కలిగించే పదార్థాలు అన్ని కూడా మనకి మాంసకృతుల ద్వారానే వస్తాయి. తర్వాత పాల ఉత్పత్తి, తర్వాత శక్తి సరఫరా, ఇవన్నీ కూడా మాంసకృతుల వల్లే వస్తాయి. సో ఈ పైన పేర్కొన్న పదార్థం ద్వారా పశువులకు మాంసకృతులు లభిస్తాయి. ఏంటి అంటే, లూసన్, బర్సీమ్, పిల్లి పెసర, జనుమ, అలసంద, గోరుచిక్కుడు వంటి పప్పు జాతి పచ్చి మేతల నుంచి, మరియు వేరుశనగ పిండి, నువ్వుల పిండి, కొబ్బరి పిండి, ప్రత్తి గింజలు, ఇది కాకుండా చేప పొడి, పాల పొడి, మాంసం పొడి వంటి దాణాల నుంచి కూడా మనకి పుష్కలంగా మాంసకృతులు లభిస్తాయి. సో ఇవి మనము కొన్ని కొన్ని పాలలో మనము దాణాలో కానీ లేదంటే ఎండు మేతతో కానీ కలిపి మనం ఇచ్చినట్లయితే మనకి పిండి పదార్థాలు మరియు మాంసకృతులు కూడా మనము పశుకి అందించిన వాళ్ళం అవుతాము. ఇది కాకుండా మూడవ భాగము క్రొవ్వు పదార్థాలు. ఈ కొవ్వు పదార్థాలు అనేవి మనకి ఈ మధ్య బైపాస్ ఫ్యాట్ లేదా ప్రిల్డ్ ఫ్యాట్ అని మార్కెట్ లో లభిస్తుంది. ఇది ఏదో హై ప్రొడ్యూసింగ్ పశువులు ఉంటాయి, అంటే 10 నుంచి 12 కేజీల, అంటే 12 కేజీలు లేదంటే 10 నుంచి 12 లీటర్ల పాలిచ్చే ఏదైతే హై ప్రొడ్యూసింగ్ పశువులు ఉంటాయో వాటికి ఎనర్జీ నెగిటివ్ లో ఉంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు. అంటే తనకి అవసరం ఉన్న కానీ పశువు తన పాల ఉత్పత్తి ద్వారా తన శరీర బరువుని, ఎనర్జీని, మినరల్స్ ని, విటమిన్స్ ని కోల్పోతూనే ఉంటుంది. కాబట్టి ఆ కోల్పోయిన ఈ ఎనర్జీ, విటమిన్స్, తర్వాత శరీర బరువుని కోల్పోకుండా ఉండాలి అంటే మన క్రమ పద్ధతిలో పిండి పదార్థాలని, మాంసకృతులని, తర్వాత విటమిన్స్ ని, తర్వాత మినరల్స్ ని, ఇవన్నీ కూడా మనం పశువులకు ఇస్తూనే ఉండాలి. ఈ క్రమంలో ఎనర్జీ బ్యాలెన్స్ చేయడం కోసము మనము శరీరం లోపల పొట్టలో విచ్ఛిన్నం కాకుండా ప్రేగులలో విచ్ఛిన్నం అయ్యే విధంగా, అక్కడ నుంచి ఈ ఫ్యాట్ లేదా కొవ్వు పదార్థాలు విచ్ఛిన్నమై పశువుకి ఎనర్జీ ఇచ్చే విధంగా మనము బైపాస్ ఫ్యాట్ ని వాడచ్చు. సో దీంట్లో మనము తెలుసుకుందాము. ముఖ్యంగా ఇప్పుడు మూడో పార్ట్ అయిన, మూడో భాగమైన కొవ్వు పదార్థాల గురించి తెలుసుకుందాము. ఆహారంలో కొవ్వు పదార్థం శరీరానికి కొంత శక్తినివ్వడమే కాకుండా శరీరానికి కావలసిన కొవ్వు పదార్థాన్ని సప్లై చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ ఏ, ఎందుకంటే కొన్ని విటమిన్స్ వాటర్ సాల్యుబుల్ ఉంటాయి, అంటే నీటిలో సాల్యుబుల్ అయితే ఉంటాయి, కొన్ని ఏమో క్రొవ్వులో సాల్యుబుల్ అంటారు. క్రొవ్వులో సాల్యుబుల్ అయ్యే విటమిన్స్ వచ్చేసి ఏ, డిఈ, కే. సో ఈ విటమిన్స్ మనము క్రొవ్వులో మాత్రమే సరఫరా అవుతుంటాయి కాబట్టి వీటిని మనము పశువుకు ఇవ్వాలి. ఈ కొవ్వు పదార్థాలు శక్తి నిల్వలుగా ఉపయోగపడతాయి. తర్వాత పిండి పదార్థంలోని శక్తి కంటే కొవ్వు పదార్థంలో కంటే ఉండే శక్తి రెండింతలు ఎక్కువగా ఉండి ఇది మనకి పశువుకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంటాయి. నెక్స్ట్, కొవ్వు పదార్థాలు శరీరంలో ఒక కీలకమైన అవయవాలకు, తర్వాత యాంత్రికమైన దెబ్బలు తగలకుండా రక్షణ కల్పిస్తూ శరీరం యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇది కాకుండా కొవ్వు పదార్థాలు ఆహారంలో ఉన్న రుచిని కొంచెము పెంచి తర్వాత పశువుకి రుచికరంగా ఉండే విధంగా చేస్తాయి. తర్వాత కొవ్వు పదార్థాలు కడుపులో నుండి ప్రేగుల్లోకి వెళ్ళడానికి సమయం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి త్వరగా పశువుకి కలగదు. సో ఇప్పుడు చెప్పిన విధంగా కొవ్వు పదార్థాలు పశువులకు నూనె గింజల చెక్క ద్వారా గానీ, లేదంటే ఏమంటారు పత్తి గింజలు, ఇట్లా కొన్ని లేదా మనము నూనె ద్వారా గానీ మనము పశువుకి ఇవ్వవచ్చు. సో ఈ విధంగా మూడో పార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్, నాలుగో పార్ట్ ఖనిజాలు. దీంట్లో వచ్చేసి కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, మ్యాంగనీస్, జింక్, అయోడిన్, ఇట్లా చాలా రకాల ఖనిజాలు ఉంటాయి. కానీ ఈ ఖనిజాలు తప్పనిసరిగా మనము పశువుకి ఇవ్వాలి. శరీరంలో కలిగే వివిధ కార్యకలాపాలలో ఖనిజ లవణాలు ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎముకలు ఏర్పడడానికి, నెక్స్ట్ రక్త ప్రసరణానికి, నెక్స్ట్ జీర్ణ రసాయనాలు సరిగ్గా పనిచేయడానికి, గుండె పనిచేయడానికి, ఆహారము జీర్ణం అవడానికి, మరియు పునరుత్పత్తి అంటే పశువు ఈనిన తర్వాత మళ్ళీ తిరిగి కట్టడం గానీ, లేదా ఈనేటప్పుడు మాయ పూర్తిగా పడిపోవడం గానీ, లేకపోతే పాలు ఇచ్చేటప్పుడు పశువు మిల్క్ ఫీవర్ కి లోను కాకుండా ఉండడానికి, వీటన్నిటికీ కూడా మనకి ఖనిజాలు తగు మోతాదులో పశువుకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పశువుల శరీరానికి కావాల్సిన ఖనిజాలు ఏవైతే ఉంటాయో అవి కాల్షియం, భాస్వరం, సోడియం, పొటాషియం మరియు అయోడిన్. ఇది కాకుండా ఇనుము, రాగి, కోబాల్ట్, మ్యాంగనీస్ ఇవి కూడా చాలా అవసరం, కానీ చిన్న మొత్తంలో అవసరం అవుతుంది. ఈ ఖనిజాలు పశువులలో దానాలో ఖనిజ లవణ మిశ్రమం ద్వారా మనము ఇవ్వడానికి
ఆస్కారం ఉందండి. నెక్స్ట్ ఇది కాకుండా మనకు కావాల్సిన ఏదైతే ఉన్నదో ఐదవ పార్ట్ ఐదవ భాగం వచ్చేసి విటమిన్లు. దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు విటమిన్లు అనేవి చాలా ఉపయోగం, ఎందుకంటే ఏవైతే మనము చూస్తూ ఉంటామో ఏదైతే లోపాలు సరిదిద్దే క్రమంలో విటమిన్స్ ఏవైతే మనకి తగు పాలలో మనం ఇవ్వని క్రమంలో అయితే పచ్చి మీద ఇవ్వని క్రమంలో మనము ఏవైతే పశువులో చిన్న చిన్న లక్షణాలు చూస్తామో అవేంటంటే చూడి పశువులు, అయితే పెరిగే దూడలకు ఇవన్నీ

0: కూడా తగు సమయంలో పెరగకపోవడము లేదా తగు సమయంలో చూడికి రాకపోవడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విటమిన్స్ అంటే ఏ బి సి డి విటమిన్లు ఇవన్నీ కూడా ఇవ్వడం వలన ఈ పునరుత్పత్తి తర్వాత వివిధ రకాల చర్మ వ్యాధులు లైక్ రేచీకట్ గానీ ఎదక రాకపోవడం గానీ లేకపోతే ఎముకలు సంబంధించిన వ్యాధులు రావడం గానీ లేకపోతే పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం గానీ లేదంటే రక్తంలో రక్త సకాలంలో గడ్డగడపోవడం గానీ లేకపోతే నరాల బలహీనత రావడం గానీ లేకపోతే కొన్ని రకాల ప్రేగుల జబ్బులు రావడం కానీ లేదంటే ఇప్పుడు దూడ సరిగ్గా పెరుగుదల ఉండకపోవడం గానీ ఇవన్నీ కూడా మనము విటమిన్స్ యొక్క లోపంలో గ్రహిస్తాం. కాబట్టి ఏదైతే దాణ మనం ఇస్తున్నాం పశువులకి దాంట్లో తగు మోతాదులో ఉప్పు గానీ లేదంటే ఖనిజ లవణ మిశ్రమం గానీ తదు విటమిన్స్ గానీ కలిపి దానాతో పాటు ఇస్తే గనక ఇవన్నీ కూడా మనము పశువుని కాపాడిన వాళ్ళం అవుతాం. ఇంకా లాస్ట్ భాగం వచ్చేసి నీరు. నీరు అంటే మనకు అనుకుంటాము ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఆరో భాగమైన నీరు కూడా చాలా ఇంపార్టెంట్. పశువుకి అనునిత్యము తనకి తాగే శుభ్రమైన నీరు ఎప్పుడు కూడా అవైలబుల్ ఉండాలి. పశువు తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి నీళ్లు తాగే విధంగా మనకి పశువుకి అందుబాటులో ఉంచాలి. ఎందుకంటే నీరు శరీర జీవన ప్రక్రియలకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. లైక్ ఆహారంలో పోషక పదార్థాలు శరీరం గ్రహించడానికి లేదంటే ఉష్ణోగ్రతను శరీరం యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి లేదంటే వివిధ గ్రంథుల ఉత్పత్తి కొరకు లేదంటే శ్వాస ప్రక్రియ సరిగ్గా ఉండడం కోసము లేదంటే శరీరం నుండి మలినాలు లేదా వ్యర్థ పదార్థాలు విసర్జించడం కోసము లేదంటే శరీరంలోని వివిధ భాగాలకు పోషక పదార్థాలు అందజేయడం కోసము ఇవన్నిటి కూడా నీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా నీరు మీరిచ్చినప్పుడు కాకుండా కొట్టంలో గాని ఎక్కడైనా సరే ఒక చోట నీరు తనకి అవసరం ఉన్నప్పుడు పశువు తాగే విధంగా మనము ఏర్పరిచి ఉంచాలి. ఎందుకంటే శరీరంలోని జీవన ప్రక్రియలకు ఈ నీరు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసుకున్నాం కదా ఈ పోషక పదార్థాలు ఏ విధంగా ఉన్నాయని ఆరు భాగాలుగా మనం చూసుకున్నాం. అదేంటంటే పిండి పదార్థాలు, మాంసకృత్రులు, తర్వాత మినరల్స్ అంటే మన ఖనిజాలు, తర్వాత విటమిన్స్, తర్వాత ఏదైతే ఉన్నదో మన క్రొవ్వు పదార్థాలు, తర్వాత విటమిన్లు, తర్వాత నీరు. ఇప్పుడు మనము ఈ పశువులకు మేపే అంటే ఏ విధంగా ఈ పదార్థాలను మేపాలి ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో పోషక పదార్థాలను ఏ విధంగా మనకి అవైలబుల్ దాన్ని బట్టి మేపు పదార్థాలను రెండు భాగాలుగా మనము చూసుకోవచ్చు. ఒకటేమో దానా, ఇందులో 12% కంటే ఎక్కువ పీచు పదార్థము ఉండి తర్వాత 60% కన్నా ఎక్కువ జీర్ణమయ్యే పోషక పదార్థాలు అంటే టీడీ అంటారు, టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియంట్స్, ఇది 60% కన్నా ఎక్కువ ఉండాలి. తర్వాత దానాలో 12% కంటే తక్కువగా పీచు పదార్థాలు ఉండాలి. ఇది కాకుండా గడ్డి పదార్థాలు, ఇందులో పీచు పదార్థం 12% కంటే ఎక్కువ ఉండొచ్చు కానీ మొత్తము జీర్ణం అయ్యే పోషక పదార్థ శాతము 60% కంటే తక్కువగా ఉంటుంది. సో గడ్డి పదార్థాల్లో లభ్యమయ్యే పోషక పదార్థాలు దాణా ద్వారా అందజేయడం ద్వారా జరుగుతుంది. అంటే మనకి గడ్డి తర్వాత దానా ఈ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్, అంటే రెండు కూడా మనం చూసుకోవాలంటే దానా వచ్చేసి మనకి ఎక్కువగా జీర్ణమయ్యే పోషక పదార్థాలు ఎక్కువగా ఉండాలి, పీచు తక్కువగా ఉండాలి. అదే గడ్డి పదార్థాలు అయితే పీచు కొంచెం ఎక్కువనా పర్వాలేదు కానీ జీర్ణమయ్యే పిండి పదార్థాలు తక్కువగా ఉండాలి. సో ఇది మనము పశువు యొక్క ఉత్పత్తి కొరకు ఉపయోగించబడుతున్నాయి. సో మనకి దీంట్లో మేపు ఏవైతే ఉన్నాయో దాంట్లో దినుసులు వచ్చేసి మనకి అంటే మూడు భాగాలుగా చూసుకోవచ్చు. ఒకటేమో దానా, తర్వాత రెండవది గడ్డి పదార్థాలు, మూడోది వచ్చేసి ఖనిజ లవణాల మిశ్రమము. ఈ దానాలు వచ్చేసి మనకి రెండు రకాలుగా ఉంటాయి. దానా వచ్చేసి ఒకటేమో ఏదైతే మాంసకృతులు ఉంటాయి అవి హెచ్చుగా ఉండే దానాలు, తర్వాత రెండో రకం దానా వచ్చేసి దేంట్లో అయితే శక్తినిచ్చే దానాలు ఉండే కేటగిరీ. అంటే మనకి దానా వచ్చే రెండు కేటగిరీలు, ఒకటేమో హెచ్చుగా మాంసకృతులు ఉండేవి, తర్వాత హెచ్చుగా శక్తినిచ్చేవి. సో హెచ్చుగా మాంసకృతులు ఉండేవి వచ్చేసి మనకి వేరుశనగ పిండి, ప్రత్తి గింజల పిండి, నువ్వుల పిండి, నెక్స్ట్ సోయా పిండి, చేపల పొడి, యూరియా ఇవన్నీ ఉంటాయి. అదే శక్తినిచ్చే అయితే మాత్రం మనం ధాన్యాల వైపు వెళ్ళిపోవచ్చు, దాంట్లో మొక్కజొన్న, జొన్న, సజ్జలు, నూకలు మొదలైనవి. తర్వాత ఈ గడ్డి పదార్థాలు అంటే పీచు ఎక్కువగా ఉండే వాటిలో మనకి రెండు రకాలుగా ఇవ్వచ్చు పశువుకి. ఒకటేమో ఎండు మేతలు, రెండవదేమో పచ్చి మేతలు. ఈ ఎండు మేతలు వచ్చేసి మనకి వరిగడ్డి, చొప్ప, తర్వాత కాయజాతి గడ్డి. అదే మనకి పచ్చి మేతలు వచ్చేసి చాలా వెరైటీస్ ఉంటాయండి, కాయజాతి, ధాన్యపు జాతి, పచ్చి మేతలు, మాగుడు గడ్డి అంటే సైలేజ్, నెక్స్ట్ చెట్ల ఆకులు, నెక్స్ట్ పచ్చిగా బయళ్ళు మొదలైనవి. ఇది కాకుండా ఖనిజ లవణాల మిశ్రమం, ఇది ఎక్కువ మోతాదులో ఉండే లవణాలు, తక్కువ మోతాదులో ఉండే లవణాలు. అంటే మనకి మాక్రో మినరల్స్, మైక్రో మినరల్స్ అంటారు. ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సింది వచ్చేసి కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం. అదే తక్కువ మోతాదులో ఇవ్వాల్సిన మినరల్స్ వచ్చేసి ఖనిజాలు వచ్చేసి రాగి, కోబాల్ట్, ఇనుము, తర్వాత మాంగనీషియం, తర్వాత మ్యాంగనీస్, తర్వాత క్లోరిన్. సో ఈ విధంగా పశువుకు కావలసిన యొక్క పోషక పదార్థాల యొక్క వివరణ తెలిపాను, తర్వాత వాటి యొక్క ఇంపార్టెన్స్. ధన్యవాదాలు. రైతుకు చాలా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు అండి.
1: మీరింతవరకు పాడి పశువులకు కావలసిన పోషక పదార్థాల గురించి రాజేంద్రనగర్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు సుస్థిర వ్యవసాయంలో వాన

0: పాముల పాత్ర.
1: సుస్థిర వ్యవసాయంలో వానపాముల పాత్ర. సుస్థిర వ్యవసాయం అంటే పర్యావరణం ఇంకా జీవజాతులను రక్షించే వివిధ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి మొక్కలు లేదా జంతువుల నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం. పంట దిగుబడి పెంచడానికి రసాయన పురుగుల మందులు ఇంకా ఎరువులను విస్తృతంగా ఉపయోగించడం వల్ల దిగుబడి ఇంకా ఉత్పాదకత పొందవచ్చు. కానీ ఈ ఎరువులతో వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు నేల ఉత్పత్తి సామర్థ్యం క్షీణించడానికి కారణమవుతుంది. సుస్థిర వ్యవసాయంలో వానపాముల పనితీరు. వానపాములను రైతుమిత్రుడు, పొలం దున్నేవారు, భూమి యొక్క ప్రేగులు, పర్యావరణ ఇంజనీర్లు ఇంకా జీవసూచికలను కూడా పిలుస్తారు. వానపాములు వివిధ రకాల సేంద్రియ వ్యర్థ పదార్థాలను పోషకాలు అధికంగా ఉండే ఉత్పత్తులుగా మార్చడం ద్వారా నేల యొక్క భౌతిక రసాయనిక లక్షణాలను పెంపొందిస్తాయి. ఇంకా వాటి బొరియల నుండి విడుదలయ్యే మలపదార్థాన్ని ఉపరితలంపై జమ చేస్తాయి. సాధారణంగా మూడు రకాల వానపాములు నేలలో ఉంటాయి. భూమి లోతైన పొరల్లో నివసించే వానపాములు, ఉదాహరణకు ల్యాంపిటా మారుతి. ఈ వానపాములు భూమిలో లోతైన ఇంకా శాశ్వతమైన బొరియలు చేసుకొని జీవిస్తాయి. రాత్రిపూట మాత్రమే బొరియల నుండి భూమి ఉపరితలానికి వచ్చి సేంద్రియ పదార్థాన్ని తింటాయి. కాబట్టి ఈ వానపాములు వర్మికంపోస్టు తయారీకి అనువైనవి కావు. భూమి లోపల పొరల్లో నివసించే వానపాములు, ఉదాహరణకు పెంటాస్కాలెక్స్ ఇంకా ద్రవిడ. ఈ వానపాములు భూమిలో తక్కువ లోతైన బొరియలు చేసుకొని నివసిస్తాయి. ఇది నేలలో ఉన్న సేంద్రియ పదార్థాన్ని తింటాయి. ఇవి భూమి ఉపరితలానికి అరుదుగా వస్తాయి. కాబట్టి ఇవి వర్మికంపోస్టు తయారీకి అనువైనవి కావు. భూమి ఉపరితలం మీద నివసించే వానపాములు, ఉదాహరణకు ఐసినియా పోయిటిడా. ఈ వానపాములు భూమిపై పొరల్లో బొరియలు చేసుకొని సేంద్రియ పదార్థాన్ని తింటాయి. కాబట్టి ఇవి వర్మికంపోస్టు తయారీకి అనువైనవి. ఇవి శాశ్వత బొరియలు ఏర్పాటు చేయవు. ఉదాహరణకు యుడ్రిల్లస్ యుజీనియా, పెరియోనిక్స్ ఎక్స్కవేటస్. వానపాములు హెర్మాఫ్రోడైటాల్, అంటే ప్రతి వానపాములో మగ ఇంకా ఆడ రెండు అవయవాలు ఉంటాయి. ఇవి భూమి యొక్క లోపల నుండి మట్టిని పైపొరల్లోకి తీసుకువచ్చే అవిశ్రాంతంగా పనిచేసే జీవులు. ఈ వానపాములు నేలలో లోతుగా సొరంగం చేసి భూసారాన్ని ఉపరితలానికి తీసుకొని మట్టితో కలుపుతాయి. దీంతోపాటు అతి చిన్న పరిమాణం కలిగిన సరళ సొరంగాల సమూహంగా ఏర్పడతాయి. వానపాములు చనిపోయిన తర్వాత కూడా సొరంగాలు ఎక్కువ కాలం ఉంటాయి. ఈ సొరంగాలు నీటిని భూగర్భంలోకి చొప్పించడాన్ని సులభతరం చేస్తాయి. ఇంకా నీటి ప్రవాహాన్ని తగ్గిస్తాయి. వర్షపు నీటిని నేలలో నిల్వ చేయడంలో సహాయపడుతుంది. అటువంటి నిల్వ తేమ నెమ్మదిగా వేసవికాలంలో పంటకు విడుదలవుతుంది. ఇవి నేలలో సూక్ష్మ రంధ్రాలను ఏర్పాటు చేయడం వల్ల నీటి చొరబాటు రేటును పెంచుతాయి. ఇంకా నేలకోతను తగ్గిస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం వానపాములు విటమిన్ బి ఇంకా విటమిన్ డి వంటి కొన్ని ఎంజైమ్లను నేలలోకి విడుదల చేస్తాయి. ఇవి మొక్కల పెరుగుదలకు దోహదపడతాయి. వానపాములు భూమిని సారవంతమైన భూమిగా మార్చగలవని, ఇంకా వ్యవసాయ ఉత్పత్తిని పెంచగలవని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. వర్మికాస్ట్లో ఉండే హ్యూమిక్ ఆమ్లాలు ఇంకా హార్మోన్లు పంట దిగుబడి పెంచుతాయి. వర్మికంపోస్ట్ను రసాయనిక ఎరువులతో పాటుగా సమీకృత పోషకాల నిర్వహణలో పంటల్లో రసాయనిక ఎరువుల వాడకం గణనీయంగా తగ్గుతుంది. ఈ సేంద్రియ పదార్థం ఉపయోగం వల్ల వివిధ మార్గాల్లో మొక్కలు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అంటే ఆకుల సంఖ్య, విత్తనాలు, మొలక శాతం, వేరు బయోమాస్, పండ్ల ఉత్పత్తి, విత్తనాల సంఖ్య ఇంకా దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఇది చక్కెర, నూనె ఇంకా ప్రోటీన్ సమ్మేళనాలను పెంచడం ద్వారా పంటల పోషక నాణ్యతను మెరుగుపరుస్తుంది. నేలలోని ఈ చిన్న జీవులు మానవాళికి తమ అమూల్యమైన సేవలను అందిస్తూ ఉండేలా సంరక్షించడం అత్యంత అవసరం. నేలలో వానపాముల సంతతి పెంచే మార్గాలు. మోతాదుకు మించి రసాయనిక ఎరువులను పంటల్లో మనం వాడరాదు. సిఫార్సుకు మించి పురుగుల మందులను మనం ఎక్కువగా ఉపయోగించకూడదు. ప్రతి సంవత్సరం కాంపోస్ట్ లేదా పచ్చి రొట్ట ఎరువులను పొలంలో వేయాలి. పంట పొలంలో ప్లాస్టిక్ లేదా పరిశ్రమల వ్యర్థాలను మనం వేయకూడదు. నేలలో తగినంత తేమ ఉండాలి. పొలంలో నీటిపారుదల వ్యవస్థ సరిగా ఉండాలి. నేల గట్టిగా ఉండకూడదు. ఇంకా బరువైన వ్యవసాయ పనిముట్లను నేలలో వాడరాదు. వీలైనంత వరకు తక్కువగా పొలాన్ని దున్నాలి. ఇంకా భూమి పైపొరల వరకు మాత్రమే దున్నడం మంచిది.

0: పాట విన్నారు.
1: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం. సమర్పణ శ్రీ ఎం చిరంజీవి.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన, దీన్నే ముఫ్ట్ బిజిలీ యోజన అని కూడా అంటారు. భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడమే లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. గృహాలకు ఉచిత విద్యుత్తు అందించడమే కాకుండా ప్రభుత్వానికి కరెంటు ఖర్చు తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మరి ఈ పథకం గురించి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నటువంటి కుసుమ లింగమూర్తి గారి మాటల్లో విందాం.
2: ఇది భారతదేశంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేసి ఆ విద్యుత్తు ప్రొడక్షన్ లో కామన్ గా వచ్చేటువంటి సూర్యఘర్ యోజన అనే ఒక పథకం. దాంట్లో సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాల నుంచి మనం సౌర ఫలకాల నుంచి వచ్చేటువంటి విద్యుత్తును పెంపొందించడం కోసము మన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
1: ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు విందాం.
2: ఇది గృహాలకు అంటే మినిమం 300 యూనిట్స్ కాల్చుకున్నటువంటి వాళ్ళకి ఈ విద్యుత్తు ఛార్జ్ను తగ్గించుకోవడం కోసము ఈ సౌర ఫలకాలను ఏర్పరచుకొని వాటి ద్వారా వచ్చినటువంటి విద్యుత్తును వినియోగించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పథకంలో మినిమం 200 నుంచి 300 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఇంటికి ప్రతి ఒక్కరికి సౌర ఫలకాలు పెట్టుకొని అంటే సన్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ను పెట్టుకొని ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. మినిమం మనకి 300 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా దాదాపు ఒక 2000 నుంచి 3000 రూపాయల బిల్లు వస్తుంది. కాబట్టి ఆ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము రూఫ్ టాప్ సన్ సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయానికి వస్తే మనకు

0: ఆధునికమైనటువంటి ముందు జాగ్రత్త చర్యగా మన ప్రధానమంత్రి గారు ఏర్పరిచినటువంటి ఈ విద్యుత్తును తగ్గించుకోవడం కోసము రూఫ్ టాప్ సన్ సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవడానికి మనకి అనుమానమైనటువంటి రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకుని ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము ఉపయోగించుకోవచ్చు. ముఫ్తు బిజ్లీ యోజనలో తప్పనిసరిగా భారతీయ పౌరుడే ఉండాలి. అలాగే పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పరచుకునేటువంటి పైకప్పు అనేది అనుకూలమైనటువంటి ప్లేస్ అయి ఉండాలి. అలాగే తప్పనిసరి ఈ విద్యుత్ బిల్లు అన్నటువంటి యజమాని పేరు మీద కరెంటు మీటర్ అయి ఉండాలి. అలాగే అనువైనటువంటి సౌర ఫలకాలు నిర్మించుకున్నటువంటి ప్లేస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడంతో పాటుగా మనకు పర్యావరణానికి ముప్పు లేకుండా కామన్ గా సూర్యు నుంచి వచ్చేటువంటి కిరణాలతోటి మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి ఇది దాదాపుగా రేడియేషన్ లేకుండా వాయు కాలుష్యం లేకుండా వాటిని మనం వినియోగించుకోవడానికి పూర్తిగా అనువైనటువంటి బాపది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా మంది ముందుకొస్తున్నారు. ఎందుకనంటే దీంట్లో ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని మనం కూడా డబ్బులు ఆదా చేసుకునేటువంటి మార్గంలో చాలా మంది అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు.
1: ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇల్లులు ఆమోదయోగ్యమో ఇప్పుడు విందాం.
0: డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్. ఎందుకంటే మనకు రూఫ్ టాప్ లో దాదాపుగా అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి దాంట్లో 15x15 ప్లేస్ నా కూడా మనం 3 కిలోవాట్ అనువైనటువంటి సౌర ఫలకాలను మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్లేస్ ఉంటే సరిపోతుంది. భారీగా బాగా పెద్ద కూడా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కూడా మినిమం 120 యార్డ్స్ వరకు అయితే ఉంటుంది కాబట్టి 15x15 ప్లేస్ లో ఉన్నటువంటి బాపది కూడా మనకు అనువైనటువంటి ప్లేస్. అది సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అనువైనటువంటి స్కీమ్ ఇది. ఎందుకంటే రెంట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, కానీ రెంట్ ఉన్న వాళ్ళకు ఓన్ గా వాళ్ళ పేరు మీద మీటర్ ఉండదు. ఆ ఇంటిది ఓన్ మీటర్ ఉన్నప్పుడు మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుంది, ప్లస్ వాళ్ళు అప్రూవల్ చేస్తే మాత్రమే వీళ్ళకి సబ్సిడీ స్కీమ్ వస్తుంది. సో కమర్షియల్ విషయానికి వస్తే రెంటల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ సబ్సిడీ తీసుకోవాలంటే కనుక తప్పనిసరి వాళ్ళ పేరు మీద మీటర్ వచ్చి ఉండాలి, వాళ్ళ పేరు మీద మీటర్ రీడింగ్ ఉండాలి, ప్లస్ వాళ్ళకు కూడా సబ్సిడీ రావాలంటే మాత్రం ఓనర్ కూడా వాళ్ళ పేరు మీద ఉండాలి. సో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి ఓనర్ కు మాత్రమే ఇది సబ్సిడీ కింద మాత్రం స్కీమ్ వస్తుంది. మిగతా వాళ్ళు రెంటల్ ఉన్న వాళ్ళైనా కూడా మాకు సబ్సిడీ అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమర్షియల్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది.
1: సూర్యాగర్ యోజనలో భాగంగా ఎన్ని యూనిట్ల వరకు ఈ సోలార్ ప్యానెల్లను పెట్టుకోవచ్చు, లబ్ధిదారులకు సబ్సిడీ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు విందాం.
0: 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అని చెప్పేసి మనము విభజించడం జరుగుతుంది. దీంట్లో 1 కిలోవాట్కు వచ్చేసి 30,000 రూపాయలు, 2 కిలోవాట్కి వచ్చేసి 60,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ వస్తుంది. కానీ ఓవరాల్ గా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి 3 కిలోవాట్ తీసుకుంటారు కాబట్టి దానికి 78,000 రూపాయలు మాత్రం మన గవర్నమెంట్ నుంచి మన సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇది యావరేజ్ గా అంటే 1 కిలోవాట్ తీసుకున్నా మీకు 2 కిలోవాట్ తీసుకున్నా తక్కువ సబ్సిడీ వస్తుంది కాబట్టి 3 కిలోవాట్ తీసుకుంటే మనకు పెట్టుకునే ఖర్చు తక్కువనే వస్తుంది, సబ్సిడీ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం 3 కిలోవాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం దాదాపుగా. ఎందుకనంటే 100 యూనిట్లు వచ్చిన వాళ్ళకి, 150 యూనిట్స్ వచ్చిన వాళ్ళకి ఇది పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం పెట్టుకునే కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, మనం సబ్సిడీ తీసుకునే తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా 3 కిలోవాట్ అంటే కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటుంది సార్. దీనికి మన కరెంటు బిల్లు చూస్తే కనుక కాంట్రాక్టెడ్ లోడ్ అనేది ఒకటి వాళ్ళకు లైన్ ఉంటుంది. దాంట్లో చూస్తే కనుక మనకు 2 కిలోవాట్ గాని 3 కిలోవాట్ గాని వాళ్ళు దీని మీద లోడ్ పడుతుంది అన్నలోకి మాత్రమే ఇది అనువైనటువంటి అవకాశం అనేది నేను అనుకుంటున్నా. సో ఆ 3 కిలోవాట్ లోడ్ పడ్డోళ్ళకి మాత్రమే ఇది పెట్టుకుంటే ఇటు మనం సబ్సిడీ వస్తుంది, ప్లస్ మనకు కరెంటు బిల్లు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం.
1: ఇందులో ఎటువంటి పరికరాలు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
0: సౌర పలకలు ప్యానెల్స్ అని అంటాం మనం, అది ఆ ప్యానెల్స్ ఒకటి పైన రూఫ్ టాప్ మీద బిగిస్తామండి. దాని నుంచి మనకు ఏసీడీసీ వైర్స్ వస్తాయి. ఏసీడీసీ వైర్స్ నుంచి వచ్చేసి మనకు ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ నుంచి మళ్ళీ మనకు మీటర్ కు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మీటర్ కు మనం కనెక్ట్ చేసేస్తాము. ఇదంతా టోటల్ అంతా వచ్చేసి మన గవర్నమెంట్ TSNPDCL నుంచి కానీ అప్రూవల్ తీసుకుంటాం తప్పనిసరి. ఇది కన్వర్టర్, ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ అంటే బ్యాకప్ కావాలనుకుంటే బ్యాకప్ తీసుకుంటాము, ప్లస్ దీనికి ఏసీడీసీ మీటర్స్ వస్తాయి సార్. ఇవి వీటికి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ.
1: లబ్ధిదారులు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే విధంగా విద్యుత్ విభాగంతో ఏ విధంగా అనుమతి పొందాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
0: ఇది పిఎం సూర్యఘర్ ముఫ్తు బిజ్లీ యోజనలో ఒక పోర్టల్ ఉంటుంది సార్. అది ఆ పోర్టల్లో మనం ఓపెన్ చేసేస్తే మనకు దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు మీటర్ రీడింగ్ ఒకటి అడుగుతాడు, మీటర్ రీడింగ్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. మనకు యూనిక్ ఐడి ఉంటుంది మనది, ఆ ఐడి కొట్టేస్తే మన కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఉంది, యావరేజ్ లోడ్ తీసుకుంటుంది అన్నట్టు మన ఇయర్ మొత్తం లోడ్ తీసేసుకొని వీళ్ళకు ఇంత అవసరం పడుతుంది, ఇది 2 కిలోవాట్ సరిపోతుంది, 3 కిలోవాట్ సరిపోతుంది, 5 కిలోవాట్ అవసరం పడుతుంది అని చెప్పేసి అనేది స్కీమ్ కింద అప్లై చేయాలనుకున్న ఆ పోర్టల్ ఓపెన్ చేసి టీఎస్ఎన్పిడిసిఎల్ నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. అంటే కస్టమర్ పేరు మీద మాత్రమే ఫీడ్

0: చేస్తాం మేము ఇది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం కస్టమర్ మొబైల్ నంబర్ కి వెళ్తుంది కాబట్టి ఏదున్నా కూడా అంటే రేపు స్కీమ్ వర్తింపజేసినా వర్తింప చేయట్లేదు దీనికి కస్టమర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎన్పీడీసీఎల్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అప్రూవల్ రావాలి అంటే మేము పెట్టినటువంటి బాపద్ది పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇలా డిసిఆర్ ప్యానల్స్ అని నాన్ డిసిఆర్ ప్యానల్స్ ఉంటాయి సార్ దీంట్లో, డిసిఆర్ ప్యానల్స్ ఫిట్ చేసినప్పుడు మాత్రమే ఇది స్కీమ్ కింద వర్తింపజేస్తుంది కాబట్టి ఎన్పీడీసీఎల్ వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంటిని అప్రోచ్ అయ్యి మీకు డిసిఆర్ ప్యానల్స్ పెట్టిల్లా, డిసిఆర్ ప్యానల్స్ మీన్స్ సార్ అంటే పర్ఫెక్ట్ ఇది స్కీమ్ కింద వర్తింపజేసేటువంటి ప్యానల్స్ ఏ పెట్టిల్లేదని చూసిన తర్వాతనే వాళ్ళు స్కీమ్ కింద వాళ్ళు ఆ సబ్సిడీ విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి పీడీసీఎల్ వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వాలి అంటే దానికి ఇది పర్ఫెక్ట్ చేశారని చెప్పేసి గవర్నమెంట్ కు లెటర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దెన్ 1 మంత్ అన్న కాడ వన్ అండ్ హాఫ్ మంత్ కావచ్చు 2 మంత్స్ కావచ్చు, మొత్తానికైతే 2 మంత్స్ తర్వాతనైనా కూడా వీళ్ళకు స్కీమ్ వాళ్ళ అకౌంట్ లో మాత్రమే జమ అయిపోతాయి. ఇవి
1: అనుమతి పొందాలంటే ఏ పత్రాలు అవసరం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.
0: గుర్తింపు కార్డు విషయానికి వస్తే ఆధార్ కార్డు కావాలి సార్ దీనికి, మీటర్ బిల్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా, పాన్ కార్డు ఒకటి, బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారంటే మన స్కీమ్ కింద అప్లై చేస్తున్నాం కాబట్టి మన అకౌంట్ లో పడడం కోసం అనే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది సార్. ఒక 2 ఫోటోస్ ఇవ్వాలి. ఇది పూర్తి స్థాయి ఆన్లైన్ లో చేసేటువంటి ప్రక్రియ కాబట్టి పోర్టల్ ఓపెన్ చేస్తే మాత్రం 100% ఆన్లైన్ లో ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అంటే 2 ఫోటోస్ ఇవి ఇచ్చేసి మాత్రం మన ఫోన్ నంబర్ మీద మన పోర్టల్ లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది
1: సోలార్ ప్యానెల్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటును ఇంట్లో అవసరాలకు వినియోగించుకొని మిగిలిన కరెంటును లబ్ధిదారులు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు విందాం.
0: ఒక్కొక్కరికి ఆ 300 యూనిట్లు కూడా యూజ్ చేసుకోకుండా ఎగ్జాంపుల్ 200 యూనిట్స్ వాళ్ళు యూజ్ అయినాయి అనుకోండి, మిగతా 100 యూనిట్లు వాళ్ళకి అక్కడ పక్కకున్నాయి. ఆ పక్కకున్న వాపతి ఏం చేస్తుంది అంటే కొందరు అవగాహన రాహిత్యంతో గవర్నమెంట్ కు పంపించేస్తే మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు కాకుండా కొన్ని ఒక 6 నెలలకు ఒకసారి సంవత్సరంకు ఒకసారి వాళ్ళు రేడియేషన్ తీస్తారు దాన్ని, అంటే టోటల్ గా 6 మంత్స్ బయ బ్యాకప్ తీసేసి సంవత్సరం తర్వాత ఎంతెంత మిగిలి విద్యుత్ ఉంది, మిగిలి యూనిట్లు ఉన్నాయి, అవి ఏం చేస్తారు ఈ మంత్ ఆ 100 యూనిట్లు మిగిలిన తర్వాత నెక్స్ట్ మంత్ కు ఫార్వర్డ్ చేస్తారు. అవి అంటే నెక్స్ట్ మంత్ కూడా దాంట్లో యాడ్ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు తప్ప మనకు ఇప్పుడు డబ్బులు మనకు తిరిగి ఇవ్వరు. ఒక 6 మంత్స్ వరకు చూస్తారు, టోటల్ యావరేజ్ గా ఒక 600 యూనిట్లు 700 యూనిట్లు మనకు మిగిలింది అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసేటువంటి కాస్ట్ కి మనకు మన అకౌంట్ కి మాత్రం వాళ్ళు బదిలీ చేస్తారు. ఎవ్రీ మంత్ మాత్రం దీనికి క్యాల్కులేట్ చేయరు, క్యాల్కులేట్ చేసిన బాపత్ దాన్ని మాత్రం నెక్స్ట్ మంత్ కి మాత్రం మనకు ఫార్వర్డ్ చేసేస్తారు. అంటే మనకి ఇప్పుడు జల విద్యుత్ ఉంది, ఇంధన విద్యుత్ ఉంది, ఇవి రేపు ఫ్యూచర్ లో తగ్గుముఖం పడతాయి, లేకపోతే మన పవర్ ఎక్కువ అవసరం పడుతుంది, మనకు జనరేట్ అయ్యే పవర్ తక్కువ పడుతుంది కాబట్టి ఫ్యూచర్ లో మనకు విద్యుత్ వినియోగం పెరుగుతుంది రోజు రోజుకు. రేపు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, 2 వీలర్స్ గానీ 4 వీలర్స్ గానీ వస్తున్నాయి, దానికి ఎలక్ట్రికల్ విద్యుత్ అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు అవసరం పడేదానికంటే ఫ్యూచర్ లో ఇంకెక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఈ సన్ సోలార్ సిస్టమ్ ను ఖచ్చితంగా ఉపయోగంలో తీసుకొచ్చుకుంటే గనక మనం ఇంకా అడ్వాన్స్ ఉంటామని చెప్పేసి అని నా ఉద్దేశం. ఏ విద్యుత్ సంస్థలు అయినా కూడా వినియోగం పెరుగుతుంది కాబట్టి చార్జెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కామన్ గా వచ్చేసేటువంటి వాతావరణం నుంచి వచ్చేటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేటువంటి సూర్యకిరణాలతో మనం సాధించేటువంటి ఈ విద్యుత్ ప్రొడక్షన్ ను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తే ఇంకా ముందు ముందు చాలా బెనిఫిట్ అవుతుంది తప్ప ఇది ఎప్పుడు కూడా నష్టం జరగదు అనేది మా ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా ఈ సన్ సోలార్ సిస్టమ్ కు రాస్తే అందరికి ఆమోదయోగ్యం ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద లబ్ధి పొందినటువంటి నర్సంపేటకు చెందినటువంటి క్రాంతి గారు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం.
2: సోలార్ లైట్స్ పెట్టించుకున్నాము, సోలార్ ప్యానల్స్ బాగానే ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ఇప్పటికైతే 25 ఇయర్స్ మాకు ప్యానల్స్ వారంటీ ఇచ్చారు, బట్ కేబుల్స్ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీస్ వాటికి మాత్రం 7 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఇప్పటికైతే ఏ ప్రాబ్లమ్ లేదు సార్. మేము 5 మంత్స్ అవుతుంది పెట్టుకుని, 2 మంత్స్ బ్యాక్ మేము సబ్సిడీ అమౌంట్ కూడా అకౌంట్ లో పడుతున్నాం. అంటే 230,000 అయింది సార్. అంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని కాస్ట్ పడుతుంది అన్నారు. మాకు మా బిల్డింగ్ అటు ఇటు పక్కన సోలార్ ప్యానల్స్ మేము నీడ పడడానికి అవకాశం లేదని చెప్పేసి కాస్ట్ కొద్దిగా తక్కువ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. 30,000 వరకు అయింది, 80,000 సబ్సిడీ పడింది నా అకౌంట్ లో. డైలీ 10 to 15 మినిట్స్ వరకు జనరేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. మాకైతే ఇప్పటివరకైతే పవర్ తో ఇబ్బంది అలాగే పెట్టుకున్నప్పటి నుండి కూడా 3 kV మేము పెట్టించుకున్నాము. అంటే మాకు వచ్చేసి వాళ్ళు నెలకి ఈజీగా 300 యూనిట్ల వరకు జనరేట్ అయితే సార్ ఈజీగా. మీకు ఏ వెదర్ ఏ విధంగా ఉన్నా కూడా ఇట్లా నార్మల్ వెదర్ లో ఉన్నా కూడా 300 యూనిట్ల వరకు అయితే జనరేట్ అవుతాయి అని చెప్పేసి చెప్పారు. పెట్టి ఇప్పటికి 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది, ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగానే ఉంది. అంతకుముందుకు మాకు 2,000 to 2,500 వచ్చే కరెంట్ బిల్లు, ఇవి పెట్టాక జస్ట్ మినిమం బిల్లు వస్తుంది. కాబట్టి ఇప్పటివరకైతే దానివల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, కరెంట్ బిల్లు పూర్తిగా 0. ఇప్పుడు మాకు స్కీమ్ కింద అని చెప్పేసి స్కీమ్ అప్లై చేశారు సార్, మాకు స్కీమ్ లో సబ్సిడీ అమౌంట్ వచ్చేసింది మాకు ఇంటి పర్పస్ కాబట్టి. ఇప్పుడు పవర్ ప్లస్ చేసిన ఎవరికి కరెంట్ పోయినా మాకు సంబంధం లేదు, మాకైతే 24 అవర్స్ పవర్ ఉంటుంది. 4 రూమ్

0: వెనక సైడ్ రాస్తాం. మాకు 5-6 లైట్లు ఉన్నాయి, 4 ఫ్యాన్లు ఉన్నాయి, టీవీ ఉన్నాయి. ఇట్లా ఇంట్లో అది రెగ్యులర్ యూజ్ చేయొచ్చు. అంటే వీళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తారని చెప్పి చెప్పారు సార్. చెప్పినాక ఒకసారి వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసుకున్నారు. సరే అయితే ఆ కేబుల్స్ అయితే అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే పర్టైన్ తీసి వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాతనే పడింది అమౌంట్ కూడా, సబ్సిడీ అమౌంట్ కూడా. చాలా బాగుంది సార్, ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే పవర్ పోతుంది అన్న బాధ అనేది ఇంతవరకు లేదు. అది పెట్టుకున్న తర్వాత 24 అవర్స్ పవర్ ఉంది మనం. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలన్నా మా మామూలుగా డైలీ కరెంటు ఎక్కువ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు అయితే ఇంకా చాలా అంటే చాలా సేఫ్ లో పడిపోతారు. ఎట్లా అంటే ఒక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 10,000 కరెంట్ బిల్ వచ్చేవాళ్ళు అనుకోండి, ఏమైతుంది అంటే వాళ్ళు ఒక్కొక్కటి 10,000 అన్నప్పుడు వీళ్ళు ఒక్కటిసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినా కూడా ఈఎంఐ పద్ధతి ఇస్తామన్నారు సార్ వాళ్ళు. ఈఎంఐ పెట్టుకుంటే ఏమైతే మనకు ఒక 1-2 ఇయర్స్ లో మనకు ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మిగతా 25 ఇయర్స్ వరకు మాకు సేఫే కదా. అట్లా కూడా చాలా బాగా అనిపించే మేము పెట్టించుకున్నాం.
1: ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన పొంది వినియోగిస్తారని ఆశిద్దాం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: కర్షక జనావళికి తారక మంత్రం,
4: మహిళా లోకానికి ప్రియనేస్తం,
3: యువజనులకై ఉత్తుంగ తరంగం,
4: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
5: కొంతకాలం
3: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
4: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
6: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
3: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
6: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
4: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
3: అన్ని తానై
4: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
3: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
4: ఆకాశవాణి,
3: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:00. వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రెండవ విడతలో రాష్ట్రపతి ముర్ము 47 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. మే 25న 66 మందికి పద్మ అవార్డులు అందజేశారు. ఈరోజు పద్మశ్రీ అవార్డు అందుకున్న వారిలో రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ ఉన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ ఏర్పాటు చేయమని సీఎం రేవంత్ రెడ్డి తనకు 2 సార్లు లేఖ రాశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2 రోజుల పాటు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డికి సమావేశాలు ఏర్పాటు చేశానని వెల్లడించారు. అశ్విని వైష్ణవ్ ఖత్తర్తో సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగాయన్నారు. తానెప్పుడు తెలంగాణ అభివృద్ది, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని, కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధిగా రాష్ట్రాభివృద్ది కోసం కృషి చేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఖరీఫ్, రబీ సీజన్తో కలిపి 152 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు దాదాపు 8,000 కోట్ల మేర చెల్లించినట్టు ఉత్తమ్ వివరించారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో నమో జెన్జీ కాన్క్లేవ్ జరుగుతోంది. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఎంపీ ఈటల, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. గత త్రైమాసికంలో భారతదేశ మొత్తం వాణిజ్యం 5.4% వృద్ధి చెందిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్

పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. ఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదికను విడుదల చేసిన ఆయన, ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరాయని, దిగుమతులు 6.5% పెరిగాయని అన్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన సివిల్ ఇన్వెస్టర్స్ వేడుకలో హైదరాబాద్ సీసీఎంబీ విశిష్ట జన్యు శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీ పురస్కారాన్ని అందించారు. సిఎస్ఐఆర్ భట్నాగర్ ఫెలో అయిన ఆయన్ను జన్యు రంగంలో చేసిన విశేష సేవలకుగాను ఈ అవార్డు వరించింది. టీజీ20 లీగ్ 2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్తో ఈరోజు జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి లలిత సంగీతం కార్యక్రమంలో సునంద కాంత్ గారి గాత్రం. ముందుగా అలికిడైతే చాలు

0: మీరింతవరకు సునంద కాంత్ గారిచే లలిత గీతాలు విన్నారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా మన్మధుడు చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, రచన భువనచంద్ర.

ఇప్పుడు వినండి, డ్యూడ్ చిత్రం కోసం సాయి అభయంకర్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, రచన రామ్జోగయ్ శాస్త్రి.

ఇప్పుడు వినండి 118 చిత్రం కోసం యాజిన్ నాజర్ పాడిన పాట. రచన రామాంజనేయులు, సంగీతం శేఖర్ చంద్ర.

మహానుభావుడు చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం ఎస్ఎస్ థమన్.

చిత్రసీమ సినీగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కింగ్డమ్ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్, అనుమిత పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

ఇప్పుడు వినండి, కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రం కోసం కేజే రంజిత్ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

కార్యక్రమంలో చివరిగా ట్యాక్సీ వాళ్ళ చిత్రం కోసం సిట్ శ్రీరామ్ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం జేక్స్ బెజాయ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భవానీ మహిమ. ధూళిపాళ శివరామకృష్ణ శర్మగారిచే హరికథాగానం వింటారు.

సద్గురువులకు శ్రోతలకు సభక్తిగా ప్రణామాలు. శరన్నవరాత్రి మహోత్సవాలకై సర్వాలంకార శోభితురాలైన శ్రీమాత దివ్య చరణాల చరణారవిందాలకు ప్రణామశతాలు.

మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవగరియసి అన్న శ్రీ శంకర భగవత్పాదుల దివ్యవాణిని అనుసరించి సంసార సంద్ర సంతరణమునకు భక్తి సులభోపాయం. సృష్టి స్థితి లయాలకు మూలాధారమైన పరాశక్తి అనుగ్రహం పొందటానికి సర్వులు అర్హులే. నిరక్షర కుక్షి అయిన గుహుడు, బోయవనిత శబరి, పక్షియగు జటాయువు, నిరుపేదయగు కుచేలుడు భగవదనుగ్రహం పొందేరు కదా. ఆవగిందంత భక్తి విశ్వాసం ఉంటే చాలు, విశాలాక్షి అనుగ్రహం కలిగినట్లే. అమ్మా, నీ చల్లని చూపుల నాపై ప్రసరింపనిమ్ము అనుటకై భవానీ నీవు అన్నంత మాత్రాన ప్రసన్న వదనంతో శ్రీ నీ సాయుజ్య పదవిని ఇత్తు అని ఆర్యశంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు. భవానీ త్వం దాసేమై వితరదృష్టి

దుర్గాదాసును, పామరుడని విడువక పేదయైనా పదిగోరకు భోజనం అందించాలన్న ఉమాపద భట్టుపై కృపావృష్టి కురిపించిన అమ్మదయ అమ్మదయ అపారం. పండితుని పామరుని రెండు చేతుల ఆప్యాయతతో అనుగ్రహించింది జగదంబ. ఇక కథను అవధరించండి. పరమసాత్విక విధానమున బ్రతుకు హరిచ

పరమ పవిత్రమైన ఉత్తర భారతదేశంలో చిన్న పల్లెటూరు తారిజీపురం. శాంతికి నిలయమైన ఆ గ్రామంలో హరిచరణుడు అన్న నిరుపేద గృహస్థులొకడున్నాడు. గాజులమ్ముకుంటూ జీవనయాత్ర సాగించేవాడు హరిచరణ్. మధుర జలాలను అందించే నదీ నదాలను, అమృత ఫలాలను అందించే వృక్షరాజాలను, కోరకయే వర్షించే మేఘాలను, జీవరాశికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచే సూర్యచంద్రులను చూచి భగవంతుడు ఎంత దయామయుడు కాకపోతే ప్రాణికోటి మనుగడకు ఇవన్నీ సమకూర్చాడు అని తలచేవాడు. మంచి మనసున్న అతడు ప్రభాతంలో భగవంతుని తలుచుకొని గాజుల వలారం భుజాన వేసుకొని ఇలా పాడుకుంటూ గ్రామం తిరిగేవాడు.

గాజులు. అలా గానం చేస్తూ వాడవాడలా తిరిగి అతని సుకృతం పండెనా అన్నట్లు కోరకయే శ్రావణమేఘం వర్షించేలాగున పరాశక్తిని ప్రస్తుతించే ఒక పరమభాగవతుడు ప్రత్యక్షమైనాడు. హరిచరణుని సన్నిధిలో ప్రత్యక్షమై ఇలా భగవంతుణ్ణి స్మరింపుతసాగాడు.

అప్రయత్నంగా భాగవత దర్శనం హరిచరణునకు సిద్ధించింది. కరుణారసముప్పంగా హరిని ఆశీర్వదించి, ఓ గాజులబ్బి, సకల పాపాల హరించి సకల శుభాలనందించే శ్రీ భువనేశ్వరి దివ్యనామం నీకు అనుగ్రహిస్తాను, నిరంతరం నామం జపించు, దుర్గతులు తొలగి సద్గతులు కలుగుతాయి,

నీవే పని చేస్తున్నా జగజ్జనని స్మరణ మానరాదు. గురువాక్కునందు విశ్వాసం సడలరాదు. సమస్త సన్మంగళదాయిని అగు ఆ జగదీశ్వరుని, జగదీశ్వరుని నిరంతరం జపించు, ఆవిడ అనుగ్రహిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళాడు ఆ భాగవతాగ్రని.

అని భగవతిని స్మరిస్తూ సాగిపోసాగినాడు దుర్గాదాసు. అతని హృదయమనే ముచ్చపు చిప్పలో స్వాతి చినుకు అనే నామబిందువు చిలకరించి వెళ్ళాడు సద్గురువు. ఎండ ఎనక వాన ఎనక కాలినడకన గాజులమ్ముకుంటూ అమ్మనామ స్మరణ అహర్హం చేయసాగాడు గాజులబ్బీ.

ముదమారగరే బవళ్ళు ఏ శిలువుల నేని ఏ శిలువులగాని తన్ను దరియేర్చడు నన్న గురూపదేశపు పలుకుల విశ్వసించి.

గాజులమ్మే హరికి ఈ వెర్రి ఏమి అని కొందరు. గాజులు గాజులని కేక వేస్తూ దుర్గా దుర్గా అని పొరికెక్కలేమిటి అని మరికొందరు. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇదొక రకమైన పిచ్చి అని మరికొందరు భావన చేయి సాగినారు. పల్లె ప్రజలంతా ఇతని తీరు చూచి హరిచరణ్ అని కాక దుర్గాదాసు అని పిలువసాగారు. మంచి అలవాటు మనిషిని మానవోత్తమునిగా

0: మహనీయులంతా మామూలు జనం దృష్టిలో పిచ్చివాళ్లే సుమా. మెత్తని వాణ్ణి చూస్తే మొత్తబుద్ధి అవుతుందని పరధ్యానంగా పయనించే దుర్గాదాసు చుట్టూ అల్లరి పిల్లలు చేరి, ఓ దుర్గాదాసు, అమ్మని వెనకే నక్కి నక్కి మెల్లగా వస్తుందయ్యో, ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు అనేవారు. పిల్లలు అబద్ధాలాడరు. బాలవాక్కు బ్రహ్మవక్కారంటారు కదా, అమ్మ నిజంగా తన వెనక వస్తున్నదేమోనని వెనుతిరిగి చూచేవాడు దుర్గాదాసు. చప్పట్లు కొట్టి దుమ్ము చల్లి దుర్గాదాసు వెర్రివాడో అంటూ వెళ్ళిపోయేవారు అల్లరి పిల్లలు. అమ్మ దర్శనం ఈ దరిద్రునకు కలుగునా అని నిర్వేదంతో మౌనంగా వెళ్ళిపోయేవాడు పాపం దాసు. సాధనాబలంతో నిద్రలో సైతం నగరాజసుతనే స్మరించే స్థాయికి ఎదిగాడు అతడు. అది ఒక మిట్ట మధ్యాహ్న సమయం. పిట్ట సైతం తిరుగాడని ఆ నట్ట నడి ఎండన పొట్టకూటికై పట్టుదలతో వడివడిగా ఒక చెరువుగట్టుపై నడకసాగించాడు దుర్గాదాసు.
1: అది వైశాఖపు మండుటెండా

అడుగులు వేస్తూ అమ్మనే స్మరిస్తున్న దుర్గాదాసు వెనుక ఎవరో వస్తున్న సవడి. వెనుక నుండి ఘల్లు ఘల్లని అందెల చప్పుడు లయబద్ధంగా మ్రోగుతోంది. గాజులబ్బి ఆగు అన్న పిలుపు. ఒక్కసారి దుర్గాదాసు ఒళ్ళు ఝల్లోమన్నది. ఎవ్వరది? పుట్ట పురుగులేని చెరువు గట్టున నన్నెవరు పిలుస్తారులే, అదంతా నా భ్రమ అని భావించి నడక సాగించాడు దుర్గాదాసు. అబ్బి, నీకేమన్నా చెముడా? గాజులు కావాలయ్యా నాకు అన్న కోమలి కంఠం విని విరుదిరిగాడు. మధురము కంఠరావము సుమంగళ సుందర సుప్రకాశ సన్నిధి అన్న ఒప్పు రూపము పునీత ప్రసన్న ముఖంబు విస్మయాంబుధిమును గంగజేసడి అపూర్వ మహత్తర శక్తి మంగళోదధియన వెల్గునా మహిళ దర్శన భాగ్యమున దే అతడు. మూర్తి భవించిన సర్వమంగళవలే సర్వాలంకార శోభితయై దివ్య తేజస్సుతో కదలి వచ్చే కనకదుర్గలా గోచరించిన ఆయమ్మ కమనీయ రూపాన్ని దర్శించి విచలితుడయ్యాడు దుర్గాదాస్. ఇదిగో అబ్బి, ఏమిటా వెర్రిమొర్రి చూపులు? నాకు గాజులు కావాలి, వేస్తావా లేదా?

అలాగే తల్లి, అలాగే తల్లి అంటూ దుర్గాదాసు ఆ సమీపంలోని చల్లని చెట్టు నీడన కంబడిపరచి మలారందించి ఎదురుగా కుదురుగా కూర్చున్న కన్యకామణికి గాజులు వేయ సిద్ధపడ్డాడు. తనను తాను మరచిపోతున్నాడు

నాటి పసిబాలుల వాక్కులు నేడు యథార్థం కానున్నాయా? అరుణారుణ కాంతులు విరజిమ్మేయి కాంతామణి కరకమలాలు కనకదుర్గమ్మ కోమలహస్తాలను తలుపుకు తెస్తున్నాయి అని ఉన్మత్తుడై ఆ తల్లి చేతులను కన్నులకో అద్దుకుని కన్నతల్లి కాత్యాయని కనకదుర్గా అని సజలనయనాలతో శ్రీమాతను స్మరిస్తూ ఆ అమ్మ చేతులకు గాజులు వేయసాగాడు దుర్గాదాస్. బాబు, వెర్రివాడిలా ఉన్నావే, ఏమిటి నీలో నీవు గొణుక్కుంటున్నావు? దుర్గా దుర్గా అనంత మాత్రాన నీ దరిద్రం తీరేనా, నీ కష్టాలు తొలగేనా?

నాలుక పుండు పడేలా నామస్మరణం వలన ఏం ప్రయోజనమయ్యా? ఓ గాజులబ్బి, ఈ వ్యర్థ ప్రయత్నం మాను. అర్థ సంపాదనకై ప్రయత్నించు. నేనేదో స్వార్థంతో చెబుతున్నానని అపార్థం చేసుకోకు. కాస్త లౌక్యం ఉండాలయ్యా బ్రతకాలంటే అన్నది. అమ్మ దయగనగనే చేసిన

ఫలితం ఆశించి నేను జగన్మాతను స్మరించడం లేదు. జననీ, అది కేవలం గురువాజ్ఞపై నా విశ్వాసం సుమా అని మంచి మంచి గాజులు ఆ మాన్ని చేతులకు అలంకరించి గాజుల మూట సర్దసాగాడు దుర్గాదాస్. గాజులబ్బి, ఎంత మంచి గాజులు వేశావయ్యా, ఉండు పైసలిస్తా అంటూ పైసలకై వెతకింది. ఎంత వెతికినా ఉంటేగా కంగారు నటిస్తూ, అబ్బి డబ్బుల డబ్బి మరచి వచ్చేనయ్యా, అయ్యయ్యో ఇప్పుడెలా, నీవా నిరుపేదవు, కాసులా చేతలేవు, గాజులా అతి విలువైనవి, ఏం చేయను, పోనీ ఒక పంచే, నీ గాజులు తిరిగి నీవు తీసుకో అంటూ చేతులు ముందుకు చాపింది ఆయమ్మ. పోని నేను తీసి ఇవ్వనా.

అని గాజులు తీయబోయింది ఆ తల్లి. ఆ తల్లి మాటలకు నొచ్చుకుంటూ, అమ్మా నిరుపేదనే కావచ్చును కాని మానాభిమానాలు కలవాడినే అమ్మా, కాసులకైక కుర్తి పడేవాడిని కాదమ్మా నేను.

స్త్రియః సమస్తాశ్చతవైవ భేదాః, స్త్రియః సమస్తాశ్చతవైవ భేదాః అన్న ఆర్య శంకరుల సూక్తి అతని నాలుకపై నర్తించి కాబోలు. అమ్మా, స్త్రీలందరూ శ్రీమాతకు ప్రతిరూపాలే, పైసరులేవన్న పరితాపం మాను, భగవతి కృప నాకున్న చాలును, సెలవు అని లేచి నిలచాడు. అబ్బి ఆగు, నీవు వెళ్లేది ఆ కనపడే ఊరేగా, ఆ ఊరా ఉమాపద భట్టుగారని మా నాన్నగారులున్నారులే, మా నాన్నగారున్నారులే, పైసలు మా నాన్నగారిని అడిగి పుచ్చుకో. అసలు నాకసలే ఆడపిల్లలుడేరయ్యా అంటాడేమో, ఆయన మాటలు నమ్మకు. కాదంటే పూజామందిరంలో మహేశ్వరి విగ్రహం చెంత, కుంకుమ భరిణిలో అర్ధరూపాయి ఉంది, తీసిమ్మన్నానని చెప్పు, వెళ్ళిరా అని కరమెత్తి దీవించి చెరువు వైపు సాగిపోయింది ఆయమ్మ. దుర్గాదాసు ఆ కనపడే గ్రామం వైపు సాగిపోయాడు. ఆ ఉమాపదుడెవరో, అతని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

అది ఒక కుగ్రామం. వేదవిద్యా విశారదుడు శ్రీ ఉమాపద భట్టు ఆ గ్రామ నివాసి. నియమనిష్టాసాగరుడు, నియమనిష్టాగరిష్ఠుడు, శుద్ధశ్రోత్రియుడు, శ్రీమంతుడు, నిరతాన్నదాత, శ్రీ విద్యోపాసకుడు అతడు. అతని ఇల్లాలు అన్నపూర్ణ, ఆరేండ్ల కుమారుడు శివరాముడు. కలిగినవాడైనా కాలప్రవాహంలో కరిమిరింగిన వెలగపండుల సిరి తరిగిపోగా కటిక దరిద్రునిగా మారాడు ఉమాపదుడు. ఆస్తులు జరిగినంత మాత్రాన అలవాట్లు మారవు కదా. పట్టెడన్నం 10 మంది పేదలకు అందించాలన్న తపనను చంపుకోలేక అప్పులు చేసి ఆశయం నెరవేర్చుకోసాగాడు పాపం ఉమాపద భట్టు తన ఇల్లాలితో కూడా. అహరహములు వారి ఇంట మృగరాజవాహిని అమ్మవారి యొక్క స్మరణ కొనసాగేది నిరంతరం.

భోగి ఉండగానే భోగం నశిస్తుంది, భోగి గతించినా అతని త్యాగం భుగిపై నిలుస్తుంది అంటారు అనుభవజ్ఞులు. అతిథి సమర్చనం అన్న అతనికి ప్రీతి మెండు. శ్రీచక్రార్చన, దేవీ భాగవత పురాణ పఠనం, అనుష్ఠానం, శ్రీ ఉమాపదుల నిత్యకృత్యాలు. ఎందుకో శ్రీమాత విగ్రహం వైపు చూచిన ఉమాపదులకు శ్రీదేవి చల్లని చూపుల మహిమ తలపులలో మెదిలింది.

దళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మాపపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనేవా.

ఈశ్వరక్షకి. వికసించిన నీలోత్తలము వంటి కనుగవతో సుదూరంగా ఉన్న దీనుడనైన నన్ను చల్లని చూపుల వీక్షింపరావా. చంద్రకిరణాలు రాజప్రసాదంపైన అరణ్యాలపైన ఒకే విధమైన కాంతిని ప్రసరిస్తున్నాయి కదా అన్న శ్రీ శంకర భగవత్పాదుల మధుర వాక్కుల మదిని తలుచుకున్నాడు పాపం జగజ్జనని. చల్లని చూపుల తననెన్నడూ వీక్షింతును అని అర్ధరాత్రి వేళ సైతం అప్రమత్తుడై ఉండేవాడు. సందేహమేహారు హృదయాకాశాన్ని కప్పివేయగా శ్రీదేవి చరణరాజీవాలు శ్రీహరణాలు కాకపోతే శివదేవుడు శ్మశానవాసి ఎలా అవుతాడు అని భావించాడు ఒక పర్యాయం. తన ఇంట జ్యేష్ఠాదేవి ఇష్టపూర్తిగా తిష్టవేసిన కారణం తాను దేవదేవిని ఉపాసించిన మహిమ అనుకున్నాడు పాపం. కలసిరాని కాలంలో కనకం ముట్టినా మట్టిగా మారుతుంది అని అనుభవజ్ఞుల వాక్కు. అప్పులు దరిద్రం పోటీబడి పెరుగుసాగాయి. అయినా ఉత్తముడని తిరిగిరాదని తెలిసి ఊరివారందరూ అప్పులు పెట్టేవారు. తీర్చలేని అప్పులు చేయటం ఇష్టం లేక

ఉంటే తినటం, లేకుంటే పస్సులుండటం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చాడు ఉమాపద భట్టు. జగత్తును కన్న తల్లికి బిడ్డల కష్టసుఖాలు తెలియదివా అని తలచి, అమ్మా త్రిపురవారిని చక్రరూపిణి ప్రకామ్య సిద్ధి స్వరూపిణి మహాముద్రాధారి.

అమ్మలగన్నయమ్మ ఆదుకొనక తనను మరచునా? ఉమాదేవి ఉపేక్ష వహించిన నా గతి ఏమి? ఇష్టదా దేవతా దర్శనం భావరూపంలోనే అవుతుందా? సర్వజీవ స్వరూపిణియగు అమ్మ లేనిదెక్కడా? ఇలా సాధకుని సందేహాలన్నీ ఒక్కసారిగా మనసులో ముసురుకున్నాయి. ఉమాపద పట్టినకు శ్రీమాతను ఇలా స్తుతింపసాగాడు.

అలా నవరత్నమాలికా స్తోత్రం అమ్మకు సమర్పించి, అన్నపూర్ణ, అమ్మకు నివేదనం అందించు అని అపరాహ్నవేళ ఉమాపదుడు ఇల్లారిని పిలువసాగాడు. ఆకలికి తాళదాలక ఆరేండ్ల శివరాముడు దీనవదనంతో బేలచూపుల కన్నతల్లివైపు చూడసాగాడు. జగజ్జనకి నివేదన, నిజశితునకు పట్టెడు మెతుకులు అందించలేని తమ అశక్తత తల్లడిల్లిపోయింది అన్నపూర్ణమ్మ హృదయం. నమ్మిన వారిని జగన్మాత రక్షించును అనుటకు నిదర్శనంగా శివరాం శివరాం అని ఎవరో తలుపు కొట్టసాగారు. ఆకలి అంటూ రోజు

ప్రేమించే శివరాముడు ఏడుపు ఆపి కన్నీరు తుడుచుకొని తలుపు తీశాడు. అపరిచితుడొకడు ప్రత్యక్షమై, ఈ రెండు ఆమ్రఫలాలు అరగించు బాబు, ఆకలి తీరుతుంది అని పండించి వెళ్ళాడు. భగవతికి నివేదించక ఆరగించరాదన్న సంస్కారం అతని ఆకలిని జయించింది. అహో, నివేదన సాగింప ఫలాలను తండ్రికి అందించాడు పసివాడు. తడిసిన కన్నులతో దేవికి ఫలాలను ఆరగింపు చేసుకున్నటకు

పసివాడు తడిచిన కన్నులతో దేవికి ఫలాలను ఆరగింపు చేసుకున్నటకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. రెండు ఫలాలను ఆరగింపు చేసి కొమరునకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. శ్రీమాత చరణామృత పానం చేసి మాతను స్మరింపసాగాడు.

నారాయణి నమస్తుతే, నారాయణి నమస్తుతే. అమ్మకు నివేదనం అందింది అని ఆనందించాడు ఉమాపదుడు ఆనాడు. అది రెండవ నాటి ఉష్ణ మధ్యాహ్న సమయం. ఆకలి రక్కసి క్రూర దంశలకు చిక్కాడు శివరాముడు. క్షుద్బాధకు తాళలేని స్థితిని చూచి అన్నపూర్ణ, ఉమాపదులు అమ్మ అస్తిత్వాన్ని శంకించారు.

జనని, నీకు నా సుతునకు ఈనాడు ఉపవాసమే కదా, ఆ శక్తుడనే నేను నీకేమి నైవేద్యం ఇవ్వగలను అని ఖిన్నుడైనాడు ఉమాపదుడు. శివరాముడు ఆశగా వీధి వాకిలి వైపు చూడసాగాడు. అఖిలాండేశ్వరి అనుగ్రహమా అన్నట్లు, బాబూ శివరామ్ అని పిలిచారెవరో. నిన్నటి వలనే ఎవరో ఆగంతకుడొచ్చి పాలచెంబు శివరాము చేతనుంచి క్షణాల్లో కనుమరుగయ్యాడు. తండ్రి ఇవిగో పాలు, పరమేశ్వరుడికి నివేదనకు అన్నాడు బాల శివరాం. పాలు తండ్రికి అందించాడు. అఖండ మహిమాన్వితురాలగు, ఓ పరాశక్తి నీ దయనేమని ప్రార్థించగలనమ్మా, అంచనా వేయగలనమ్మా అని ఆర్ద్రనయనాలతో ఆవు పాలు అంబకు నివేదించి తనయుని పుచ్చుకొమ్మని ఇచ్చాడు ఉమాపదుడు.

0: వచ్చిన సన్యాసులను స్వాగతించి ఉచితాసనమిచ్చాడు. ఉమాపదుడు, తృప్తిగా భోజనం పెట్టి మంచి గృహస్థు అనిపించుకో అన్నారు ఆ కాషాయాంబరధారుడు. విషణ్ణవదనంతో విశ్వేశ్వరి పాదాలకు నమస్కరించి, మాతా, ఈ ఆపద తొలగే దారి లేదా? రెండు రోజుల నుండి పస్తున్న మేము ఈ జడదారులకు ఎలా ఆతిథ్యం ఇవ్వగలము?
1: పరమేశ్వరి జన్నన్ని

అంటూ నాటికి శ్రీచక్రార్చన ముగించాడు. అది వారికి ఉపవాసం ప్రారంభమై మూడవ రోజు. పెట్టని రోజు పుట్టదు, పుట్టుదల ఉండదు అంటారు పెద్దలు. అన్నపూర్ణ, అన్ని చింతలు ఆ కాశీ అన్నపూర్ణేశ్వరుని స్మరిస్తే తొలగుతాయి. ఆర్యా మహాదేవి స్మరణం విపత్సాగర తరణం అనుచున్నంత వీధి వాకిటిలో ఎవరో నిలచి పిలిచారు.

నారాయణి మాత, కరుణించి మాకీ సంకట స్థితిని తొలగించు అని దీనంగా ప్రార్థింపసాగినాడు. వేచి వేచి విసిగిపోయిన జడదారులు, అయ్యా భట్టుగారు భలేవాడివి దొరికేవయ్యా, భగవతి పరమేశ్వరి పాహిమాం అని నీవు అక్కడ పల్లవి అనుపల్లవి చరణం మిత్రం పాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ మా కడుపులు మలమల మాడిపోతున్నాయి, స్తోత్రాలు వినపడుతున్నాయే కానీ పొయ్యిలో పిల్లి లేచిన జాడలేదయ్యా, మా ప్రాణాలు ఇక్కడ హరి అనకముందే మంచినీరైనా ఇప్పించు చాలు,

పశ్చిమం ఆదుకొనగా కోరుచుండిమి మా సతీరబోదా. మంచినీరైనా అందించి మర్యాద నిలుపుకోవడం మంచిదని ఉమాపదుడు మంచినీటి కుండవైపు అడుగులు వేశాడు. గోరు చుట్టుపై రోకలిపోట అన్నట్లు కిటికీ నుండి పిల్లి ఒకటి మంచినీటి కుండపై దూకింది. అదసలే ఓటికుండేమో, కుండ బ్రద్దలై నీరు నేలపాలైనాయి. ఎక్కడో దూరం నుండి తెచ్చిన మంచినీరు మట్టిలో ఇంకిపోవటం చూచి, మంచినీరైనా అందించలేని ఈ తుచ్చపు బ్రతుకు ఎందుకు? ఈ దుర్భర దారిద్ర్యం భరించడం నా చేతకాదు. మరణమే తనకిక శరణ్యమని ఆత్మాహుతితో ఈ బాధలు తొలగునని భావించాడు ఉమాపదుడు. జలములలేని నీ జలములలేని జలములనేని ఈయగనుజాలని నా బ్రతుకేలనింకా కొండలవలయి పరీక్షలట్టు డాయుచునున్నవి అమ్మ చెంత గుండెలనది వృచ్చి పాశమున ఢీకొనినే బలిదానమౌదు నా సిలుగులు తీరునన్నయును చేరెద దుర్గప్రదా పదాల ప్రాపునన్. నా మరణం చూచి అయినా దరిద్ర దేవత కరుణించి నా కుటుంబాన్ని విడిచిపెడుతుందేమో అని నిర్వేదంతో పూజామందిరం చేరి అమ్మ చేతి పాశం లాగుకొని మెడకు బిగించుకోసాగాడు. ఇంతలో కర్ణపేయంగా లీలగా అమ్మ మధురనామం వినిపించసాగింది. అంత బాధలోనూ ఏదో ఉపశమనం.

కన్నతల్లి కాత్యాయని నామం విన్న ఉమాపదుని కన్నులు చమరించాయి. మరణయత్రం కొంచెం ఆపి వినసాగాడు. భట్టుగారిల్లేనండి ఇది. పొలికేక వినిపించింది. ఓహో, చావాలన్నా ఇన్ని అడ్డంకులుంటాయి కాబోలు. ఆ పిలిచేవారి బాధలేమిటో చూద్దామని పాశం అమ్మ పాదాల ఉంచి మధ్యగదిలో సన్యాసుల శాంతింపబేడుకొని బయటకు నడిచాడు ఉమాపదుడు. అయ్యా నమస్కారం, నన్ను దుర్గాదాస్ అంటారండి. గాజులమ్మటం నా వృత్తి. ఈ ఊరు వస్తుంటే మీ అమ్మాయట గాజులు వేయించుకుని పైసలు మీరిస్తారని చెప్పిందండి. తొందరగా ఇవ్వండి, వెళ్ళిపోవాలన్నాడు దుర్గాదాసు. ఏమయ్యా దుర్గాదాసు, గాజులంటావు, కూతురంటావు, పైసలంటావు, అసలు నా కూతురే లేదయ్యా. పద పద పద అన్నాడు. అయ్యా అయ్యా, ఆగండి ఆగండి భట్టుగారు, నాకు అసలు కూతురే లేరు అని మీరు కులుకుతూ పలుకుతారని, అబద్ధాలు అందంగా అలుతారని మీ అమ్మాయి చెప్పని చెప్పిందండి. సరే, మీరు పెద్దలు, మీలో మీతో నాకేం గారండి, మీ ఇంట పూజామందిరంలో దుర్గామహాదేవి విగ్రహం చెంత, కుంకుమభరణ అందులో అర్ధరూపాయి, అది నాకు ఇమ్మనదండి మిమ్మాయి, వెళ్ళి చూడండి అన్నాడు. ఆయమ్మ అబద్ధాలాడే తల్లి కాదండోయ్ అన్నాడు పైగా. బాబు, మాటి మాటికి మా అమ్మాయి మా అమ్మాయి అంటున్నావు, ఆ అమ్మాయిని ఎక్కడ చూచావో చెప్పు అన్నాడు ఉమాపదుడు. అమ్మంటే అమ్మలా అమ్మాయే బాబు, అందాల రాశి, అచ్చం కనకదుర్గే అనుకోండి. చెరువు గట్టున వస్తుంటే వెనకాల నుంచి పిలిచి చెట్టు నీడన ఆగి గాజులు ఏరుకోరి వేయించుకున్నదండి. అందము రాశి భోషిన శుభకృతి, ప్రేమ వరందధారలం చిందెడు కండ్ల జంట, దర్శించిన మాత్ర వచింపరాని ఆనందము గొల్పుతూ, జననాంతర పుణ్యము లేకయున్న ఆ చందపు తల్లి కనుగొనగ జలరు ఆయమ

భట్టు గారు చూచే కొద్దీ ఇంకా చూడాలి అనిపించే అందం ఆ తల్లిది. ఎందరో మహారాజుల ఇళ్లలో గాజులు వేశాను కానివ్వండి, ఇలాంటి తల్లిని నేను చూడలేదంటే నమ్మండి బాబు, నా పైసలు నాకు ఇచ్చి పంపించండి అన్నాడు దాసు. దుర్గాదాసు మాటలు ఉమాపదని మదిలో అలజడిని సృష్టించాయి. అమ్మాయి లేని తనకు తానమ్మాయినని పలకటం, పూజామందిరం కుంకుమ భరిణిలో కాసు, ఇదంతా ఏదో అయోమయంగా ఉన్నదే. ఇతడు మాయల మారివాడిలాగా లేడే, చూద్దామని పూజామందిరం చేరాడు. స్మితవదనంతో శోభిల్లే మాతకు వందనం చేసి కుంకుమ భరిణ మూత తెరిచాడు, వెరగుపడ్డాడు. కారణం, తడతడలాడే అర్ధకాసు భరిణిలో ప్రత్యక్షమైంది. ఓహో, ఇది భవానీ మహిమే అని భావించి కాసు తీశాడు. మరొక కాసు ఆస్థానంలో ప్రత్యక్షమైంది. కళ్ళు జిగేల్మనేలా తీసే కొద్దీ కాసులు రాసులై కుప్పలు పడసాగాయి. అమ్మా భువనేశ్వరి, అఖండ వాత్సల్యమయి, బాలా త్రిపుర సుందరి, ఇలా నీ మహిమను చూపేవా భవానీ మాత, అన్నపూర్ణ ఇలా రా, భవానీ మహిమ కళ్ళారా చూడు. అమ్మా భవానీ కరుణామయి, కరుణామయి, దుర్గా భవానీ. అన్నపూర్ణ కరుణా రసధుని కాత్యాయని అపార కృపా విశేషాన్ని నేనేమని తెలుపను అని అంజలించాడు. అతిథి సమర్చనం ఆగరాదని సాగాలని కాబోలు ప్రక్క ఊరి జమీందారు గారు 10 మందికి సరిపడా పప్పు బియ్యం కూరలు తట్టనిండుగా పంపించాడు. పదార్థాల తట్ట భర్త సన్నిధికి చేర్చింది అన్నపూర్ణ.

ఈ జన్మన్ ప్రసాదించి వే తరుణోపాయము చూపవేడెద జగత్ కళ్యాణ సంధాయిని అన్నపూర్ణ. ఇక ఆలస్యం చేయకు, అతిథులకు వేగిరం వంట చేయి. వేగిరం వెళ్లి వారిని లోపలికి ఆహ్వానించి వస్తారని మధ్యగదికి చేరాడు. అతిథులు అక్కడ లేరు. వీధి వాకిట కూర్చున్న దుర్గాదాసులు చూచి, దాసు, ముగ్గురు సన్యాసులు లోపల నుంచి బయటికి వెళ్ళటం చూచావా అని అడిగాడు. అయ్యా, తట్ట తెచ్చిన వ్యక్తి తప్ప ఎవరూ ఈ వీధిని వెళ్ళలేదన్నాడు దుర్గాదాసు. పసివారి ఆకలి తీర్చ వచ్చిన ఆగంతకుడెవరో, ఆతిథ్యమిమ్మని వచ్చిన సన్యాసులెవరో, పదార్థాల తట్ట పంపినదెవరో అర్థమైంది ఉమాపదునకు. భక్తి పర్వశాశ్రువులు కన్నుల జాలువార భగవతికి నివేదనం నైరాజ్యనం అందించి తనయునకు దుర్గాదాసునకు అమ్మ ప్రసాదం పెట్టి, ధన్యుడవయ్యా దుర్గాదాస్, దేవదేవిని చర్మచక్షువులతో వీక్షించిన నీవు అదృష్టవంతుడివి. మా అమ్మాయిని నీవు దర్శించిన కాదు, మా అమ్మాయి కాదు ఆ అమ్మాయి, ఆ అమ్మాయి కాదు మా అమ్మ, మా అమ్మను దర్శించిన ఆ పుణ్యస్థలి ఎక్కడ పద అంటూ దుర్గాదాస్తో చెరువుగట్టుకు చేరాడు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, దుర్గమ్మ తనచే స్వయంగా గాజులు తొడిగించుకున్నదన్న యథార్థం తెలిసి తన్మయుడైనాడు దుర్గాదాసు. పామరుడనే నా చేత గాజులు తొడిగించుకుని నన్ను అనుగ్రహించేవా కన్న తల్లి. అయ్యా భట్టుగారు, ఇదే చెట్టు కింద లోకాలేలే అమ్మకు గాజులు తొడిగానండి, వరాలమ్మ అడుగుదాడలు ఇవేనండి అని ఆ పదముద్రలపై పడి అమ్మా అమ్మా అని ఆక్రోశింపసాగాడు దుర్గాదాసు. కన్నులు అశ్రుపూరాలు కాగా జగన్మంగళదాయిని నడిచిన బాటకు సాష్టాంగ వందనం చేశాడు దాసు.

ఒక్కసారి నీ దివ్య చరణ దర్శన భాగ్యం కలిగించమ్మా, లోకమాత రక్షమాం పాహిమాం అని భాగవత ద్వయం ఇరువురు అమ్మకై ఆవేదన చెంది చెర్రువైపు చూడసాగారు.

నగ నీరు కదలి పల్లవారుణకరములు పైకి దోచే క్రమంగా చెరువు నీరు కదలసాగింది. వికసించిన ఎర్రతామరల మధ్య కాంతులునే జగన్మాత కరకమలాలు మెలమెల్లగా చెరువు నీటిపై నిలిచాయి. చేతులు నిండుగా దుర్గాదాసు తొడిగిన రంగురంగుల గాజులు శోభిల్లసాగాయి. అయ్యా భట్టుగారు, అవేనే తొడిగిన గాజులు, ఆ చేతులు సాక్షాత్తు త్రిపురసుందరివేనండి. బాబు అదిగో మా అమ్మ అని ఆనందాతిరేకంతో కేకలు పెట్టసాగాడు దుర్గాదాసు. మన జన్మలు ధన్యమైనాయి విజయొస్తు అన్నట్లు అమ్మ అభయముద్రను చూపుతున్న అభయముద్రను ఇరువురు దర్శించారు, అంజలి ఘట్టించారు. ఆహా, దుర్గాదాసు జగన్మాతకు మంగళ నీరాజనాలు అందించాడు ఉమాపదంతో సహా. పవమాన సుడు.

0: scorecards through the official CUET portal. According to NTA, over 11 lakh candidates appeared for the examination this year. In men's hockey, India registered a thrilling 4-3 victory over arch rivals Pakistan in their opening match of the London leg of the 2025-26 FIH Pro League this evening. India mounted a strong comeback after falling behind in the first quarter, with goals from Abhishek Nayan, Neelkant Sharma, Sukhjeet Singh and Rajinder Singh. With this win, India continues its unbeaten record against Pakistan in senior men's hockey, extending back to 2014. The India Meteorological Department, IMD, has issued an orange alert for thunder squall activity with winds speeds likely to reach 60 to 70 kilometers per hour over Delhi, Haryana, Chandigarh and West Uttar Pradesh till tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో ఆక్రందన అంశం గురించి డాక్టర్ కె లక్ష్మి అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు. 7:00 మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక, అందించేవారు శ్రీ జి రవికుమార్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికన మాదక ద్రవ్యాల చట్టం అంశం గురించి ప్రముఖ న్యాయవాది ఎల్టీ చంద్రశేఖరరావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి మృదంగ లావణ్యం. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జి శారద గారి భక్తి సంగీతం. వాద్య సహకారం వయలిన్ శ్రీ టిఎస్ కౌండిన్య, మృదంగం శ్రీ ఆర్ శ్రీకాంత్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్ గారి సితార్ వాద్యం. 12:10 యోవాణి కార్యక్రమం. 12:40 ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు మరియు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో వీరనాగమ్మ కళ్యాణం బేండ్ల కథ. వినిపించేవారు శ్రీ దుబ్బ పెద్ద నరసింహులు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక మాంసం ఉత్పత్తికి పొట్టేళ్ల పిల్లల పెంపకం అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ఆచార్యులు బి ఏకాంబరం గారి ప్రసంగం. అనంతరం పశువుల్లో వచ్చే బ్రుసెల్లోసిస్ వ్యాధి నిర్ధారణ నివారణ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ గోపాల్ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చర్చక విషయ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. నిలయంలో సమయం 11:13 దాటి 7 సెకండ్లు కావస్తుంది. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు మరి. నమస్కారం. జై హింద్.

బురుజ్ మీది జెండా చాటుచున్నదో భేరీ. రండి రండి చక్రవర్తులారా మహారాజులా అంటూ స్వాగతం చెబుతున్నాడయ్యా. ఆ భేరులు ఆ జెండా చెబుతోంది అని ఎప్పుడైతే ఆ విశ్వామిత్రులా పరిచయం చేశాడో పరమానంద భరితుడైన ఆ రాముడు తన్మయత్వంతో కౌశికుల వారి వెంట సాగిపోతూ ఉండగా విశ్వామిత్రులారు వచ్చారన్న వార్త విన్న మిథిలాధిపతి అయినటువంటి జనకుడు, ఆ మిథిలకు మిథిలే సాటి, మిథిల వంటి నగరము, మిథిలాధిపతి అయినటువంటి ఆ నిమి వంశ చంద్రుడైన జనకుల్లాంటి చక్రవర్తి లేరట. అందుచేతనే సుఖయోగి లాంటి వారి వద్ద జ్ఞాన భాండాగారును పొంది ఉన్నాడు జనక మహారాజు. అంతటి యోగి, అంతటి రాజహర్షి కూడా అలాంటి రాజు ఎదురేగి ఆ కౌశికుల

గారికి నమస్కరించి ఉచితాసనాసీను చేసి, స్వామి, సూర్యచంద్రులా మెరిసిపోతున్న ఈ బాలచంద్రులు ఎవరు, ఈ రాజకుమారులు ఎవరు అన్నారట. ఆయన ఆశీర్వదించి, జనకానికి తెలియని ధర్మం ఉన్నదా అంటుంటే, లేదు స్వామి, వీరవు బరో తెలుపుడు ముని.

ఎవరయ్యా మహాత్మ తెలుపండి అంటుంటే విశ్వామిత్రుడు చిరునవ్వుతో, ఓ జనక మహారాజా, ఇక ఎవరో కాదు, సాక్షాత్తు నారాయణమూర్తి రామచంద్రుడు.